శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ మాసం 24వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 55 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 అవుతుంది. కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే.

0: భక్తిరంజని కార్యక్రమంలో ఇంతవరకు భక్తి గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సూక్తి ముక్తావళి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: స్వామి వివేకానంద జన్మించి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆయన మహాసమాధి చెంది 110 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఆయనలోని గొప్పతనం, ఆయన స్ఫూర్తిదాయక సందేశాలు ప్రపంచంలో కోట్లాది మందిని ఆకర్షింపజేస్తున్నాయి. స్వామీజీది ఒక అమరవాణి. భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా స్వామీజీ ప్రసంగాలు విన్నవారు, ఆయనను దర్శించినవారు ఒక విధమైన దివ్యానుభూతికి లోనై తమ గుండెలోతుల్లోని మాటలను వెలిబుచ్చారు. ఆ అనుభూతులను స్మరిస్తే స్వామీజీపై మనకు గల విశ్వాసం మరింత ప్రగాఢమవటమేగాక స్వామీజీ సందేశాన్ని ఆచరించడానికి మహత్తర స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కలగజేస్తుంది. స్వామీజీ ప్రసంగాలు స్వయంగా విన్న సారా ఎల్లన్వాల్ అనే మహిళ ఇలా వ్రాసింది. స్వామీజీ అగ్నిజ్వాలల వంటి మాటలతో ప్రసంగించేవారు. అవి ఎంతో ప్రగాఢంగా అనర్గళమైన వాగ్దాటితో నిండి ఉండి అవే సత్యం.

అన్న విశ్వసనీయతను కలిగించి శ్రోతల హృదయాల్లోనికి చొచ్చుకొని పోయేవి. ఆయన భావజాల ప్రవాహానికి ఆటంకం కలిగిస్తామేమోనని, ఆయన ఉత్తేజపూరిత వాక్కులలో ఒక్కదాన్నైనా కోల్పోతామేమో అన్న భయంతో శ్వాస బిగపట్టి ఆయన మాటలను మేము మౌనంగా వినేవాళ్ళం. సర్ఫరాజ్ అహ్మద్ అనే వ్యక్తి స్వామీజీతో ఒక సందర్భంలో ఇలా అన్నారు, స్వామీజీ, భావి కాలాల్లో ఎవరైనా మిమ్మల్ని అవతార పురుషునిగా పేర్కొనదలిస్తే అలా చెప్పేవారిలో మహమ్మదీయుణ్ణైన నేను మొట్టమొదటి వాణ్ణి అని గుర్తుంచుకోండి. యునైటెడ్ నేషన్స్ 3వ సెక్రటరీ జనరల్ అయిన యూథాంట్ స్వామీజీ గురించి ఇలా అన్నారు, స్వామీజీ మాటలు చాలా విజ్ఞానవంతమైనవి. స్నేహితులారా, అన్ని కాలాలకి శ్రేష్ఠుడైన వ్యక్తిని గౌరవించే ఈ శుభ సందర్భంలో

0: సర్ఫరాజ్ అహ్మద్ అనే వ్యక్తి స్వామీజీతో ఒక సందర్భంలో ఇలా అన్నారు, స్వామీజీ భావి కాలాల్లో ఎవరైనా మిమ్మల్ని అవతార పురుషునిగా పేర్కొనదలిస్తే అలా చెప్పేవారిలో మహమ్మదీయుణ్ణి అయిన నేను మొట్టమొదటి వాణ్ణి అని గుర్తుంచుకోండి. యునైటెడ్ నేషన్స్ 3వ సెక్రటరీ జనరల్ అయిన యూథాంట్ స్వామీజీ గురించి ఇలా అన్నారు, స్వామీజీ మాటలు చాలా విజ్ఞానవంతమైనవి. స్నేహితులారా, అన్ని కాలాలకి శ్రేష్ఠుడైన వ్యక్తిని గౌరవించే ఈ శుభ సందర్భంలో మనమందరం నూతనంగా ఈ ప్రమాణం చేద్దాం. క్రైస్తవులు మరింత మంచి క్రైస్తవులుగా, హిందువులు మరింత మంచి హిందువులుగా, ముస్లింలు మరింత మంచి ముస్లింలుగా, బౌద్ధులు మరింత మంచి బౌద్ధులుగా, యూదులు మరింత మంచి యూదులుగా తయారవుదాం. విశ్వశాంతికి పాటుపడిన స్వామీజీని గురించి ఇలా ఎందరో తమ తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చారు. మనం కూడా ఆయన యొక్క మాటలను ప్రతిరోజు స్మరిద్దాం. ఆ విధంగా మనం మన దేశభక్తిని, మన హృదయాలను పవిత్రం చేసుకుందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ బి శివరామరెడ్డి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
3: రైతు సోదరులకు నమస్కారం. పొలం కబుర్లకు సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో పచ్చి రొట్టె ఎరువులు, వాటి వల్ల కలిగే లాభాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కలు, వాటి ఆకులు, వీటిని పచ్చి రొట్టె ఎరువులని అంటుంటారు. పచ్చి రొట్టె ఎరువులుగా వాడే పంటల విషయానికి వస్తే జనుమ, జీలుగ, సేమజీలుగ, పిల్లి పెసర, అవిస, ఈ పచ్చి రొట్టె ఎరువుల వలన కలిగే లాభాలు ఏంటి అనే విషయానికి వస్తే, మొదటగా నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థంగా వాడటం వలన సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవరసాయనిక చర్యల వలన నేల సారం పెరగడమే కాకుండా నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది, ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించుకుంటుంది. ఈ నేలలో ఈ పచ్చరొట్టె ఎరువులు వాడడం వల్ల క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులను వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులుగా ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా ఇవి నివారణ చేస్తాయి. జీలుగా, సీమజీలుగా వంటి హరిత పైర్లు వేసినప్పుడు వాటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్ళడం వలన భూమి లోపల పొరల్లో నిక్షిప్తమైన అనేక పోషకాలను వెలుపులకు తెచ్చి లభ్య రూపంలో పంటలకు అందిస్తాయి అన్నమాట. ఈ పప్పు జాతి హరిత పంటల వలన రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో నత్రజని, అంటే 25 నుంచి 50 కిలోలు నత్రజని విలువ గల వాటిని వేరు బుడిపుల్లో స్థిరీకరిస్తాయి. చౌడు భూములను పునరుద్ధరణకు ఉపయోగపడతాయి. అంటే జీలుగా, సీమజీలుగా వాడకం వలన ఈ చౌడు భూముల్ని మనం మామూలు సాధారణమైన భూమి పరిస్థితికి తెచ్చే విధంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. భాస్వరం, గంధకం వంటి పోషకాలు లభ్యత గణనీయంగా ఉంటుంది. ఈ పచ్చి రొట్టె పైర్లు ఎరువుగానే కాకుండా పశువులకు మేతగా కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణగా వచ్చి జనుమ, పిల్లి పెసర లాంటివి. సాధారణంగా పచ్చి రొట్టె పైర్లు చేసినప్పుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగిస్తే మొక్కలు ఒత్తుగా ఉండి తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి. లేకపోతే జీలుగా పచ్చి రొట్టె యొక్క ఎత్తు పెరిగి కాండంలో పీచు ఏర్పడి అది బాగా చివకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి వీలైనంత వరకు రైతు సోదరులు ఎక్కువ మోతాదులో విత్తనాలు చల్లి తక్కువ

ఎత్తు పెరిగే విధంగా రసవంతంగా ఉండేలాగా వేసుకోవాలని కోరుకుంటూ చెరుకు చెత్త సద్వినియోగం గురించి, వాటి యొక్క ఆవశ్యకత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెరుకు పంటను నరిగిన తర్వాత చాలామంది రైతులు చెరుకు చెత్తను కాల్చేస్తుంటారు. ఇలా తగలబెట్టడం వలన చెత్తలోని విలువైన పోషకాలను, సేంద్రియ కార్బనాన్ని మనం చేతులారా భూమికి అందనివ్వకుండా చేస్తున్నాం. దీనివలన వాతావరణ కాలుష్యం జరుగుతుంది. చెరుకు చెత్తను భూమికి ఎరువుగా మార్చినట్లయితే భూమి యొక్క భౌతిక లక్షణాలు చెడిపోకుండా ఇంకా వీటిని మెరుగుపరచవచ్చు. ఈ చెరుకు చెత్త కంపోస్ట్ తయారీలో వాడతారు. అంతేకాకుండా చెత్తను భూమిపైన పరుచుకొని మల్చింగ్ లాగా ఉపయోగించవచ్చు. మల్చింగ్ వల్ల నేల ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణలో ఉండి నేలలోని తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. చెరుకు పైరు నరికి మిల్లుకు తోలిన తర్వాత పొలంలో 3 నుంచి 4 టన్నుల చెరుకు చెత్త, అనగా ఎండిన ఆకులు మిగిలిపోతాయి. ఎకరానికి ఇలా మిగిలిన చెత్త పూర్తి స్థాయిలో చీకాలంటే 6 నుంచి 7 మాసాలు పడుతుంది, లేదా ఇంకా ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఈ చెరుకు చెత్త పూర్తి స్థాయిలో కుళ్ళాలి అంటే చెరుకు చెత్తను చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిపైన యూరియా 8 కేజీలు మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 బస్తాలు ఎకరానికి వేయడం వల్ల, అంటే నీళ్లు పెట్టి వేస్తే త్వరగా ఇది చీకి కుళ్ళిపోతుంది. చెరుకు చెత్తను షెడ్డర్ ద్వారా, అంటే ట్రాక్టర్ వెనుక భాగంలో ఉండే షాఫ్ట్కు బిగించి పొలం అంతా కలిగి తిప్పడం వల్ల చెరుకు చెత్త 2 అంగుళాల పరిమాణం గల చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తుంది. ఇలా చెరుకు చెత్తను సేంద్రియ ఎరువుగా, మల్చింగ్ లాగా మరియు చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలగదున్నడం వల్ల భూమి యొక్క భౌతిక లక్షణాలు పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి చెరుకు చెత్తను మనం విరివిగా ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. చెరుకు చెత్తను తగలబెట్టడం అరికడదాం, తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గిద్దాం. కాబట్టి రైతు సోదరులు, ఇప్పుడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ చెరుకు చెత్తను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ వేసవిలో సజ్జ సాగు గురించి కొన్ని సూచనలు తెలుసుకుందాం. తృణధాన్యాలు, చిరుధాన్యాలు పంటలలో వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంట సజ్జ. వేసవికి అనువైన ICMH 350, RHB 121, PHB 3 ఈ రకాలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైర్యం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలా. ఎకరాకు 4 టన్నుల పశువులు ఎరువు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 18 కిలోల పొటాషు. వర్షాధారపు పంటకైతే 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషు ఇచ్చే ఎరువుల్ని మనం వేసుకోవాలి. పూత దశ మరియు గింజ నిండే దశలో క్లిష్టమైన దశలు. ఈ దశల్లో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. అంకురం దశ, పూత దశ, గింజు పాలు పోసుకునే దశ, గింజి గట్టిపడే దశల్లో నీటి తడులు ఖచ్చితంగా ఇవ్వాలి. విత్తిన 2 వారాల్లోపు ఒత్తు మొలకలను తీసేయాలి. విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లో అట్రజిన్ 50% పొడి మందును 600 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. మొదటి 35 రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. సజ్జ పంటలో పిలకల కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదటి కోతకు వస్తుంది. కాబట్టి 2 లేదా 3 దశల్లో కంకులు కోయాల్సి ఉంటుంది. కోసిన వెంటనే కంకులను బాగా ఆరబెట్టి బంతి కట్టాలి. అయితే ఈ సజ్జ సాగులో సస్యరక్షణ చర్యల విషయానికి వస్తే పచ్చకంకి లక్షణాలు లేత మొక్కలపై 3 నుంచి 4 ఆకులు వేసే దశలో కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఆకులు అడుగు భాగాన తెల్లని బూజు పెరిగినట్టు కనిపిస్తుంది. దీని నివారణకు 2 మిల్లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున పిచికారీ చేసుకోవాలా. తేనె బంక తెగులు సోకితే కంకి నుండి గులాబీ లేదా ఎర్రంగులో ఉన్న తేనె వంటి ద్రవం బుట్లు బుట్లుగా కారుతుంది. దీన్ని నివారించుకోవాలంటే విత్తనాలకు 2% ఉప్పు ద్రావణంలో శుద్ధి చేసి విత్తాలి. ఎకరానికి 2% మిథైల్ పెరాథియన్ 8 నుంచి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం సజ్జ సాగులో అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుంది. అలాగే చెరుకులో కాండం దొలిచే పురుగు మనం నివారించుకోవాలంటే ఏం చేయాలనే విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాండం దొలిచే పురుగు చెరుకు నాటిన 120 రోజుల నుంచి పంట నరికే వరకు వస్తుంది. కాబట్టి ఈ పురుగు చెరుకు గడల కింద భాగం నుంచి ఆశించి పైభాగం వరకు తొలుచుకుంటూ పోతుంది. తద్వారా కణుపులు గట్టిపడి గడలు ఎండిపోయి నాణ్యత తగ్గిపోయి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కణుపుల మధ్య గల కాండం విస్తీర్ణం తగ్గడం, కణుపులపై పురుగులు చేసిన రంధ్రాలు, పురుగు విసర్జితాలను చూసి పురుగు ఉనికిని మనం గ్రహించవచ్చు. నివారణ చర్యల విషయానికి వస్తే సేద్య పద్ధతులు ఎలా చేసుకోవాలంటే ఎరువులు వాడకంలో సమతుల్యత పాటించాలా, ఆలస్యంగా ఏర్పడిన పిలకలు తీసేయాలా, తోటలు పడిపోకుండా సకాలంలో జడకట్లు వేసుకోవాలా, కింది ఎండిటాకులు రెల్చి

0: సూచించిన రసాయనాలు పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన రసాయనాలను పిచికారీ చేసుకోవాలి. యాంత్రిక పద్ధతుల్లో లింగాకర్షణ బుట్టలు ఎకరానికి 4 చొప్పున 120 రోజుల నుంచి నరికే వరకు అమర్చుకుంటే మంచిది. ఇక జీవరసాయన పద్ధతుల్లో ట్రైకోగ్రామా గుడ్లు పరాన్నజీవి ట్రైకో కార్డులు ఎకరానికి 2 నుంచి 3 చొప్పున 120 రోజుల నుండి 5-6 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేయాలి. రసాయనిక పద్ధతుల్లో నాటిన 20 రోజుల లోపల ఎనుటాకులను రెల్చి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలు లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చెరుకులో కాండదొలిచే పురుగు నివారించుకోవచ్చు. రైతు సోదరులు ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్ని బాగా గుర్తుంచుకొని తమ పంటల్లో దిగుబడులను అధికంగా లాభించాలని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.
1: పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమల కార్యక్రమం ఉంటుంది. ఇందులో అధికంగా పురుగు తెగుళ్ళు మరియు కలుపు మందుల వాడకం వలన వచ్చే నష్టాల గురించి శ్రీ జి వేణుగోపాలరావు అగ్రికల్చర్ ఆఫీసర్ వారి ప్రసంగాన్ని వినవచ్చు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్లో నిన్న జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాన్ని, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. తెలంగాణ నుంచి దీపికారెడ్డి, పాలకొండ విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంటు విస్తరణలో భాగంగా రెండవ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఉదయం బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం శంకుస్థాపనల అనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలపై

0: కేంద్ర మంత్రులతో నిన్న చర్చలు జరిపారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుపై నిన్న చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీన ప్రక్రియ, రుణాల సమీకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు తెలియజేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనేక సంస్థలు రాష్టంలో డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. టూరిస్టు బస్సులపై విధించే త్రైమాసిక పన్నును తగ్గించినట్లు మంత్రి పేర్కొంటూ
1: నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజ్ తో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పడం అంతా కూడా మన రాష్ట్రంలో చేస్తారు. ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మరి అన్నింటినీ అందరితో ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4,000 నుంచి 2,500 తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.
0: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ హాజరవుగా టీజీ భరత్ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కిరాణా దుకాణం నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే వేదిక ద్వారా అనుమతులు మంజూరు చేసే సింగిల్ పోర్టల్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లా పులివెందులకు నిన్న చేరుకున్నారు. భాక్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో కొత్తపట్నంతో పాటు మొత్తం తీరప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు ఎంపీ పేర్కొంటూ
2: కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ

0: సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. వాతావరణం. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सघोषविक्रयणं कृतः। भारतेन पाकिस्तानाक्रमित जम्मूकश्मीरस्य स्थितिविषये कृतटिप्पणी सम्बद्धं पाकिस्तानस्य रक्षामन्त्री ख्वाजा आसिफ इत्यस्य घोरा आलोचना कृता। विदेशमन्त्रालयेन कथितं यत् एताः टिप्पण्यः प्रतिवेशिदेशस्य स्वस्य असफलताम् अवच्छादनाय स्वस्य मानव अधिकारस्य उल्लङ्घनात् ध्यानं दूरीकर्तुं क्रियमाणाः निराशजनकाः प्रयासाः सन्ति। नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जयसवालः अवदत् यत् भारतम् एतान् कल्पित आरोपान् स्पष्टतया तिरस्कुर्वति। सः आशां प्रकटितवान् यत् अन्ताराष्ट्रिय समुदायः पाकिस्तानस्य दुष्कृतानां दुरुपयोगानां च उत्तरदायी भविष्यति। विदेशमन्त्रालयेन कतरदेशे विस्फोटेन द्वादश भारतीय नागरिकाणां मृत्योः पुनः पुष्टि कृता अस्ति। जयसवालः अवदत् यत् अस्यां घटनायाम् आहत्य 66 जनाः घातिताः सन्ति, ये सम्प्रति चिकित्सां प्राप्नुवन्ति। कतरदेशे अग्निदुःखद घटनायां प्रभावितानां जनानां सहायार्थं तमिलनाडु सर्वकारेण सहायता घोषिता। मुख्यमंत्री सी जोसेफ विजयः अस्यां घटनायां ये प्राणान् त्यक्तवन्तः तेषां परिवारेभ्यः 10,00,000 रूप्यकाणाम् अनुग्रह राशिं घोषितवान्। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः गतसायं राष्ट्रपतिभवने नागरिक सम्मान समारोहे पद्मपुरस्कार प्रदानं कृतवती। पत्रकारः पी नारायणन्, टेनिस् क्रीडकः विजय अमृतराज, अभिनेतारौ मम्मुट्टी तथा आर् माधवन्, गायिका अलका याज्ञिकः च प्राप्त पुरस्कारेषु अन्यतमाः सन्ति। अस्मिन् वर्षे सर्वकारेण आहत्य 31,00,100 पद्मपुरस्काराः घोषिताः आसन्। एतेषु 5 पद्मविभूषणं, 13 पद्मभूषणं, 13,100 पद्मश्री पुरस्काराः च सन्ति। कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहानः अवदत् यत् यल्निनो कारणात् उत्पद्यमानस्य दुर्बल मानसूनस्य संभाव्य प्रभावस्य निवारणे भारत सर्वकारः कृषकाणां सहायतायै पूर्वसिद्धतां कुर्वन् वर्तते इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ దీనిపై ఎస్ఐఆర్ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం. ఆ తర్వాత వైద్య విజ్ఞానం. వైద్య విజ్ఞానంలో వాస్క్యులర్ సర్జరీ గురించి డాక్టర్ శ్రీ సత్యవతి దావలూరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సర్జరీ, స్విమ్స్, తిరుపతి. వీరితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. గంటలకు వాట్సాప్ చిత్ర మంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు కూడా ఉంటుంది. 10:00 ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. తర్వాత 10:15 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు ఉంటాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. వార్తల అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు రిలే అవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. వార్తల అనంతరం తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:00

ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. మధ్యాహ్నం 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. వార్తల అనంతరం 3:10 వివిధ భారతి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం, మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం.

0: 5 గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మొబైల్ మాయాజాలం, కుమారి బి సుకన్య ప్రసంగం ఉంటుంది. అనంతరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ డిప్లొమసీ గురించి కొన్ని వివరాలు. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 6:10కి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20కి సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:30కు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం, ఆ తర్వాత అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు మేము ప్రసారం చేయబోతున్నాం. 7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15కు పల్లెసీమల కార్యక్రమంలో అధిక పురుగు మందులు, తెగుళ్ళ మరియు కలుపు మొక్కల మందులు వాడకం వల్ల వచ్చే నష్టాల గురించి శ్రీ జి వేణుగోపాలరావు అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రసంగం ఉంటుంది. 7:45కు వికసిత భారత్ సమర్పణ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇక 8 గంటలకు చిత్రకుసుమాలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ నుండి, 9:30కు నాటిక, 10 గంటలకు రాగం తానం పల్లవి, 10:45కు ఆపాత మధురాలు. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 తేడాతో ఓడించింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఇంధనం, ఆహార భద్రత మొదలుకొని వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత, అలాగే ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి పలు అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. May 21-22 తేదీల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ ఉమ్మడి కార్యవర్గాల పనితీరు ఫలితాలు, అలాగే ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన సమాచార సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతపై జరిగిన సమావేశాల ఫలితాలను కూడా ఈ సదస్సులో సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా సభ్యదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, బ్రిక్స్ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా

0: ఆర్ఎస్ఎస్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నేతలు మద్దతు పలికారు. ఉగ్రవాదులు వాడుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తిప్పికొట్టడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ చౌహాన్, దేశంలో ఇప్పటి వరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం 25% కంటే తక్కువ ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 76 జిల్లాలు 25 నుండి 50% మధ్య సాగునీటి సౌకర్యాల్ని కలిగి ఉండి మధ్యస్థ ప్రాధాన్యత విభాగంలోకి వస్తాయి. అలాగే డ్యాంలు, ఇతర వనరుల ద్వారా మెరుగైన సాగునీటి వసతులు ఉన్న 128 జిల్లాలు తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజారిటీ జిల్లాలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
1: అల్నినో కే కారణ కమజోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియాం హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమజోర్ రహనే కి సంభావనా హై ఔర్ ఇస్కా మత్లబ్ యే హై కి హమారీ ఖరీఫ్ కి ఫసల్ ఉస్ పర్ ఇస్కా అసర్ పడ్ సక్తా హై ఔర్ ఇస్లియే బినా కిసీ దేరీ కే హమ్ కాఫీ దినో సే ఇన్ పరిస్థితియో సే నిపటనే కే లియే తయారియాం కర్ రహే థే. 315 జిలే ఐసే హోంగే జహాం బర్సా కమ్ రహనే కి సంభావ.
0: ప్రభావిత జిల్లాల కోసం ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక రకాలు, పంటల వైవిధ్యీకరణ, చెరువులు, జలాశయాలు, చెక్డ్యాంలు, వ్యవసాయ కుంటలు వంటి అందుబాటులో ఉన్న నీటి వనరులను, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంపై ఈ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కల్పిత ఆరోపణలను భారత్ తిరస్కరిస్తోందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబిస్తున్న వ్యవస్థాగత ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేత విధానాల ప్రత్యక్ష పరిణామమే ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న నిరసనలు అని ఆయన చెప్పారు. నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగించడం, అవసరమైన నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాను నిలిపివేయడం, ఇంటర్నెట్ నిలిపివేత నిరాయుధులైన పౌరులపై అకృత్యాలకు పాల్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు, హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం దానినే బాధ్యతను చేయాలని అన్నారు.
2: The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses.
0: Pradhan Mantri Narendra Modi, Qatar Desha Amir Sheikh Tamim bin Hamad Al Thani to phone lo matladaru. Adivaram ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి త్వరితగతిన వైద్య సహాయం అందించడం పట్ల మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను మోదీ అభినందించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

0: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికాలోని హ్యూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫీఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 తేడాతో చిత్తు చేసింది. క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ 5-0 ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గోల్స్తో రొనాల్డో 6 వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రొనాల్డోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫ్యాక్స్ బరోలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనా జట్ల మధ్య జరిగిన పోటీ 0-0 డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత 2 జట్లు ఆడిన 2 మ్యాచ్ల నుండి చెరో 4 పాయింట్లతో గ్రూప్ ఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హ్యూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 31 సెకండ్లు.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ వారి సందేశం, ఆ తర్వాత వైద్య విజ్ఞానం ఉంటుంది. వైద్య విజ్ఞానంలో వాస్కులర్ సర్జరీ గురించి డాక్టర్ శ్రీ సత్యవతి దావలూరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సర్జరీ, స్విమ్స్ తిరుపతి, వీరితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమంలో ముందుగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం ఇప్పుడు విందాం.

అందరికీ నమస్కారం. ఏదైతే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముమ్మురంగా సాగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్, దాని గురించి ఆల్ ఓటర్స్కి సమాచారం ఇవ్వటానికి ఈరోజు ఆల్ ఇండియా రేడియో ద్వారా మీ అందరికీ రీచ్ అవుట్ అవుతున్నాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002లో జరిగింది. ఆ తర్వాత మనకి సమ్మరీ రివిజన్స్ ఇట్లా జరుగుతున్నప్పటికీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది గడిచిన 24 సంవత్సరాల్లో జరగలేదు. సో దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం మనకి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ SIR టేకప్ చేస్తుంది. ఆల్రెడీ 10-12 రాష్ట్రాల్లో దీన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ SIR ముమ్మురంగా సాగుతుంది. ముఖ్యంగా ప్రతి ఓటరు గమనించాల్సింది ఏంటంటే, 2002 ఎలక్టరల్ రోల్లో మీ ఓటు ఉన్నట్టయితే నేరుగా అది ప్రస్తుతం తయారు చేస్తున్నటువంటి ఎలక్టరల్ రోల్లోకి మీ పేరు వచ్చేస్తుంది. ఒకవేళ 2002లో మీరు లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళదుంటే వాళ్ళ ఓటర్ లిస్ట్ నెంబర్ చెప్పినా లేదంటే పోలింగ్ స్టేషన్ సంఖ్య ఎటువంటి వివరాలు చెప్పినా కూడా మిమ్మల్ని 2002లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ తాతలు కానీ వాళ్ళతోటి లింక్ చేసి మనం మీ పేరు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిమందికి ఉన్నటువంటి అపోహలు ఏంటంటే, 2002లో నాది లేకపోతే ఇప్పుడు నాది పెట్టరేమో అనేది ఒక అపోహ ఉంది. అది పూర్తిగా అవాస్తవం. మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనము మ్యాపింగ్ చేసుకొని లింక్ చేసుకొని మిమ్మల్ని పెడతాం. అయినప్పటికీ మీరు మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్ది కానీ లేకపోయినా అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే సుమారుగా 14 నుంచి 14 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మీ ఇంటింటికి వచ్చి మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం వాళ్ళు నెల రోజుల్లో సుమారుగా 5 సార్లు ప్రతి ఒక్కరి ఇంటికి తిరగడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ని మీరు తీసుకొని మీరు డేటాని మీకు తెలిసినంత వరకు ఫిల్ చేసి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది ఓటర్ది కూడా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అంటే ముసాయిదా జాబితాలో మీ పేర్లని ఖచ్చితంగా చేర్చడం జరుగుతుంది. ఒకవేళ అందులో 2002 దానికి మీరు మీదుంటే మీది, మీ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులది, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళది మీరు మ్యాపింగ్ చేసుకోగలిగినా పర్లేదు. ఒకవేళ చేసుకోలేని పరిస్థితుల్లో కూడా మీకు తెలిసిన సమాచారం మీరు ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరి పేరు కూడా డ్రాఫ్ట్ లిస్టులో పెడతాం. ఒకవేళ మీకు మ్యాపింగ్ జరిగినట్టుంటే 14 తర్వాత మీకు ఎటువంటి నోటీసు ఇవ్వము. ఒకవేళ మీరు మ్యాపింగ్ నిరూపించుకోలేకపోతే మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు 14 నుంచి మీరు 2022 వరకు ఏదో ఒక రోజులో మనము కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి 12 డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్ కనుక మీరు ఇస్తే ఖచ్చితంగా ఫైనల్ ఎలక్టరల్ రోల్లో మీరందరూ రావడం జరుగుతుంది. ఈ 12 డాక్యుమెంట్లో 11 డాక్యుమెంట్లు వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదన్నా పథకాలకు సంబంధించి ఏదన్నా ఐడి కార్డు కానీ, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఐడి కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే ఇట్లా ఒక 11 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆధార్ కార్డు అనేది 12వ డాక్యుమెంట్. ఆధార్ కార్డు అనేది కేవలం గుర్తింపు కోసమే మనం కన్సిడర్ చేస్తాం, కానీ అది కన్ఫర్మేషన్ ఆఫ్ సిటిజన్షిప్ కోసం మాత్రమైతే మనము చేయడం లేదు. సో ఈ పైన 11 డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఇస్తే సిటిజన్షిప్ అనేది మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎవరినైతే మనం నోటీసులు ఇస్తామో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆ నోటీస్తో పాటు ఈ 11 డాక్యుమెంట్లు ఒకటి ఇచ్చి మనం తిరిగి BLOకి అది ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఫైనల్ రోల్లో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని వివిధ రాజకీయ పార్టీలు అపాయింట్ చేసినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ని కూడా మనం కలుపుకొని BLOస్ BLAస్ కలిసే మనకి ఈ ప్రక్రియను చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి అపోహలకు గురికాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా ఇది చేయడం దేనికంటే, కేంద్ర ఎన్నికల సంఘం మనకి ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎలక్టరల్ రోల్లో పెట్టుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళే

0: ఉండాల్సిన అనేది ఒక ముఖ్య ఉద్దేశం. తద్వారా ఒక ప్యూరిఫైడ్ ఎలక్ట్రల్ రోల్, తప్పులు తడకలు లేనటువంటి ఒక ఎలక్ట్రల్ రోల్ అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాలక్రమేణా ఏం జరిగిందంటే చాలామంది మిగతా వాళ్ళు బయట దేశస్థులు వీళ్ళు వాళ్ళు ఆధార్ కార్డు దీంతో మనకి ఎలక్ట్రల్ రోల్లోకి రావడం జరిగింది. అట్లాంటి ఇనెలిజిబుల్ వాళ్ళందరినీ కూడా తొలగించడం కోసమే, కేవలం భారత పౌరులు అయినటువంటి వాళ్ళనే పెట్టడం కోసమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనం టేకప్ చేస్తున్నాము. ఎవరు ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా మనము ఎటువంటి కారణాలు లేకుండా అయితే తొలగించడం అనేది జరగదు. అండ్ ఒకవేళ బిఎల్ఓ పెట్టకపోయినా దాని మీద అప్పీల్కి తహసీల్దార్, అదేవిధంగా కలెక్టర్ దగ్గర కూడా అప్పీల్ వేసుకునే వెసులుబాటు కూడా ఎన్నికల సంఘం కల్పిస్తుంది. అదేవిధంగా ఇదే అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఒకళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట లేకపోవడం వల్ల ఓటు వేసేటప్పుడు మనకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వీళ్ళందరినీ కూడా ఒకే పోలింగ్ స్టేషన్లో పెట్టడం ఒకటి, అదేవిధంగా అడ్రస్ చేంజెస్ ఏదన్నా ఉంటే అది ఒకటి, అదేవిధంగా పర్మనెంట్ మైగ్రేషన్ లేదంటే డెత్ ఓటర్స్ని, ఆబ్సెంట్ ఓటర్స్ని కూడా మనము చెక్ చేసి వాళ్ళను కూడా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త ఓటర్స్ ఎవరైనా వస్తే ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్స్ కూడా ఈ ప్రక్రియలో అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకు కూడా కొత్త ఓటర్ కార్డు అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఇది ఇలాగ విస్తృతంగా అంత తీసుకొని ఫామ్ 6 ఫామ్ 8లకు తీసుకొని ఒక ప్యూరిఫైడ్ పకడ్బందీగా తయారు చేసేటువంటి ఎలక్ట్రల్లోని అందించడమే ముఖ్య ఉద్దేశమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనికి సంబంధించి ప్రజలకు ఎటువంటి ఫిర్యాదులున్నా డౌట్లున్నా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ బూత్ లెవెల్ ఆఫీసర్ కానీ, వాళ్ళ అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసర్ అయినటువంటి తహసీల్దార్ని కానీ సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అన్ని కూడా మనము వాళ్ళ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎవరు కూడా చివరిగా ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. అన్నిటినీ కూడా మనం పకడ్బందీగా ప్రతి ఒక్క పౌరుడిని ఓటర్గా అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ లిస్టులో చేర్చే భాగ్యమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీని అందరూ కూడా సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్గా కోరుతున్నాను. అదేవిధంగా చాలామంది మీ ఓట్ని తీసేస్తారు, దీనికి ఈ ప్రక్రియకి సహకరించొద్దని వివిధ రకాలుగా అయినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నాయి, అవన్నీ కూడా ఎవరు ప్రజలు నమ్మొద్దండి. ఇది కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగాల అన్నిటితో మనం చేసే ప్రక్రియ. ఇది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మీ రైట్ని మీరు ఓటర్ లిస్టులో వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. దీనికోసం అందరు బిఎల్ఓల దగ్గర నుంచి కలెక్టర్ వరకు అందరు కూడా మీకు సహకరిస్తారు. ఇలాంటి వదంతులని కూడా ఎవ్వరు నమ్మొద్దు. ప్రభుత్వ అధికారులకు మీరు సహకరించినట్టయితే మేము మీకు ఇంకా ఖచ్చితంగా మీకు మీ ఓటర్ని ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడ ఉంది, అండ్ కొత్త ఓటర్లు వస్తే వాళ్ళని నమోదు చేయటం, అడ్రస్ చేంజ్లు ఉంటే అట్లాంటివి కూడా చేయటం, ఇట్లాగ అన్నీ కూడా మేము చేస్తాము. దయచేసి కొంతమంది ఎవరైతే దీనికి నెగటివ్గా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు నమ్మకూడదండి. ఖచ్చితంగా ఇదంతా కేంద్ర ఎన్నికల సంఘం కనుసన్నలో జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి అందరూ దీనికి సహకరించాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం వైద్య విజ్ఞానం. ఇందులో వాస్క్యులర్ సర్జరీ గురించి డాక్టర్ శ్రీ సత్యవతి దావలూరి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియో థొరాసిక్ సర్జరీ, స్విమ్స్ తిరుపతి, వీరితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. కార్యక్రమం వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి బుధవారం వైద్య విజ్ఞానం కార్యక్రమంలో ప్రముఖ వైద్యులతోటి వివిధ వైద్య నిపుణుల గురించి మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం కదా, ఆ క్రమంలోనే ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య విధానం, అది కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగంలో వాస్క్యులర్ సర్జరీ, ఇది ఎలా చేస్తారు, ఈ వాస్క్యులర్ సర్జరీ అంటే ఏమిటి, ఈ వాస్క్యులర్స్ అంటే ఈ ఏమేమి ఏ భాగాలను ఈ వాస్క్యులర్ సర్జరీ కింద మరి తీసుకుంటారు అనే విషయాలు మనకు తెలియజేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో వాస్క్యులర్ సర్జరీ నిపుణులు డాక్టర్ శ్రీ సత్యవతి దౌలూరి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సత్యవతి గారు.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, ఆపరేషన్లు లేదా సర్జరీల్లో ఈ వాస్క్యులర్ సర్జరీ అని అంటూ ఉంటారు, అసలు వాస్క్యులర్ సర్జరీ అంటే ఏమిటంటారు?
4: మన శరీరంలో ప్రతి అవయవానికి రక్తం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రక్తం హార్ట్ నుంచి అందరికీ తెలుసు పంప్ అవుతుంది. ఆ హార్ట్ నుంచి పంప్ అయ్యి అది రక్త నాణాల ద్వారా వచ్చి ప్రతి అవయవానికి కూడా రక్తం ఇస్తుంది. అలా ఇచ్చేదాన్ని ఆర్టరీస్ అంటాము. ఆ రక్తం ఏదైతే మంచి రక్తం ఉందో దాంట్లో ఫుడ్, ఆక్సిజన్ను కూడా ఆ అవయవం తీసుకుని మళ్ళీ ఆ చెడు రక్తం ఏదైతే ఉందో అది వెయిన్స్ ద్వారా తిరిగి హార్ట్కి పంపించేస్తుంది. ఆ హార్ట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్ళి అది మనం పీల్చుకున్న ఆక్సిజన్తో కలిసి అప్పుడు మళ్ళీ అది మంచి రక్తంగా మారి తిరిగి హార్ట్కి వస్తుంది. ఇది శరీరంలో జరిగే ప్రక్రియ. సో దీంట్లో ఉన్న రక్త నాణాల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ట్రీట్ చేయడమే వాస్క్యులర్ సర్జరీ అంటారండి. సో ఇది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల కొన్ని రక్త నాణాలు డ్యామేజ్ అవ్వడం కానీ, ఆ రక్తనాణాలు సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కానీ, లేకపోతే చెడు రక్తనాణం మంచి రక్తనాణము దాని రెండు కమ్యూనికేట్ అయిపోయి కలిసిపోయి ఉండడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ కానీ, డయాలిసిస్ పేషెంట్స్కి యూజువల్గా ఫిస్టులాలు చేస్తుంటారు, ఆ ఫిస్టులా కాంప్లికేషన్స్ కానీ, కాంప్లికేటెడ్ ఫిస్టులా ప్రిపరేషన్స్ కానీ అలాంటివన్నీ, లేకపోతే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాణాలకి బ్లాక్స్ రావడం కానీ, చేతులకి కాళ్ళకి కడుపులో ఉన్న రక్తనాణాలు అవన్నీ ప్రాబ్లమ్స్ కానీ మేనేజ్ చేస్తుంటామండి.
3: అంటే సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఈ వాస్క్యులర్ అంటే రక్తనాణాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటారు?
4: మంచి రక్తనాళాల్లో యూజువల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయండి. సో దాంట్లో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే రక్తనాణాలు బ్లాక్స్ అవ్వడం. ఆ రక్తనాణాలు బ్లాక్ అన్నది రక్తనాణంలోనే ప్రాబ్లం రావచ్చు, లేకపోతే లోపల ఉన్న రక్తం సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, లేదా దానికి దెబ్బ తగలడం వల్ల కావచ్చు. సో యూజువల్గా వేరే చోట క్లాట్స్ ఫామ్ అయ్యి అది ఇక్కడికి వస్తుంటాయండి. సో మన హార్ట్ దగ్గర నుంచి పంపింగ్ అవుతుంది కాబట్టి హార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్ రావడం వల్ల హార్ట్ వీక్ అవ్వడం కానీ, సో లేదా హార్ట్లో ఉన్న కవాటాలు డ్యామేజ్ అవ్వడం కానీ జరిగితే ఆ రక్తం సరిగ్గా అందులో కొట్టుకోకపోవడం వల్ల హార్ట్ లోపలే క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లాట్స్ హార్ట్ ఎప్పుడూ నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ కొట్టుకోవడంలో ఆ క్లాట్స్ చిన్న చిన్నగా మారి

శరీరంలో ఎక్కడికైనా కూడా అది వెళ్ళచ్చు. బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ రావడము, లేకపోతే కళ్ళుకి వెళ్తే సడన్గా కళ్ళు పోవడము, చేతులకో కాళ్ళకో వెళ్తే అది క్లాట్ అవ్వడము, ఆ పర్టికులర్ అవయవం ఏదైతే ఎఫెక్ట్ అయిందో సో దానికి సిమ్టమ్స్ అనేది వస్తుంది. ఇది మంచి రక్త కణాల్లో వచ్చే కామన్ ప్రాబ్లం అండి. ఇది కాకుండా యాక్సిడెంట్స్లో మంచి రక్త కొళాయిలు డ్యామేజ్ అన్నది కూడా చాలా కామన్గా జరుగుతుంటుంది. సో అలా జరిగినప్పుడు అది మిస్ అవుతుంటారు. సో మన ఆ చెయ్యి కానీ కాలు కానీ యాక్సిడెంట్లో ఇరిగిపోతే మనం ఆ ఇరిగిపోయిన బోన్ని చూస్తాం, కానీ దాని వెనకాల ఉన్న రక్తనాళాల డ్యామేజ్ని యూజువల్గా ఎవరూ ఐడెంటిఫై చెయ్యట్లేదు. సో అలా డ్యామేజ్ ఐడెంటిఫై చేయకపోతే అది చాలా పెద్ద కాంప్లికేషన్స్ అవుతాయండి. మన శరీరంలో రక్తనాళం బ్లాక్ అయింది అంటే ఆ అవయవానికి వెళ్ళవలసిన ఆహారం ఆగిపోతుంది. ఏదైతే ఆహారం ఆగిపోతుందో అప్పుడు అవయవం ఆహారం లేక చనిపోయే స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి 6 గంటల సేపు టైం ఇస్తుంది. ఏదైనా 6 గంటల లోపల మనం దాన్ని మళ్ళీ నార్మల్ చేయగలిగితే ఆ అవయవం ఉన్నది నార్మల్ అవుతుంది, లేదు అంటే ఆ అవయవం చనిపోయే స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఈ 6 గంటల సమయాన్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాము. అందరూ

0: ఏదైతే ఆహారం ఆగిపోతుందో అప్పుడు ఆ అవయవం ఆహారం లేక చనిపోయే స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి 6 గంటల సేపు టైం ఇస్తుంది. ఏదైనా 6 గంటల లోపల మనం దాన్ని మళ్ళీ నార్మల్ చేయగలిగితే ఆ అవయవం ఉన్నది నార్మల్ అవుతుంది, లేదు అంటే ఆ అవయవం చనిపోయే స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఈ 6 గంటల సమయాన్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాము. అందరూ వినే ఉంటారు, యూజువల్గా హార్ట్ అటాక్లో కానీ బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చిన పేషెంట్కి కానీ బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అయినప్పుడు ఈ 6 గంటల లోపలు ఆ క్లాట్లు కరిగించే ఇంజెక్షన్స్ అన్నవి ఇస్తారండి. సో ఈ 6 గంటలు దాటిపోతే ఆ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. అలాగే చేతికి కానీ కాళ్ళకి కానీ రక్తనాళంలో డ్యామేజ్ కానీ జరిగి ఆ క్లాట్ ఫామ్ అయినప్పుడు అది ఇమీడియట్గా ట్రీట్మెంట్ అన్నది చేయాలి. ఆ 6 అవర్స్ దాటిపోతే మనం ట్రీట్మెంట్ చేసినా కూడా ప రయోజనం ఉండదు, ఆ అవయవం తీసేయవలసి వస్తుందండి. అది సమ్టైమ్ ప్రాణానికి కూడా ప్రమాదం జరగవచ్చు. ఇది మంచి రక్త కుళాయిల్లో వచ్చే ప్రాబ్లం. ఇది కాకుండా మన హార్ట్ దగ్గర నుంచి ఒక మేజర్ రక్త కుళాయి అనేది బయటకు వస్తుంది, దాన్ని అయోటా అంటారు. సో ఈ అయోటాలో ఏదైతే పొరలు ఉంటాయో ఆ పొరలు సెపరేట్ అయిపోతాయండి. సో ఆ సెపరేట్ అయిపోవడం వల్ల హార్ట్ పంప్ చేసే బ్లడ్ కరెక్ట్గా దాని లోపలికి వెళ్లకుండా ఈ పొరల మధ్యలోంచి వెళ్ళిపోతుంది. సో అది అలా చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. శరీరంలో మెయిన్ రక్త కుళాయి అంతా చీల్చుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కొన్ని బ్రాంచెస్కి బ్లడ్ వెళ్తుంది, కొన్ని బ్రాంచెస్కి బ్లడ్ ఆగిపోతుంది. సో దీన్ని అయోటిక్ డిసెక్షన్ అంటాము. ఇది కూడా ప్రాణానికి చాలా ప్రమాదమైన సిట్యువేషన్. ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది చేయవలసి వస్తుంది. సో ఇది యూజువల్గా అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్లో కానీ లేకపోతే వారసత్వంగా కొన్ని ఫ్యామిలీస్లో కూడా ఆ రక్తనాణం ఏదైతే ఉందో పెద్ద రక్తనాణం దాని వాల్ వీక్గా ఉండడం కానీ ఉండడం వల్ల జరుగుతుంటాయి. సో ఇది అయోటిక్ డిసెక్షన్ అంటాము. సో ఇది కాకుండా రక్తనాణం మేజర్ రక్తనాణం బెలూన్లా ఉబ్బిపోవడం జరుగుతుంది, దాన్ని అయోటిక్ ఎన్యూరిజమ్స్ అంటాము. అది సరే ఫ్యామిలీలో ఉన్న వీక్నెస్ సిమ్టమ్స్ వల్ల, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ లేకపోతే అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వల్ల, రేర్ ఇన్ఫెక్షన్స్ వల్ల అలా బెలూన్ లాగా ఉబ్బడం అన్నది జరుగుతుంది. ఉండవలసిన సైజు కన్నా పెద్ద సైజుగా ఉబ్బి అది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా పగిలిపోయినప్పుడు ప్రాణానికి ప్రమాదం అయ్యే సిట్యువేషన్ జరుగుతుంది. దాన్ని అయోటిక్ ఎన్యూరిజం అంటారు. దానికి కూడా ట్రీట్మెంట్ చేయాలి. ఇది మెయిన్ రక్త కుళాయిల్లో ఉండే ప్రాబ్లమ్స్. ఇది కాకుండా బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు ఎప్పుడైతే బ్లాక్ అయినాయో, సో మన బ్రెయిన్కి ఆహారం అనేది వెళ్ళకపోవడం వల్ల స్ట్రోక్ అనేది వస్తాయి. సో ఇవి ట్రీట్మెంట్ అనేది చేయవలసి వస్తుందండి. బ్రెయిన్కి వెళ్ళే దీన్ని కెరోటిడ్ డిసీజెస్ అంటారు. దానికి ట్రీట్మెంట్ అనేది చేయవలసి వస్తుందండి.
1: అంటే ఇప్పుడు మామూలుగా మన గుండె నుంచి రక్తము మిగతా అవయవాలకు వెళ్ళటము, మిగతా అదేవిధంగా అవయవాల నుంచి గుండెకు మళ్ళా చెడు రక్తం అనేది వెళుతూ ఉంటుంది కదండి. అయితే ఈ చెడు రక్తం వచ్చే నాణాలలో ఏమైనా సమస్యలు వస్తుంటాయంట?
0: ఈ చెడు రక్తము సమస్యలు యూజువల్గా కాళ్ళల్లో ఎక్కువ కనిపిస్తాయండి. ఈ కాళ్ళల్లో ఏదైతే చెడు రక్తం వస్తుందో అది 2 ప్రక్రియల్లో వస్తుంది. ఒకటి సూపర్ఫిషియల్, అయితే బయట ఉన్న రక్తనాళాల్లో ఉంటాయి. ఒకటి డీప్గా ఉంటుంది, లోపల ఉంటుంది, అది డీప్ సిస్టమ్ అంటాము. ఈ బయట ఉన్న దాంట్లో మోస్ట్ కామన్గా వచ్చేది వారికోస్ వెయిన్స్ అండి. ఇది చాలామందికి యూజువల్గా ఈ ప్రాబ్లం ఉంటుంది. కాళ్ళల్లో కొంచెం గెడ్డలు గెడ్డలుగా ఉండడము, కాళ్ళంతా అది చాలా కలర్ బ్లూ కలర్లో ఉండడము, ఇది చాలామంది చూస్తారు. యూజువల్గా ఎక్కువసేపు నించునే వాళ్ళల్లో ఇది చూస్తాము. మన చాలా కామన్గా యూజువల్గా టీ స్టాల్లో నించునే వాళ్ళకి కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, ఎక్కువ నించుని జాబ్ చేసే వాళ్ళకి, టీచర్స్కి కానీ ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. అది చాలా స్టేజెస్లో ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో కన్జర్వేటివ్గా మనం మేనేజ్ చేస్తాము, స్టాకింగ్స్ లాంటిది ఇచ్చి. సో అడ్వాన్స్ స్టేజెస్లో కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటే అప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, అది యూజ్ చేస్తాము. ఇది వారికోస్ వెయిన్స్. ఇది బయట వచ్చే సూపర్ఫిషియల్ సిస్టంలో వస్తుందండి. సో డీప్ సిస్టమ్ అన్నది లోపల ఉంటుంది. సో డీప్గా ఉన్న సిస్టంలో దాంట్లో మోస్ట్ కామన్గా మనం చూసే జబ్బు ఏంటంటే సేమ్ మన రక్త నాళాల్లో ఎలాగైతే క్లాత్స్ ఫామ్ అవుతున్నాయో అలాగే ఈ డీప్ సిస్టంలో కూడా క్లాత్స్ అనేది ఫామ్ అవుతాయండి. సో ఈ క్లాత్స్ యూజువల్గా నేను చెప్పినట్టు చెడు రక్తం ఎప్పుడు కింద నుంచి పైకి వస్తుంది. సో కింద నుంచి పైకి వచ్చే ప్రక్రియలో ఆ క్లాత్స్ కూడా కింద నుంచి పైకి వచ్చి అది ఫస్ట్ ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్ళిపోతాయి. సో ఆ ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాణాలని బ్లాక్ చేసేస్తాయి. సో సడన్గా ఊపిరితిత్తుల దగ్గర బ్లాక్ అయిపోవడం వల్ల ఆయాసం రావడము, ప్రాణానికి అత్యంత ప్రమాదమైన సిట్యువేషన్ జరుగుతుంది. దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం. అలాంటి వచ్చిన పేషెంట్స్లో ఆల్మోస్ట్ 50% మంది చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చాలా హార్ట్ అటాక్ లాగండి, ఊపిరితిత్తులకి వెళ్ళే రక్త కుళాయి సడన్గా బ్లాక్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లం అన్నది చాలా ఈజీగా అవాయిడ్ చేసుకునే ప్రాబ్లం. సో ఈ రక్తగడ్డలు కాళ్ళల్లో ఎవరికి వస్తాయంటే

0: ఎక్కువసేపు మంచం మీద పడుకునుండి, అంటే మేజర్ ఆపరేషన్ ఏదో చేశారు, హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ కానీ చేసి, లేకపోతే సిజేరియన్ సెక్షన్ అయిన పేషెంట్ని త్వరగా కదిలించకుండా బెడ్ మీదే పడుకునుంచడం వల్ల ఆ రక్త నాళాల్లో బ్లాక్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇది చాలా ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. వాళ్ళు వెంటనే ఎంత త్వరగా వాళ్ళు బెడ్ దిగి నడుస్తారో అంత త్వరగా సిస్టమ్ నార్మల్ అవుతుంది. సో ఎవరైనా బెడ్ మీద ఉండవలసి వచ్చిన సిట్యువేషన్ ఉంది, లైక్ హెడ్ ఇంజరీ పేషెంట్స్ కానీ, లేకపోతే మేజర్ సర్జరీ కదిలించలేము అన్న పేషెంట్స్కి, అప్పుడు వాళ్ళ అటెండర్స్ కానీ ఫిజియోథెరపీ వాళ్ళు కానీ కాళ్ళు మసాజ్ చేయడము, లేదంటే ఇంజెక్షన్స్, రక్తం గెడ్డ కట్టకుండా ఉండే ఇంజెక్షన్స్ ఇస్తాము, అలాంటివన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ అండి. లేదంటే మామూలు పేషెంట్స్కి ఇమీడియట్గా కిందకి దిగి నడడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా కొంతమంది స్త్రీల్లో గర్భ నిరోధక ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి రక్త గడ్డలు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ మధ్యకాలంలో మనకి కరోనా తర్వాత ఈ రక్త గడ్డల్లో క్లాట్స్ ఫామ్ అవడం అన్నది చాలా కామన్గా కనిపిస్తున్నాయి. అది ఎందువల్ల అన్నది ఆన్సర్ మనకి ఇంకా తెలియదు, కోవిడ్ అంతా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. సో ఇలా రక్త గడ్డలు మంచి రక్త కణాల్లో కూడా ఫామ్ అయినాయి, అలాగే చెర్రు రక్త కణాల్లో కూడా ఫామ్ అయినాయి. సో దీంట్లో ఫామ్ అయిన రక్త నాణాల్లో క్లాట్స్ని చాలా కాంప్లికేషన్స్ అయితే చూసామండి. ఈవెన్ మన కరోనా ఫస్ట్ వేవ్లో కూడా ఈ రక్త నాణాలు, అంటే మంచి రక్త నాణాల్లో వచ్చే క్లాత్స్ మనం చూసాము. కరోనా ఫస్ట్ వేవ్లో అంత లాక్డౌన్ పీరియడ్లో కూడా మనం చాలామంది పేషెంట్స్కి, ఈవెన్ కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కూడా మన హాస్పిటల్లో సర్జరీలు అన్నది చేసాము. సో అది నేషనల్ జర్నల్స్లో కూడా పబ్లిష్ అయిందండి ఈ డేటా అంతా కూడా.
1: మరి డాక్టర్ గారు చెప్పారు బాగుంది, అయితే మీరు ఈ క్లాట్స్ లేకపోతే ఏవైతే గడ్డలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఈ నాణాల్లో చెడు రక్త నాణాలు కానీ మంచి రక్త నాణాలు కానీ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు అంటారా, లేకపోతే ఒక చోట ప్రత్యేకించి కొన్ని స్థలాల్లోనే ఫామ్ అవుతాయి అని అంటారా?
0: సో మంచి రక్త నాళాల్లో యూజువల్గా పైనుంచి వస్తాయండి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు హార్ట్లోంచి ఫామ్ అయ్యి అది కిందకి రావడం కానీ అలా జరుగుతుంది. లేదంటే రక్త నాణం, ఇప్పుడు మన వాటర్ ట్యూబ్ ఏదైతే ఉందో అది వాటర్ నిరంతరం వెళ్తూ ఉంటే క్లీన్గా ఉంటుంది, అది వాటర్ సరిగ్గా వెళ్ళకపోతే దానికి నాచు పట్టేస్తుంది. అలాగే మన రక్తనాణం కూడా సరిగ్గా వెళ్లకుండా అక్కడక్కడ బ్లాక్స్ రావడము అలాంటివి జరిగితే దాంట్లో నాచు లాంటి పదార్థం ఫామ్ అయిపోయి అది క్లాట్లా ఫామ్ అయ్యి మొత్తం ఫ్లో అంతా బ్లాక్ అవుతుందండి. సో పర్టికులర్గా ఎక్కడెక్కడైనా బ్లాక్ అవుతుందంటే యూజువల్గా ఇలాగ బ్లాక్స్ ఎక్కడైతే ఉందో అలాంటి ప్లేసెస్లో మన బ్లడ్ క్లాట్ ఫామ్ అవడానికి టెండెన్సీ ఎక్కువ ఉంది. అలాగే చెడు రక్తనాళాలు అంటే కాళ్ళల్లో ఎక్కువ ఫామ్ అవుతుంది. చేతులు యూజువల్గా మనం మూవ్ ఎక్కువ చేస్తాము, మనకి తెలియకుండా చేయి మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాళ్ళతో కంపేర్ చేస్తే, అందుకని చేతుల్లో కొంచెం తక్కువ ఫామ్ అవుతుంది. కొంతమందికి చేతుల్లో ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే డయాలసిస్ పేషెంట్స్కి, లేకపోతే కొంతమందికి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి లైన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి స్పెషల్గా సెంటర్ లైన్స్ అనేవి పెడతారు, అలాంటివి ఏమైనా పెట్టి డయాలసిస్ పేషెంట్స్కి డయాలసిస్ క్యాథీటర్స్ లాంటివి పెట్టినప్పుడు అలాంటి మందికి కొంతమందికి క్లాత్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏదో ఒక ఇంజురీ అయితే జరగాలి దానికి, అది క్లాట్ ఫామ్ అవ్వడానికి, లేకపోతే మన శరీరంలో క్లాట్ అనేది ఫామ్ అవ్వదు యూజువల్గా.
1: బాగుంది డాక్టర్ గారు, అయితే ఎటువంటి చికిత్సలు అందజేస్తారంటారు ఇట్లాంటి ఇబ్బందులకి?
0: సో ఇలాంటి దానికి చికిత్సలు ఏ జబ్బుకైనా ఫస్ట్ మనం మెడికల్గా మేనేజ్ చేస్తామండి, మందుల ద్వారా, దాన్ని మెడికల్ మేనేజ్మెంట్ అంటాము. సో అది రెస్పాన్స్ లేదు అంటేనే నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్తాము. సో ఈ రక్త నాళాల్లో ప్రాబ్లమ్కి రెండు రకాలుగా ట్రీట్ చేయొచ్చు, ఒకటి ఓపెన్ సర్జరీ, దాన్ని సర్జికల్ ప్రొసీజర్, ఓపెన్ సర్జికల్ ప్రొసీజర్, లేదంటే రక్త నాణాల ద్వారానే వెళ్ళి దాని ద్వారానే బెలూన్ పెట్టడము, స్టెంట్ పెట్టడము అలాంటివన్నీ చేయగలము. దాన్ని ఎండోవాస్క్యులర్ ఆర్ ఇంటర్వెన్షనల్ వాస్క్యులర్ సర్జరీ అంటాము. ఇది రక్త నాళాలకే ఉన్న ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ విభాగం. సో ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. సో ఈ రక్త నాళాల్లో మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్, ఇంటర్వెన్షనల్ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయండి.
1: అయితే మన డాక్టర్ గారు, ఒక పేషెంట్కి ఈ రకంగా వచ్చిన తర్వాత, చికిత్స అందించిన తర్వాత వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన మెజారిటీ ఆఫ్ డిసీజెస్ అన్నీ కూడా స్మోకింగ్కి రిలేటెడ్గా ఉంటాయండి. సో ఈ స్మోకింగ్ ఎప్పుడైతే మనం కంటిన్యూ చేస్తామో, మనం ఏ ఆపరేషన్ చేసినా కూడా దానికి ప్రయోజనం అన్నది ఉండదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన రక్త నాణాల బ్లాక్లకి, సడన్గా వచ్చిన బ్లాక్లకి మనం ఆపరేషన్ అనేది చేస్తాము, లేదా ఇంజెక్షన్స్ అన్నది కరిగించడానికి ఇస్తాము, లేకపోతే బెలూన్ ద్వారా ఆపరేషన్స్ అనేది చేస్తాము, లేకపోతే క్రమేపీ వచ్చిన ప్రాబ్లమ్స్కి బైపాస్ ఆపరేషన్ లాంటివి కూడా చేస్తామండి. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎలా వస్తే బైపాస్ ఆపరేషన్ చేస్తున్నామో, అలాగే కాళ్ళల్లో కూడా బైపాస్ ఆపరేషన్లు అన్నీ కూడా చేస్తాము. సో ఇవన్నీ చేసి కూడా ఎప్పుడైతే జీవన శైలిలో

0: మార్పు రాలేదో సో ఇవన్నీ కూడా మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. సో వాళ్ళు ఆహారపు అలవాట్లు కానీ జీవనశైలి కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ కంప్లీట్గా మార్చుకోవాలి, అప్పుడే మళ్ళీ మనం చేసిందంతా నార్మల్గా ఉంటుంది.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఈ స్మోకింగ్ లేదా ఎవరైతే సిగరెట్లు తాగేవాళ్ళు మరి ధూమపానం చేసేవాళ్ళకి ఇట్లా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, అలా కాకుండా ఇది ఇదేమైనా వంశపారంపర్యంగా ఏమైనా వస్తుందా, లేకపోతే కొంతమంది మామూలుగా మిగతా వ్యాధులు ఉంటాయి డయాబెటీస్, ఇప్పుడు మీరు అన్నారు బీపీ ఉన్న వాళ్ళకు రావచ్చు అన్నారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా ఈ రకంగా?
0: డెఫినెట్గా అండి, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ జబ్బు రక్తనాళం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్లో మెయిన్ కాంప్లికేషన్స్ అంతా దానివల్లే వస్తాయి. యూజువల్గా కళ్ళకెళ్ళే రక్తనాళం డ్యామేజ్ అయితే కళ్ళు మందగించడము, హార్ట్కి కానీ కడుపుకి కానీ లేకపోతే కాళ్ళల్లో ఉన్న రక్తనాళం కానీ అన్ని చోట్ల కూడా రక్తనాళం బేసికల్లీ బాడీ అంతా సేమే, దాంట్లో ఉన్న జబ్బు డయాబెటీస్ వల్ల ఎక్కువ అవుతుంది. సో ప్రతి రక్తనాళము కూడా డయాబెటీస్లో డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి డయాబెటిక్స్లో చాలా కామన్గా డయాబెటిక్ ఫుట్ కాంప్లికేషన్, యూజువల్గా కాళ్ళల్లో పుళ్ళు ఆరకపోవడము, కాళ్ళల్లో పగుళ్ళు రావడము, వేలికి మధ్యలో పగుళ్ళు రావడము, ఇలాంటివన్నీ చాలా కామన్గా చూస్తుంటాం. అది ఇనీషియల్ స్టేజ్లోనే మనం మేనేజ్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే ఈ కాంప్లికేషన్స్ అన్నవి తగ్గించుకోవచ్చు. డయాబెటిక్ ఫుడ్ యూజువల్గా 1 in 2 years, 3 years డయాబెటిక్ ఫుడ్ అసెస్మెంట్లు అన్నది చాలామంది చేస్తున్నారు. అది రెగ్యులర్గా చేసుకుంటూ ఆ రక్తనాళాలు డ్యామేజ్ ఎంతవరకు ఉంది అన్నది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది యూజువల్గా చేస్తూ ఉంటారండి. ఇది కాకుండా వంశపారపర్యంగా చాలా కొన్ని జబ్బులే రక్తనాళాల్లో కలుగుతుంటాయి. ఈ రక్తనాళాలు గెడ్డలు రావడము, స్మోకింగ్ వల్ల రిలేటెడ్గా వచ్చే గెడ్డలు రావడము వంశపారపరంగా రావు. సో అవి ఓన్లీ పేషెంట్స్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి. బీపీ, షుగర్ ఇవన్నీ కూడా డెఫినెట్గా రక్తనాళాలని డ్యామేజ్ చేసే జబ్బులండి.
1: అయితే మరి డాక్టర్ గారు, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు కొంచెం అడ్వాన్స్డ్ అంటే డెలివరీ దగ్గరకు వచ్చే ఆ గర్భస్థ శిశువు ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ సమయంలో కూడా ఇలాగ ఏమైనా బ్లాక్స్ రావచ్చు అంటారు?
0: చాలా కామన్గా చూస్తున్నామండి ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీలో ఇలా కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు క్లాట్స్ రావడము, అది ఊపిరితిత్తుల దగ్గర కూడా వెళ్ళిపోయి ప్రాణాలు ప్రమాదంగా రావడం కూడా చాలామందికి చూస్తున్నాము. కారణం ఏంటనేది మనకి తెలియదు. కంపేర్డ్ ఇంత ముందు కాలంలో కంపేర్ చేస్తే ఒక 10 years బిఫోర్ ఉన్న డేటాకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మనకే తెలియకుండా కోవిడ్ వచ్చిన తర్వాత మన శరీరంలో చాలా మార్పులు అనేది వచ్చింది. సో కోవిడ్ రాకుండా ఎవరూ అయితే ప్రస్తుతానికి లేరు, మెజారిటీ మందికి కోవిడ్ వచ్చింది. సో వాళ్ళ శరీరంలో చాలా మార్పులు, మనం ఐడెంటిఫై చేయలేని మార్పులు చాలా వచ్చినాయి. సో నార్మల్ అనుకుంటున్న ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో అందుకని ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా, యూజువల్గా ఎప్పుడైతే రక్తం పల్చగా ఉందో అది క్లాట్ అయ్యే ఫార్మేషన్ తక్కువ ఉంటుంది. సో రక్తము చిక్కగా అవుతుంది అంటే డీహైడ్రేట్ ఎక్కువ అవుతున్నారు, అలాంటి పరిస్థితుల్లో అది క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎండాకాలంలో కానీ, డీహైడ్రేషన్ కానీ, ప్రెగ్నెన్సీలో కానీ ఇలాంటి డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పుడు హైడ్రేషన్ మెయింటైన్ చేయడము అలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ టైంలో ఈ కాంప్లికేషన్స్ ఒకవేళ డిటెక్ట్ అవుతే దాన్ని ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే చేయాలి. పెరిఫరల్ సెంటర్స్లో, చిన్న చిన్న హాస్పిటల్స్లో మేనేజ్ చేయకూడదు, ఎందుకంటే ఎనీ టైం అది ప్రాణానికి, ఇద్దరు ప్రాణానికి కూడా రిస్క్ రావచ్చు. సో ఖచ్చితంగా ఒక మంచి వాస్కులర్ సర్జన్ దగ్గరికి రిఫర్ చేయండి.
1: అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు ఈ నీరు ఎక్కువగా తీసుకోవాలంటారు.
0: అంటే డీహైడ్రేషన్ రాకుండా ఏం చేయగలో అన్నీ చేయాలండి.
1: రోజుకి ఎన్ని గ్లాసులు వాటర్, ఎన్ని లీటర్లు తీసుకోవాలి?
0: యూజువల్గా 2 liters అన్నది అడ్వైస్ చేస్తారండి. బట్ ఆ గర్భిణీ స్త్రీలకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ ఉండకూడదు. ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న గర్భిణీ స్త్రీలు అంతే వాళ్ళకి కొన్ని ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ ఉంటాయి. సో దాన్ని బట్టి నార్మల్గా మీ గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, ట్రీటింగ్ గైనకాలజిస్ట్ మిమ్మల్ని చూసి, సో ఎవరికైతే కాంప్లికేషన్స్ లేవో అలాంటి వాళ్ళకి మామూలుగా యూజువల్గా 2 to 2.5 liters తాగుతారు, అది ఓకే అండి.
1: డాక్టర్ గారి సలహా మేరకు,
0: డాక్టర్ గారు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న గైనకాలజిస్ట్ సలహా మేరకి ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు.
1: అంతేగాని సొంత నిర్ణయం తీసుకుని
0: తీసుకోకూడదండి.
1: ఏదో యూట్యూబ్లోను వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చూసుకొని చేయకూడదు.
0: చేయకూడదండి.
1: చాలా బాగుంది డాక్టర్ గారు. అయితే సహజంగా అంటే జనరల్గా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సో ఇప్పుడు మన హార్ట్ అటాక్లు కానీ బ్రెయిన్ స్ట్రోక్లు కానీ రాకుండా చాలామంది చాలా అడ్వాన్స్ సబ్జెక్ట్స్ చెప్తున్నారు. అది సేమ్ థింగ్ అండి, రక్తనాళాల్లో ప్రాబ్లం ఎక్కడైనా కామన్ అండి.

0: సో అది మన ఫుడ్ హ్యాబిట్స్, జీవనశైలి, సో ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్, ఇవన్నిటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, ఎక్సర్సైజ్ వ్యాయామం ఉండాలి, యోగా మెడిటేషన్ లాంటిది, స్మోకింగ్ అవాయిడ్ చేయడము, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడము, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ వల్ల స్ట్రెస్ తగ్గించుకోవడము, ఒకవేళ బీపీ షుగర్స్ ఉంటే అవి కంట్రోల్లో ఉంచుకోవడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇలాంటి జబ్బులు చాలా కామన్గా చూస్తున్నాము, ముఖ్యంగా ఏంటంటే మన చిన్న ఏజ్లో కూడా చాలా కామన్గా వస్తున్నాయి స్మోకింగ్ హ్యాబిట్స్ వల్ల. ఇప్పుడు మన హాస్పిటల్లోనే తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి 200 నుంచి 250 మందికి కాళ్ళు చేతులు తీసేసి ఆపరేషన్ చేస్తున్నాం. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 250 మందికి ఒక సంవత్సరానికి కాళ్ళు తీసేస్తుంటే దాంట్లో అట్లీస్ట్ 50% మంది 20 to 40 ఇయర్స్ మధ్యలో ఉంటారు. సో ఈ 20 to 40 ఇయర్స్లో అంటే 20 to 25 ఇయర్స్లో కూడా మన మోకాల నుంచి పైదాకా, అంటే మోకాల నుంచి పైదాకా రెండు కాళ్ళు తీసేసిన ఆపరేషన్లు కూడా చాలా మందికి చేస్తాం. ఆ రక్తగడ్డలు బ్లాక్లు అవ్వడం వల్ల, దానివల్ల. సో ఒక 25 ఏళ్ల చిన్న అబ్బాయికి మోకాలు పైదాకా రెండు కాళ్ళు తీసేసామంటే అది చేయడానికే మాకు చాలా బాధగా ఉంటుంది. అది చాలా చిన్న ప్రాబ్లం వల్ల, స్మోకింగ్ అన్న ఒకే ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుంది. సో ఆ అబ్బాయి భవిష్యత్ ఏంటి అన్నదే ప్రశ్నార్థకంగా అయిపోతుంది. అండ్ ఆ ఫ్యామిలీ తీసుకోవాల్సిన అంత స్ట్రెస్, ఆ ఫ్యామిలీకి ఇంకా లైఫే లేకుండా అయిపోయినట్టు అయిపోతుంది ఒక చిన్న సిగరెట్ హ్యాబిట్ వల్ల. ఇప్పుడు దాకా మనం అన్ని చోట్ల చూస్తున్నాము, థియేటర్స్కి వెళ్తాము, అన్ని చోట్ల కూడా హార్ట్ డ్యామేజ్ అవుతుంది, లంగ్స్ డ్యామేజ్ అయిపోతుంది, క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ కూడా అందరూ చెప్తున్నారు. బట్ స్మోకింగ్ హ్యాబిట్స్ మార్చడం అన్నది ఎక్కడ జరగట్లేదు. నేను వేరే కోణంలో చెప్తున్నాను, రక్తనాళాలు కాళ్ళు కానీ చేతులు కానీ ఇలా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మన హాస్పిటల్లోనే 300 మందికి ఒక సంవత్సరానికి కాళ్ళు చేతులు తీసేస్తున్నారంటే ఆ జబ్బు ఒక ఇంటెన్సిటీ తెలియజేయడానికే ఈ ప్రోగ్రామ్కి మెయిన్గా వచ్చిందండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మన సొసైటీలో చాలా కామన్గా ఈ రక్తనాళాలని, ఎవరో రక్తనాళాలు అనరు, అందరూ కూడా కామన్గా నరాలు అనేస్తారు. సో ఈ నరాలు వేరు, రక్తనాళాలు వేరు. సో ఎవరైతే నరాల ప్రాబ్లం అని న్యూరాలజిస్ట్ దగ్గరికి ఫస్ట్ వెళ్తారు, లేకపోతే ఇంకెవరైనా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు అందరికీ కూడా అవగాహన ఉండాలి అని రూల్ లేదు. సో ఇలా రక్తనాళాలు ప్రాబ్లం వచ్చినప్పుడు, అది బ్లాక్ అయినప్పుడు మనం నేను చెప్పినట్టు 6 అవర్స్ టైమే మనకు ఉంటుంది. ఆ 6 అవర్స్ తర్వాత మనం దాన్ని తిరిగి తేలేము. సో వీళ్ళు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంఆర్ఐలు రాసి సిటీలు రాసి అన్నీ చేసేసుకుని వచ్చేటప్పటికి 1 or 2 డేస్ టైం అవుతుంది. ఈలోగా ఆ చెయ్యి కాళ్ళు కానీ పోయే ఛాన్సెస్ ఉంటాయి, అది కలర్ చేంజ్ అవ్వడము బ్లాక్ అవ్వడము జరుగుతుంది. సో ఆ కలర్ చేంజ్ని చూసి ఆ డాక్టర్ సరే వెంటనే వెళ్ళండి అని చెప్పి మన దగ్గర పంపిస్తారు. సో అలా వచ్చిన పేషెంట్కి టైం మారిపోయింది కాబట్టి మనం కూడా ఏం చేయలేము. సో అది కరెక్ట్ టైంలో వాస్కులర్ సర్జన్ దగ్గరికి పంపించాలి. సో వాస్కులర్ సర్జరీ అంటే ఎక్కడో మద్రాసులోనో లేకపోతే బెంగళూరులోనో అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనే ఉంటాయి అన్న ఒక అపోహ అయితే చాలా ఎక్కువగా ఉందండి. మన హాస్పిటల్లో వాస్కులర్ సర్జరీలో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మంది టెర్షరీ రిఫరల్ సెంటర్ ఆల్మోస్ట్ ఈ స్టేట్లో శ్రీకాకుళం దగ్గర నుంచి హైదరాబాద్ బార్డర్ దాకా మన దగ్గరికే అందరూ కూడా పంపిస్తారు. సో చాలా ఎక్కువ డే అండ్ నైట్ కూడా ఎమర్జెన్సీస్ కూడా అన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇవి డిలే చేయకుండా, సో లేట్గా రాకుండా కరెక్ట్ టైంకి కనుక వస్తే డెఫినెట్గా రిజల్ట్ అనేది బాగుంటుందండి.
1: అదే మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకవేళ కలర్ చేంజ్ అయిపోయింది అంటే ఏ భాగం అయితే ఆ రకంగా అయిందో దాన్ని తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం
0: అండి. ఏదైతే కలర్ చేంజ్ వచ్చేసిందో అంటే ఆ అవయవం ఒక కాలు బ్లాక్ కలర్లో మారిపోయింది, ఇంకా అది ఫంక్షన్ అవ్వట్లేదు, స్పర్శ తెలియట్లేదు, మూవ్ అవ్వట్లేదు అంటే ఆ కణాలు ఆల్రెడీ చనిపోయినాయి. సో ఆ చనిపోయిన కణాల నుంచి కెమికల్స్, ఐ మీన్ డేంజరస్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అయిపోతాయి. ఆ రిలీజ్ అయిపోయి మళ్ళీ రక్తనాళంలోకి హార్ట్ దగ్గరికి వచ్చేస్తాయి. అలా రావడం వల్ల సిస్టంలోకి వచ్చేసి అది కిడ్నీల మీద డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ రావడము, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్లోకి వెళ్ళిపోవడము ఏదైనా కూడా జరుగుతుంది. సో ఎంత త్వరగా ఆ చెయ్యి కానీ కాలు కానీ తీసేయాలో అంత త్వరగా మనం చెయ్యాలి, అట్లీస్ట్ అదైనా చెయ్యాలి.
1: అంటే పెద్ద ప్రాణం కాపాడాలి,
0: పెద్ద ప్రాణం కాపాడాలి. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఇంకా చెయ్యాలి లేకపోతే ప్రాణమా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలండి.
1: మరి విన్నారు కదా శ్రోతలు, చిన్న తప్పు మరి ఎంత పెద్ద ప్రమాదానికి తీసుకెళ్తుందో. ఒక సిగరెట్ తాగేటప్పుడు బాగానే ఉంటుంది, మీరు చేసే ఈ అలవాటు చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో. కాళ్ళు చేతులు ఒకసారి ప్రాణాపాయం కూడా వచ్చే అవకాశం ఉంటుందని

0: సత్యవతి గారు మనకు తెలియజేశారు. మరి డాక్టర్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఇటువంటి వాస్కులర్ అంటే రక్తనాళాలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికి కూడా మీరు అన్నారు నరాల వైద్యుల దగ్గరకు కాకుండా ఎవరైతే రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్ ఉంటారో వాళ్ళని సంప్రదిస్తే త్వరితగతిన ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు త్వరగా చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంతోమందిని చూస్తుంటారు, ఒక మరి 10 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అవగాహన ఎంతవరకు ఉందంటారు?
1: 10 సంవత్సరాల ముందైతే డెఫినెట్గా అస్సలు అవగాహన లేదండి. ఇప్పుడు క్రమేపీ అవగాహన అనేది వస్తుంది, బట్ అది ఇంకా చాలా రావాలి. ఇప్పటికీ కూడా చాలామంది అలా అడ్వాన్స్ స్టేజ్ల్లోనే మా దగ్గరకు వస్తున్నారు, కానీ ఇనీషియల్ స్టేజ్ల్లో చాలా కొంచెం మంది వస్తున్నారండి. అది మొత్తం పబ్లిక్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్తేనే రావడం కాకుండా జనాల్లోకి కూడా ఇది వెళ్తే వాళ్ళకి అర్థం కావాలి, రక్తనాళం ప్రాబ్లం ఎలా వస్తుంది, నరాల ప్రాబ్లం ఎలా ఉంటుంది అని. రక్తనాళం ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో, అంటే ఒక చేతికి కానీ కాలుకి కానీ రక్తం వెళ్ళకపోతే సడన్గా తిమ్మిరెక్కడము, విపరీతమైన పెయిన్, తట్టుకోలేంత పెయిన్ రావడము, తిమ్మిరెక్కిపోవడము జరుగుతుంది. అండ్ కలర్ మారడం అనేది కూడా జరుగుతుందండి. ఇనీషియల్గా బ్లూ కలర్ అయిపోతుంది, ఆ తర్వాత బ్లాక్ కలర్లో కూడా మారిపోతుంది. సో ఆ చెయ్యి కానీ కాలు కానీ కదిలించలేకపోవడము, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఐడెంటిఫై చేసుకోగలిగిన కొన్ని సింటమ్స్. అలా ఎవరికైనా జరిగితే గనక వెంటనే వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి. విపరీతమైన పెయిన్ కానీ, కలర్ మారడం కానీ, ఆ ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం, మూమెంట్ చేయలేకపోవడం కానీ, తిమ్మిరెక్కడం కానీ జరిగితే వెంటనే రావాలండి.
0: చాలా బాగుంది డాక్టర్. శ్రీ సత్యవతి దావులూరి గారు, మీరు ఈ వాస్కులర్ సర్జరీకి సంబంధించి ఏదైనా ప్రత్యేకించి మన తిరుపతి స్విమ్స్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. అదే ప్రధానంగా శ్రోతల్లో కూడా ఈ యొక్క అవగాహన గురించిన మరి విషయాలు చాలా తెలియజేశారు. రక్తనాళాలు, మంచి రక్తనాళాలు, అలాగే చెడు రక్తనాళాలు, రక్తనాళాల్లో వచ్చే గడ్డలు, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవచ్చు, ఎక్కడ ఆగిపోవచ్చు, ఆ బ్లాక్ చేయటం వల్ల మరి ఏ భాగం పాడైపోవచ్చు, పాడైపోయింది అని తెలుసుకోవడానికి ఎన్ని గంటలు పడుతుంది, ఎంత సమయం లోపల డాక్టర్ దగ్గర తీసుకురావాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. మరి శ్రోతలు కూడా మీరు చెప్పిన విషయాలు గమనించి దానికి తగ్గట్టుగా వారు వారి జీవన విధానాన్ని మార్చుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానని నమస్కారం.
1: నమస్కారం అండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఇంతవరకు మీరు వైద్య విజ్ఞానంలో వాస్కులర్ సర్జరీ గురించి తిరుపతి స్విమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియోథొరాసిక్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ సత్యవతి దావులూరి వీరితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటలు విందాం. ముందుగా జోడి సినిమా నుంచి హరిచరణ్ సమీర భరద్వాజ్ పాడిన ఈ పాట వినండి. అనంత శ్రీరామ్ గీత రచన, ఫణి కళ్యాణ్ సంగీతం.

0: చిన్మయ్ హరిచరణ్ పాడిన పాటది. సినిమా ఉండిపోరాదే. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

వింటున్న పాట నాన్న సినిమా కోసం సైంధవి ఆలపించిన పాటది. అనంత శ్రీరామ్ గీత రచన, జీవి ప్రకాష్ సంగీతం.

0: సాగర్ వైష్ణవి కొవ్వూరి పాడిన ఈ పాట విందాం. పాట వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: its reworked trade deal amid tariff changes as fresh talks begin after Modi-Trump G7 meet, notes the Asian Age. The Statesman reports about a record surge in Vaishno Devi pilgrims as the number crosses the 50 lakh mark well before the year reaches its halfway point. International Maritime Organization announces plan to evacuate vessels stuck in Persian Gulf due to the war in West Asia, writes the Hindu. And finally, The Economic Times writes about Gujarat government focusing on Ranshala to educate children of salt pan workers by converting unusable buses into classrooms equipped with smart TVs and TV connectivity dedicated to educational channels. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. BRICS nations call for stronger cooperation to address widening range of global security challenges, including terrorism and cyber threats. Prime Minister Narendra Modi gets condolence call from Qatar's Emir after 12 Indians killed in Ras Laffan gas plant blast. India strongly criticizes Pakistan's remarks over situation in POK, says Islamabad deflects attention away from its human rights abuses. India and United States open high-level trade talks in New Delhi to recalibrate proposed bilateral trade agreement. And in FIFA World Cup, Portugal thrash Uzbekistan 5-0. Match between England and Ghana draw goalless. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on EIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎం మనోహర్.
3: అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, ప్రపంచ సైకిల్ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథక కార్యక్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం నగరంలో పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ నెల ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు. ప్రతిరోజు సైకిల్ తొక్కటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని అనంతపురం మేరా యువభారత్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 3వ తేదీ బుధవారం రోజున ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ ఆధ్వర్యంలో సైకిల్పై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి ప్రారంభమై సప్తగిరి సర్కిల్, కలెక్టర్ కార్యాలయం మీదుగా మేరా యువభారత్ కార్యాలయం వరకు కొనసాగింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో అటవీశాఖ కాలుష్య నివారణ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అనంతపురంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 8వ తేదీన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా అనంతపురం జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన మేలు చేకూరనుందన్న విషయాన్ని వివరించారు. రైతులపై భారం తగ్గించేందుకు యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని, ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత వివరాలను తెలుసుకోవాలని సూచించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. ఈ నెల 12వ తేదీ శుక్రవారం రోజున అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన

రక్తదాన శిబిరం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. రెండేళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ది చెందిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ నెల 19వ తేదీన అనంతపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. ఈ నెల 20వ తేదీ అనంతపురంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27 నిధుల విడుదల చేయు కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన

0: చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27 నిధుల విడుదల చేయు కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి జగదీష్, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 4,000 ప్రాంతాల్లో 500,000 మంది వరకు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. గత నెల రోజుల నుండి యోగా పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. అనంతపురం జిల్లా సమాచార లేఖను మీరింతవరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జులై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎం మనోహర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మనం కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు విందాం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ సమర్పణ శ్రీమతి జే నిర్మల.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5/103.2 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు మీకోసం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ. వీకెండ్ బాగా ఎంజాయ్ చేసి తర్వాత వారంలోకి బిజీ బిజీగా ఎంటర్ అయిన మీకు వీక్ మధ్యలో కాస్త రిలీఫ్ ఆల్బమ్ కార్యక్రమం. విజ్ఞానదాయక వినోదదాయక కార్యక్రమాలు అందించి మీ అభిమాన ఆకాశవాణి ఎన్నో కొత్తదనంతో కూడిన ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తూ వస్తూ ఉంది కదా శ్రోతలు. అందులో మీకు నచ్చిన, మీరు మెచ్చిన కార్యక్రమం ఆల్బమ్. ఆసక్తికర విషయాలతో పాటు ఆహ్లాదపరిచే గీతాలు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం అంటే మీకు ఎంత ఇష్టమో మీ అభిరుచిని బట్టి తెలుసుకోవచ్చు. మీ ఆదరణకు ధన్యవాదాలు. ఈనాటి ఆల్బమ్ విషయానికొస్తే ఈరోజు మనం ఒక హీరో గురించి తెలుసుకోబోతున్నాం. యాదృచ్ఛికం ఏమిటంటే ఆ హీరో పుట్టినరోజు ఈరోజు. విలన్ వేషానికి ఎంపికై విచిత్రంగా ఆ చిత్రానికే హీరో అయ్యారు ఈయన. ఒక పక్క ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు గారు పీక్.

ఉంటే వారి మధ్యకు దూసుకు వచ్చిన హీరో ఇతను. చిన్న బడ్జెట్ సినిమాలకు పెద్ద దిక్కు అయ్యాడండి. 33 సంవత్సరాల వయసులో హీరోగా పరిచయమైన కుర్ర హీరోలాగా ఉండేవారు. ఏమిటి శ్రోతలు, ఆ హీరో ఎవరో అని తెలుసుకోవాలని ఉంది కదూ? అయితే ముందుగా ఈ పాట వినండి. పాట విన్న తర్వాత ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పాట మీకోసం.

పాట విన్నారుగా శ్రోతలు. ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? ఆయన మరెవరో కాదు, మురళీమోహన్ గారు. ఈరోజు మనం హీరో మురళీమోహన్ గారి గురించి తెలుసుకుంటూ ఆయన నటించిన సినిమాల నుంచి పాటలు వినబోతున్నాం. మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. ఈయన 1940 జూన్ 24 తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా చాటపరు గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు మాగంటి మాధవరావు, తల్లి వసుమతీదేవి. ఇతని తండ్రి గొప్ప స్వాతంత్ర సమరయోధులు. మురళీమోహన్ హైస్కూల్ విద్య చాటపరులోనూ, ఆ పై చదువు ఏలూరులో సాగింది. హీరో కృష్ణగారు పియూసీలో మురళీమోహన్ గారి క్లాస్మేట్. ఇంటర్ పరీక్ష తప్పడంతో ఆ తర్వాత ఏమి చేయాలో తోచక ఖాళీగా ఉన్న ఈయన దృష్టి నాటకాల మీద మళ్ళింది. సరిగ్గా ఆ సమయంలోనే మద్రాసులో నాటక పోటీలు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయమై చాటపర్ నుంచి మద్రాసు వెళ్లి దర్శకుడిగా స్థిరపడ్డ గుత్తా రామనీయుడుకు లెటర్ రాస్తే ఆయన ఒక నాటకం రాసి సాధన చేయమని సలహా ఇచ్చారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందామా?

ఆయన సలహా మేరకు మురళీమోహన్ గారు ఒక నాటకం రాసి చాటపరులో దానిని ప్రదర్శించేటప్పుడు గుత్తా రామనేడును ఆహ్వానించారు. ఆయన పనిమీద ఉండి రాలేక కేవీఎస్ శర్మ, డాక్టర్

మోహన్ దాస్లను సలహాలకై చాటపర్రుకు పంపించారు. వాళ్లు వచ్చి వీరి నాటకాన్ని చూసి ఏమీ బాగాలేదని చెప్పి వెళ్ళిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గుత్తా రామనాయుడు గారు, పోటీ నాటకాలు ఎలా ఉంటాయో ఓసారి మద్రాసు వచ్చి చూడండి, మీకు అవగాహన ఏర్పడుతుంది అని సలహా ఇస్తూ లేఖ రాశారు. ఆయన ఆహ్వానం మేరకు నాటకాలు చూడ్డానికి మద్రాసు వచ్చినప్పుడు అక్కడే ఓ మిత్రుడు, నువ్వు చాలా బాగుంటావు, సినిమాలు ఎందుకు ప్రయత్నించకూడదు అని అన్నాడు. అతని పేరు గుర్తులేకపోయినా అతను అన్న మాటలు ఇతనిపై బాగా పనిచేశాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. ఇంటర్లో తన క్లాస్మేట్ కృష్ణగారు అప్పటికే హీరోగా స్థిరపడారు. దాంతో మురళీమోహన్ రామనాయుడు దగ్గరికెళ్ళి సినిమాలో నటించాలని ఉందన్న తన కోరికను వ్యక్తం చేశారు. అందుకాయన నవ్వి, నీ పర్సనాలిటీ ఎదగాలి, కొంతకాలం నాటకాలు ప్రాక్టీస్ చేయి, ఆ తర్వాత చూద్దాం అన్నారు. దాంతో మురళీమోహన్ ఆ ప్రయత్నాలు మానుకొని తిరిగి సొంత ఊరుకు వచ్చేశారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందామా? స్టే ట్యూన్ టు ఆకాశవాణి తిరుపతి FM. మీ ఉత్సాహమే మా ఊపిరి.

ఇంటికి తిరిగి వచ్చాక మురళీమోహన్ గారు తన చిన్నాన మాణిక్యాలరావుతో కలిసి కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో ఓ వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూనే విజయవాడలోని నటరాజ కళామండలిలో చేరి విన్నకోట రామన్న పంతులు, వీరభద్రరావు, రామచంద్ర కశ్యప, అన్నపూర్ణ మొదలైన వారితో కలిసి నాటకాలు వేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే తన మిత్రుడైన సమత పిక్చర్స్ అధినేత చటర్జీ కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించనున్న ఇదాలోకం

సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి చేజారిపోయింది. అదే సమయానికి మిత్రులు హనుమాన్ ప్రసాద్, క్రాంతి కుమార్లు, కె విశ్వనాథ్ దర్శకత్వంలో శారద చిత్రం మొదలుపెట్టారు. తమ రెండవ సినిమాలో మురళీమోహన్ను హీరోగా తీసుకోవాలని అనుకున్నారు. అది కార్యరూపం దాల్చేలోపే ఈయన ఫోటోలు అట్లూరి పూర్ణచంద్రరావు చూడటం, ఆయన తన జగమే మాయ సినిమాకి విలన్గా ఈయన్ను, నటులు గిరిబాబుని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. తీరా సినిమా మొదలయ్యే నాటికి మురళీమోహన్ గారే హీరోగా, గిరిబాబు విలన్గా మారిపోయారు. అలా జగమే మాయ సినిమా ద్వారా మురళీమోహన్ హీరోగా పరిచయమయ్యారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

జగమేమాయ సినిమా విడుదలయ్యింది. చిత్రం మోస్తారుగా ఆడి కొత్త హీరోగా మురళీమోహన్ గారికి మంచి మార్కులే సంపాదించినా 6 నెలల వరకు మరే సినిమా ఛాన్స్ రాలేదు. ఈ గ్యాప్లో తిరిగి విజయవాడ వచ్చి తన సొంత వ్యాపారం చేసుకుంటూ రాత్రిపూట నాటకాలు వేయడం మామూలైపోయింది. 6 నెలల తర్వాత నటులు రాజ్బాబు గారు తన సొంత సినిమా తిరుపతి తీస్తూ దాసరి నారాయణరావు గారికి దర్శకత్వ బాధ్యతలు ఇచ్చారు. ఆ సినిమాలో మరో ప్రధాన పాత్రకు ఆయన మురళీమోహన్ గారికి కబురు పంపారు. అలా తిరుపతి సినిమా ద్వారా తిరిగి నటించారు. ఆ చిత్రం ఇచ్చిన బ్రేక్తో ఇక నటునిగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందండి. తిరుపతి సినిమా మూలంగా, దాసరి గారితో ఏర్పడ్డ అనుబంధం మూలంగా వీరిరువురి కాంబినేషన్లో 30 పైగా సినిమాలు తీశారు. నటుడిగా పేరు తెచ్చుకున్న తర్వాత మురళీమోహన్ సాయికృష్ణ లక్ష్మి చిత్ర పంపిణీ సంస్థల్లో వాటాదారుగా చేరిపోయారు. ఆ తర్వాత మురళీ పిక్చర్

పతాకంపై రామదండు సినిమా తీసి సక్సెస్ సాధించారు. ఆ తర్వాత జయబెరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి తొలి ప్రయత్నంగా వారాలబ్బాయి సినిమా తీసి హిట్ సాధించారు. ఆ బ్యానర్లో తానే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు తీశారు. 25 సినిమాలు ఆ బ్యానర్ మీద తీశారండి. అన్నింటికి తమ్ముడు కిషోర్ సహనిర్మాతగా వ్యవహరించేవారు. మిగిలిన విశేషాలు ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

4 వచన ఓ తండ్రి తీర్పు సినిమా ద్వారా ఉత్తమ నటుడుగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. భూమి నమ్మినవాడు ఎప్పటికీ చెడిపోడు. భూమి పెరగదు కానీ జనాభా పెరుగుతోంది, అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానిపై పెట్టుబడి పెట్టు. నేను అదే చేస్తున్నా అని నటులు శోభన్ బాబు ఇచ్చిన సలహా మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులుగా, ఎన్ఎఫ్డిసి చైర్మన్గా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. అడపాదడపా సినిమాల్లో, సీరియల్స్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బర్త్డే విషెస్ తెలుపుకుంటూ ఈ వారం ఈ పాటతో ఇక్కడ ఆపి తిరిగి వచ్చే బుధవారం మరో సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అనౌన్సర్ నిర్మలకు సెలవిప్పిస్తారు కదూ. బా

0: ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు శ్రోతలు. ఇప్పుడు మా స్టూడియోలో సమయం 9:01 దాటి 30 సెకండ్లు. సరే అండి, ఇప్పుడు మనం వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకుందాం. ముందుగా నేను వాట్సాప్ చిత్రమంజరికి నెంబర్ చెప్పేస్తాను. వాట్సాప్ నెంబర్ 8772426058 7772426058. ఈ నెంబర్కి మీరు మరి వెంటనే వాట్సాప్ చేయండి. మరి మీరు కూడా వాట్సాప్ చిత్రమంజరిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతారు. సరేనా? సరే, కార్యక్రమంలో మొట్టమొదటిగా మనం చాలామంది ఈరోజు పంపారండి లెటర్స్, మరి మెసేజెస్. మరి వారిలో మరి ఇప్పుడు విందాం. ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి నమస్కారం. మాకు స్వయం కృషి సినిమా నుంచి సిగ్గు భూపంతి అనే పాట తప్పకుండా వినిపించగలరు అంటూ తిరుపతి జిల్లా చిగురువాడ నుంచి నార్త్ కండ్రిగా నుంచి హరీష్ కుమార్, సాయి కిరణ్, సావిత్రి, లోకనాథం, విశ్రాంతి, అలాగే ఉపాధ్యాయులు చంద్రకళ, సుజాత, అలాగే మునిరాజులు వీరందరి కోసం ఈ పాట వినిపించమని కోరారు. ఒకే శ్రోతలు మీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందామా? వింటూ ఉండండి మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. పాట వినే ముందుగా ఒక్కసారి వాణిజ్య ప్రకటన విందామా?
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 మెగాహెర్ట్స్ పై. గుడ్ మార్నింగ్ మేడం అంటూ మనకు వాట్సాప్ మొదలుపెట్టేసి పంపిన శ్రోత కార్తిక్ సాయ్, పుల్లంపేట మండలం, తిరుపతి జిల్లా, అక్కడ నుంచి మాకు

ఆయన సాంగ్ జానకిరాముడు సినిమా నుంచి నా గొంతు శృతిలో అనే పాట వినిపించండి ప్లీజ్ అంటూ మా ఫ్రెండ్స్, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేర్లు అయితే రాయలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. ఓకే, మీ యాంకరింగ్ బాగుంటుంది మేడం అంటూ మనకు పంపించరు. ఓకే శ్రోతలు, మీకోసం ఈ పాట ఇప్పుడు విందామా?

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

0: జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు, తర్వాత శ్రోత, ఆకాశవాణి తిరుపతికి శుభోదయం అంటూ మొదలుపెట్టేసి, మాకు చాలా ఇష్టమైన పాట ప్రణయ గీతం సినిమా నుంచి రిమ్జిమ్ అనే పాట వినిపించగలరు అంటూ, నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళరాంపూర్ నుండి పద్మశాలి చందన మోహన్, అలాగే సాహితీ లహరి శాంతబాయి, గోదావరి శ్రీనివాస్, కమల భూపతి భార్గవి వీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత శ్రోత మనకు మెసేజ్ పంపారు. సూళూర్పేట నుంచి శ్రోత తనుజ్, మాకు తప్పకుండా నాలో ఉన్న ప్రేమ ఈ సినిమా నుంచి వీచే చిరుగాలనే పాట వినిపించగలరు అంటూ మనం పంపారండి మెసేజ్. ఓకే శ్రోతలు, మీకోసం శ్రోతలందరి కోసం ఈ పాట విందాం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వాట్సాప్ చిత్ర మంత్రులు తర్వాత వాట్సాప్ చేసిన శ్రోత, రౌడీ అల్లుడు సినిమాలో నుంచి చిలుకా క్షేమమా అనే పాట వినిపించగలరు అంటూ, మా అందరి కోసం అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అది మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ మా కుటుంబ సభ్యులు, వీరి కోసం, శ్రోతలందరి కోసం ఈ పాట విందాం మరి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత మనం వినబోతున్నాం నమస్తే శుభోదయం అంటూ మనకు వాట్సప్ చేసేసారు శ్రోతలు. ఒక్కరాదా ఇద్దరు కృష్ణులు సినిమా నుంచి పాట వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం, అక్కడ నుంచి పెద్దాపురం గ్రామమే ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

0: లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: తర్వాత తోటరాముడు సినిమా నుంచి మాకు పాట కావాలి అంటూ మనకు మెసేజ్ చేసిన శ్రోత ఎవరంటే, తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం యక్షిత్ నెల్లబల్లి, అక్కడ నుంచి ఆ విలేజ్ నుంచి మనకు వాట్సాప్ చేశారు వీరు. నాగరాజు, లక్ష్మి, పావని, లాస్య, యక్షిత్ అలాగే మా కుటుంబ సభ్యులందరి కోసం, మా ఊర్లో వాళ్ళందరి కోసం ఈ పాట వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు. వారి కోసం ఈ పాట ఇప్పుడు విందామా?

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు

వాట్సాప్ చిత్రమందిరంలో తర్వాతి పాట అడిగిన శ్రోతలు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మనకు వాట్సాప్ మొదలు పెట్టేసేసి మాకు పవిత్ర ప్రేమ సినిమా నుంచి పాట వినిపించండి. మా ఊరు శ్రీకాకుళం జిల్లా పెద్దాసన విలేజ్ పరశరంపురం అంటది. అక్కడి నుంచి మనకు పంపించారు టెక్కలి మండలంలో. మీరు మాకు తప్పకుండా వినిపించండి, మా పేరు నవీన్ అని మనకు మెసేజ్ చేశారు. ఓకే శ్రోతలు, మీరు కొన్ని పాట ఇప్పుడు విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తర్వాత శ్రోత, మాకు గీతాంజలి సినిమా నుంచి ఓ ప్రియా ప్రియా అనే పాట వినిపించగలరు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ మనకు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, సుధీర్ కోరారు. ఇదే పాట తిరుపతి నుంచి ఎం లక్ష్మీప్రియ కోరారు. ఇదే పాట కావాలని శ్రోతలు మీకోసం తప్పకుండా ఈ పాట వినిపిస్తాను, విందాం మరి.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

మరి రైతుల బాధలు తీరాలంటే మారుతున్న కాలంతో పోటీపడి వ్యవసాయం చేయడమే. మరి ఈ బృహత్ కార్యంలో మారుతున్న నూతన వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేందుకు తిరుపతి ఎఫ్ఎం అందిస్తోంది ప్రతిరోజు సాయంత్రం 7:15కు కిసాన్ వాణి రైతన్నల కోసం.

0: తర్వాత మన కోసం పాట వినిపించమని కోరిన శ్రోత, వాట్సాప్ చిత్రమందిరంలో మానసవీణ సినిమా నుంచి పాట వినిపించండి. వనస్థలిపురం నుంచి హైదరాబాద్ మరి దో రేణుక, బాలరాజు, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీళ్ళంతా కోరుతున్నారు. అలాగే ఇదే పాట కావాలని కోరిన శ్రోత సికింద్రాబాద్ నుంచి ఆల్వాల్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత వీరి కోసం పాట.
1: నీలి నయనాల రవళి.

0: వాట్సాప్ చిత్ర మంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు అవుతుంది. ఇక కొంచెం సేపట్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మన జీవితంలో ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన అంశం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు. మంచి ఆరోగ్యం లేకుండా చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం ఏది సాఫీగా సాగదు. అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటాయి. ఒకప్పుడు దేశ ప్రజలు అనారోగ్యాలకు ఎక్కువ ఖర్చు భరించాల్సి వచ్చేది. ముఖ్యంగా పెద్ద ఆపరేషన్లు, క్యాన్సర్ చికిత్సలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. చాలా కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం అప్పులు చేయడం లేదా ఆస్తులు అమ్ముకోవడం జరిగేది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆసుపత్రులు, వైద్య సేవలు కూడా పరిమితంగా ఉండేవి. ఈ పరిస్థితుల వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలను ఆలస్యం చేసి చికిత్స తీసుకోవడం లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగేది. దీని ఫలితంగా మరణాల సంఖ్య కూడా పెరగడం, అలాగే కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడడం జరిగేది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 2018 సెప్టెంబర్ 23 ప్రారంభించబడింది. దీని ప్రధాన ఉద్దేశం పేదలకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించడం. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ABPMJAY కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య బీమా పథకం. ఇది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు నగదురహిత ఆరోగ్య బీమా కవరేజ్ అందించబడుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన అందుబాటు ధరలో ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం దేశ ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికిందని చెప్పవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గుర్తింపు పొందింది. 2018 సెప్టెంబర్ 23 ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశంలోని సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా కవరేజీని అందిస్తూ పేద కుటుంబాలు తీవ్రమైన అనారోగ్య సమస్యల సమయంలో భారీ వైద్య ఖర్చుల భారం నుంచి రక్షణ కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారం వల్ల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. పేద బలహీన వర్గాల కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి వైద్య ఖర్చుల కోసం సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా రక్షణ ఈ పథకం కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది పేద కుటుంబాలు ఆర్థిక భారం లేకుండా అవసరమైన వైద్య చికిత్సలను పొందగలుగుతున్నాయని తెలిపారు.
2: अगर किसी गरीब को कभी अस्पताल जाना पड़ा तो ये कार्ड उसकी जेब में 5 लाख रुपए के ATM कार्ड का काम करेगा. ये आयुष्मान कार्ड गरीब के इलाज के लिए 5 लाख रुपए की गारंटी है और ये मोदी की गारंटी है. भाई और बहनों, देश भर में आयुष्मान योजना के तहत अस्पतालों में करीब 5 करोड़ गरीबों का इलाज हो चुका है. अगर आयुष्मान भारत का कार्ड नहीं होता तो इन गरीबों को 1 लाख करोड़ रुपए से ज्यादा खर्च करके बीमारी का उपचार करना पड़ता.
1: 2025 వరకు ఉన్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. అలాగే 12 కోట్లకు పైగా పేద బలహీన కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ప్రత్యేకంగా 70 సంవత్సరాల పైబడిన 86.51 లక్షల మంది వృద్ధులు ఈ పథకంలో నమోదు కావడం విశేషం. దేశవ్యాప్తంగా 33 వేలకు పైగా ఆసుపత్రులు ఈ పథకంలో భాగస్వాములయ్యాయి. వీటిలో 17,685 ప్రభుత్వ ఆసుపత్రులు కాగా 15,380 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2024-25 ఆర్థిక

0: సర్వే ప్రకారం ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి లబ్ధిదారులు వైద్య ఖర్చుల రూపంలో 1.52 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసుకున్నారు. అంటే ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజలు స్వంతంగా ఖర్చు చేయాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం భరించడం ద్వారా కోట్లాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాయి. ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ప్రజలు విస్తృతంగా వైద్య సేవలను వినియోగించుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2025 వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ పథకం కింద అత్యధికంగా సాధారణ వైద్య సేవలను 2.17 కోట్ల మందికి పైగా పొందారు. నేత్ర వైద్య సేవలను సుమారు 45 లక్షల మంది వినియోగించుకోగా క్యాన్సర్ చికిత్సలకు సంబంధించిన మెడికల్ అంకాలజీ సేవలను 41 లక్షల మందికి పైగా ఉపయోగించుకున్నారు. ప్రసూతి స్త్రీరోగ సేవలను 35 లక్షల మందికి పైగా, సాధారణ శస్త్రచికిత్సలను 33 లక్షల మందికి పైగా పొందారు. ఎముకల సంబంధిత చికిత్సలను 24 లక్షల మందికి పైగా, మూత్రపిండాలు యూరాలజీ సేవలను దాదాపు 20 లక్షల మంది వినియోగించుకున్నారు. అలాగే గుండె సంబంధిత వైద్య సేవలను 12 లక్షల మందికి పైగా పొందగా, నవజాతి శిశు సంరక్షణ సేవలను 11 లక్షల మందికి పైగా ఉపయోగించుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇవి ఈ పథకం ప్రజల ఆరోగ్య అవసరాలను ఎంత విస్తృతంగా తీర్చుతోందో తెలియజేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6,556 కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపు 2025-26 నాటికి 9,406 కోట్లకు పెరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ రంగానికి నిధుల కేటాయింపులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే 2022-23 కేటాయింపులు 7,857 కోట్లకు పెరిగాయి. 2023-24 7,200 కోట్లు, 2024-25 7,500 కోట్లు కేటాయించగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 9,406 కోట్లను కేటాయించారు. ఈ పెరుగుదలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్లో మరో కీలక భాగమైన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తున్నాయి. తల్లి శిశు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అసంక్రమణ వ్యాధుల చికిత్స, కంటి చెవి ముక్కు గొంతు చికిత్సలు, ఉచిత మందులు, పరీక్షలు వంటి సేవలు అందిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ప్రతి పౌరునికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా ABHA డిజిటల్ హెల్త్ ఐడి అందిస్తున్నారు. 2025 నాటికి 79.91 కోట్ల ABHA ఖాతాలు సృష్టించబడ్డాయి. COVID-19 అనంతరం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ PMABHIM ను ప్రారంభించింది. 2021-26 వరకు అమలయ్యే ఈ కార్యక్రమానికి 64,180 కోట్ల రూపాయల భారీ నిధులు కేటాయించారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద పేద కుటుంబాలకు పెద్ద వ్యాధుల చికిత్సను ప్రతిపాదిత ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత చికిత్స ఉచితంగా అందిస్తోంది. గుండె, క్యాన్సర్, మూత్రపిండాల సంబంధిత సమస్యలు వంటి ఖరీదైన చికిత్సలకు పథకాల ద్వారా సహాయం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద అమలవుతున్న పథకాలు గ్రామీణ మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఆరోగ్య రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ ప్రతి పౌరునికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిత్తూరులోని PES వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్కే సుబ్రహ్మణ్యం ఆయుష్మాన్ భారత్పై మాట్లాడుతూ ఆరోగ్య సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరగడం ద్వారా చికిత్స మరింత వేగవంతంగా సమర్థవంతంగా అందించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
1: Free of cost for all beneficiaries of Ayushman Bharat. Ayushman Bharat is a noble initiative and vision of our Prime Minister of India and is there in all states and our is no exception. Any patient who walks into our hospital who has got Ayushman, who is a beneficiary of Ayushman Bharat will be getting an Abha card. What we mean by Abha card is when he discloses his Aadhaar number, an ABHA number is generated. And with the ABHA number, all the facilities of under Ayushman Bharat will be free of cost. The patient need not have to pay anything.
0: Pashchima Godavari Jillalo జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ASMలు కలిసి ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు 12,42,420 మందికి

0: ఏబీహెచ్ఏ కార్డుల నమోదు పూర్తి చేశారు. అనేక మంది లబ్ధిదారులు యాప్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకుని కార్డులు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. జిల్లాలోని మారుటేరు గ్రామంకు చెందిన షేక్ మీరా మాట్లాడుతూ తమ కుటుంబంలో 6 సభ్యులు ఉన్నారని, అందరూ ఏబీహెచ్ఏ కార్డు పొందినట్లు తెలిపారు. తన అమ్మమ్మకు అనారోగ్యం, కంటి సమస్యతో సంబంధించి ఏబీహెచ్ఏ కార్డు ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. ఆసుపత్రి వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు అందించారని తెలిపారు.
1: మా అమ్మమ్మగారికి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, అది మధ్యన కొంచెం ఎక్కువగా అది జరిగిందండి, వయసు రీచ్చేలాగా. అయితే మేము దానికోసం మాకు ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు మా ఆశా వర్కర్లు మాకు ఈ కార్డు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా వైద్యం చేయించుకోవచ్చు, దీని మనం ఎటువంటి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వమే దీనికి భరిస్తుంది అని చెప్పి మమ్మల్ని గైడ్ చేయడం అది జరిగింది. కొన్ని హాస్పిటల్స్ అనేవి ఈ కార్డు ద్వారా మనకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి కాబట్టి వాటి దగ్గరికి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళామండి. మేము వెళ్ళగానే మమ్మల్ని జాయిన్ చేసుకుని మా మమ్మగారికి వాళ్ళకి ఆపరేషన్ కూడా చాలా చక్కగా జరిగింది.
0: అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఆయుష్మాన్ కార్డు ఉపయోగించి ఖర్చు లేకుండా ఆపరేషన్ నిర్వహించాలని, ఈ సేవలపై లబ్ధిదారు కవిత స్పందిస్తూ పేదలకు ఇలాంటి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు పెద్ద ఆసుపత్రుల్లో కూడా ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు.
2: మా బాబాయ్కి బాగాలేనందున బ్రెయిన్ ఆపరేషన్ చేయించడం కోసం చాలా హాస్పిటల్స్ తిరిగాము. ప్రైవేట్ హాస్పిటల్స్లో 5-6 లక్షల వరకు అవుతుందన్నారు. అవి మా స్తోమత లేక చేయించలేకపోయాము. తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు ద్వారా ఆపరేషన్ చేయించడం జరిగింది. మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రాజధాని అమరావతి ప్రాంతంలోనూ అందిస్తున్న వైద్య సేవలు, వివిధ చికిత్సలకు సంబంధించిన సదుపాయాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరికి చెందిన లబ్ధిదారుడు జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా తాను ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఇలాంటి ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం పేద ప్రజలకు పెద్ద ఊరటగా ఉందని తెలిపారు.
3: ఈ ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉండాలి ఏమిటి అనే దాని మీద మాట్లాడి మీకు మోడీ గారు మీకు ఉచితంగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మీరు ఏ హాస్పిటల్ అయినా సరే చూపించుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి ఈ కార్డు చూపిస్తే చాలు, చక్కగా మీరు చూస్తారని చెప్పేసి డాక్టర్ గారు మాతోడు చెప్పడం జరిగింది. మా ఇంటికి వచ్చి మా డాక్టర్ గారు చెప్పారు, అక్కడ ఏ ఆరోగ్యంలో తేడా ఉన్నా కూడా ఈ కార్డు చూపిస్తే ఎమ్మటే మాకు స్పందించి డాక్టర్ గారు దానికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి ఏదైనా సరే వాళ్ళు చేస్తున్నారు.
0: ఆయుష్మాన్ భారత్ పథకం కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు సమగ్ర ఆరోగ్య భద్రతను అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, డిజిటల్ హెల్త్ మిషన్, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ది కార్యక్రమాలు సమన్వయంగా పనిచేస్తూ దేశాన్ని సార్వత్రిక ఆరోగ్య లక్ష్యానికి చేరువ చేస్తున్నాయి. నాణ్యమైన వైద్యం ప్రతి పౌరుడికి హక్కుగా అందేలా చేయడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం భారతదేశంలో ఆరోగ్య భద్రతను బలపరచడంలో ఒక కీలకమైన అడుగుగా నిలిచింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద వైద్య ఖర్చుల భారం తగ్గించి అవసరమైన సమయంలో నాణ్యమైన చికిత్స పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చి ఆరోగ్యమే మహాభాగ్యం అనే భావనను వాస్తవంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం సమాజంలోని ప్రతి వర్గానికి ఆరోగ్య రక్షణ అందించే దిశగా ఒక బలమైన సామాజిక సంక్షేమ కార్యక్రమంగా చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు.
4: ఈ కార్యక్రమం
0: రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసు గుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. మీరు కూడా వాట్సాప్ ద్వారా మీకు ఇష్టమైన సాంగ్స్ వినాలి అనుకుంటే వాట్సాప్ చేయవలసిన మా నెంబర్ 8662488812. మరి ఈరోజు మనకు ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు అంటే ఖైదీ మూవీ నుంచి గోరింట పూసింది సాంగ్ వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద అయేషా వీరంతా మెసేజ్ చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన వేటూరి సాహిత్యం ఖైదీ ఈ చిత్రం నుంచి వినండి.

శుభోదయం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే తిరువీధిలో వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా కాజు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపరి నుండి మావులాలి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినుమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు శుభదినం. కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన బ్రహ్మపురం నుండి భార్గవ శివరామ్ కూడా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ ఆర్జే గారు అంటూ కోడుమూరు వీరేష్, ఊర్మిళ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చీరాల రామకృష్ణాపురం నుండి చక్రపాణి, కామాక్షి, జ్యోతి, శ్రీలేఖ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి అంటూ రాఘవ మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు. ఓకే, ఉదయాన్నే రేడియో రంగ్ విచ్చేసిన జ్యోతి గారికి శుభోదయం అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. ఉదయాన్నే రేడియో రంగస్థలానికట. నరసింహారెడ్డి మాధవరం నుండి సూపర్ ఉంది మీ ఆన్సర్ అసలు. అండ్ శ్రావణి ఫ్రమ్ అనంతపురం మెసేజ్ చేశారు, హాయ్ అండి, ఇంకెవరు అయ్యుంటారండి అంట. ఎస్, ఇక్కడ ఫ్యాన్స్ సూపర్ సూపర్ సూపర్ అసలు. రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, ఉదయం భానుడు విజృంభించాడు వరుణ్ గారిని పంపించి భక్తి పాటలన్నీ వింటూనే ఉన్నా, హాయ్ హలో జో అంటూ మెసేజ్ చేశారు. మంచి మంచి పాటలు విషయాలు వింటూ పాటల పల్లకి జో అంటూ మెసేజ్ చేశారనమాట. హరివిల్లో ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ రైట్ ఆన్సర్ ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాకాని నుంచి పద్మ మెసేజ్ చేశారు, బుజ్జిమా నాగలక్ష్మి పద్మనా, యా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ ఓకే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, మీరు ఆన్సరు మీ పేరు పంపిస్తే సరిపోతుందండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ రాకతో హరివిల్లు కార్యక్రమం అయ్యింది విరిజల్లు, ఇక శ్రోతలందరూ తడవటం ఖాయం అంటూ సూపర్ కవితను పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హరివిల్లికి స్వాగతం అంటూ రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, మందిలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు అంట. సో ఇది కూడా అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ ఐఎమ్ హేమలత ఫ్రమ్ కర్నూల్ అని మెసేజ్ చేశారు, యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్ మ్యామ్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేషు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. సో అది మ్యాటర్, మొత్తానికి రైట్ ఆన్సర్స్ అయితే సూపర్ సూపర్ గా వచ్చేసినాయి అనమాట. ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే రామ్ చరణ్ రంగస్థల మూవీలో చెప్తారు కదా. అసలు లేట్ చేయకుండా మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంతకీ సెకండ్ ప్రశ్న అంటే రెండవ ప్రశ్న ఏంటి అంటే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా, భారతదేశ పంచదార పాత్ర అని ఏ రాష్ట్రానికి పేరు? షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా గెస్ చేయండి. రైట్ ఆన్సర్ ని 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి మీ పేరుతో పాటుగా. రైట్ నౌ మీకోసం రంగస్థలం చిత్రానికి ఏమేమి మానసి పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 10 hours 22 minutes 22 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. అని ఏ ప్రాంతానికి పేరు అని అడిగాను కదా మన హరివిలిలో. సో మెసేజెస్ అయితే వచ్చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇందాకటి ఫస్ట్ క్వశ్చన్ కి మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పెడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు జోగారు ఎప్పుడు వచ్చినా అదే జోష్ అదే స్పీడ్. టైము నమ్మను, టైమింగ్ నమ్ముతానా? ఓకే, అందుకే ఇంతమంది ఫ్యాన్స్ అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి అనురాధ మదన్ కుమార్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు, అయ్యో కాదు కదా, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ ప్రశ్న వినలేదు, బట్ ఫస్ట్ వినలేదు కానీ సెకండ్ క్వశ్చన్కి అయితే మీరు రైట్ ఆన్సర్ ని పంపించేశారు. సో ఇప్పుడు అడిగాను కదా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మల్లికార్జున విజయవాడ ఆన్సర్ ని అడిగే జనరల్ నాలెడ్జా. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. మంగళగిరి జయలక్ష్మి గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణ జిల్లా కాజ నుండి రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు జిల్లా నుండి దేవేంద్ర బాబు రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సాయిదుర్గ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నరసింహారెడ్డి మాధవరం రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకు శుభదినం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత, సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుండి. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అపరంజి ఫ్రమ్ తిరుపతి రైట్ ఆన్సర్. అండ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. పోలంపల్లి శ్రీనివాసరావు.

சந்தியா புவனேஷ் சரண் சாயி ஃப்ரம் பெனுகொஞ்சி ப்ரோல அண்ட் ஹாய் குட் மார்னிங் ஜோதி கார் அண்டு போரங்கி நுஞ்சி வீரராகவம்மா ரேகா சாயி மௌனிகா மெசேஜரு வேதாந்தி ஜானகம் ஜானகி ஸ்ரீனிவாஸ் ஃப்ரம் விஜய் மச்சிலிப்பட்டினம் ஓகே பிரச்சனை சரிக்கா வின்லேது అన్నారు మరి ఆన్సర్ ఎలా పంపించేశారు కరెక్టేనా అంటున్నారు సూపర్ గా పంపించారు ఎస్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ శుభోదయం అంటూ భారతదేశపు పంచదార పాత్ర ఎస్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ శ్రీ హరీష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ అయ్యో కాంప్లిమెంట్ ఎక్కడైనా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా మీరు ఏం హటవద్దు ఓకేనా అండ్ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు ఇంకొకళ్ళని మీరు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు ఇలాంటివి జడ్జ్ చేయకుండా ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్ అండ్ శ్రీకాకుళం నుండి నాగవరపు లక్ష్మి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్ అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు సో చాలా రైట్ ఆన్సర్స్ అయితే మనకు వచ్చేసినాయి అనమాట అది మ్యాటర్ ఇంతకీ నేను అడిగిన ప్రశ్న షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా భారతదేశ పంచదార పాత్ర అని ఏ రాష్ట్రానికి పేరు అన్నాను కదా ఉత్తరప్రదేశ్ అనమాట లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ అండి అండ్ అలాగే స్పెషల్ అండ్ యునీక్ క్వాలిటీ దొరుకుతుంది అనమాట ఇక్కడ అండ్ అంతేకాదు బెస్ట్ టేస్ట్ కూడా అనమాట సో అప్పుడే 10 hours 26 minutes 18 seconds వచ్చేసింది వీబీ క్లాక్ మరి 10:45 వరకు మాత్రమే మనం హరివిలులో ఉంటాం ఎందుకంటే ఆ తర్వాత స్పాన్సర్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రశ్న ఏంటి అనేది మీకు ఇచ్చేస్తాను రెడీగా ఉండండి ప్రపంచ తొలి యూనివర్సిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిందనమాట అది ఎక్కడ ఏ దేశంలో ఆ యూనివర్సిటీ పేరేంటి మన భారత్లోనే ఓకేనా సో అది గెస్ చేయండి ప్రపంచ తొలి యూనివర్సిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయింది మరి ఎక్కడ అనేది అయితే నేను చెప్పేశాను బట్ ఆ యూనివర్సిటీ పేరేంటి అనేది నాకు గెస్ చేసి పంపించండి 8662488114 ఈ నెంబర్కి రైట్ నౌ మీకోసం మిర్చి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను విజయ్ ప్రకాష్ అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతాన్ని వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3

0: Shakti FM 101.3. పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు,
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.
7: హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు చూసేద్దాం. ప్రపంచ తొలి యూనివర్సిటీ అని అడిగాను, చాలా మెసేజెస్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పడిన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. రెండోది రైట్ ఆన్సర్, మీరు ఫస్ట్ పంపించింది అయితే కాదు, ఏదో ఒకటి తీసుకోవాలంట, రైట్ ఆన్సర్ మాత్రమే తీసుకుంటాను. భాస్కర్ పెడెన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నరసింహారెడ్డి మాధవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ మురుకులోని అల్కారా విన్

అయ్యో శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, నేను ఆన్సర్ ఏంటనేది చెప్తాను. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ రాజ్గిర్ బీహార్ అంట, ఓకే. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజు నుండి మెసేజ్ చేశారు, కృష్ణా జిల్లా. కాదండి, నేను చెప్తాను. మస్తాన్ సాహెబ్ మెసేజ్ చేశారు ఢిల్లీ నుండి, అండ్ అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు. దీని పేరు అది కాదు కదా, ఓకే. మంగళగిరి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శుభోదయం ఆర్జే జ్యోతి గారు అంటూ మెసేజ్ చేశారు. ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ ఉదయం నుంచి వాఫ్ అద్భుతమైన పాటలు వేస్తున్నారు, సూపర్, ధన్యవాదాలు అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మై నేమ్ ఈజ్ పోలంపల్లి శ్రీనివాసరావు, సంధ్యా, చరణ్, సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు భువనేష్ పెనుగంచి ప్రోల్ నుండి, బట్ ఆన్సర్ నేను చెప్తాను, ఓకే.

రైట్ ఆన్సర్. అండ్ ఉదయం నుంచి వాఫ్ అద్భుతమైన పాటలు వేస్తున్నారు, సూపర్, ధన్యవాదాలు అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్, మై నేమ్ ఈజ్ పోలంపల్లి శ్రీనివాసరావు, సంధ్యా, చరణ్, సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు భువనేష్ పెనుగంచి ప్రోల్ నుండి. బట్ ఆన్సర్ నేను చెప్తాను. ఓకే, గుడ్ మార్నింగ్ మెలడీ జో మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ 700 BC. ఓకే, మీ పేరు అపరంజీ ఫ్రమ్ తిరుపతి. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే ఎస్ ప్రస్తుతానికి పాకిస్తాన్ లో ప్లేస్. ఓకే, అండ్ నెక్స్ట్ రమణారావు ఫ్రమ్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ 50 సంవత్సరాలకు ముందున. ఓకే, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు. యూనివర్సిటీ అయితే రైట్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు. మొరాకో కాదు. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, అప్పట్లో రావాల్సింది ఉండేది కనా, అంటే ఆహా అక్కడ పాకిస్తాన్లో ఉండాలనా. ఎనీవే, రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ పెడన బ్రహ్మపురం నుంచి భార్గవ శివరామ్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. శ్రీహరి హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పుల రాజు గారు, ఇందాక ఆల్రెడీ పంపించిన దానిలో ఒకటి రైట్ ఆన్సర్ అని చెప్పాను. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. ఎనివే, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే, నేను ప్రపంచ తొలి యూనివర్సిటీ అన్నాను కదా, క్రీస్తుపూర్వం 700 సంవత్సరాలకు ముందే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయిందని చెప్పాను. అది మన భారత్లో తక్షశిల అండి. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి కూడా 10,500 మంది విద్యార్థులకు ఏకంగా 60 సబ్జెక్టులో బోధనలో సాగించారట. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అది మ్యాటర్.

అండ్ ఫైనల్ గా ఇంకొక సినిమా ప్రశ్న అడిగేనా, అయ్యా నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు కూడా ఉంది, వినగానే ఆటోమేటిక్ గా మైండ్ లో ఒక బీజియం, కొన్ని విజువల్స్ కూడా వచ్చేసాయి కదా, మరి ఏ మూవీ, ఆ డైలాగ్ అండ్ ఆ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్ కి మెసేజ్ చేసేయండి, అయ్యా నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు కూడా ఉంది. సో మరి ఎవరా హీరో అండ్ ఆ సినిమా, గెస్ చేయండి. రైట్ నౌ మీకోసం సరిలేరు నీకెవ్వరు చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, మధుప్రియ పాడిన ఈ పాటను వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: టెనర్స్ 40 మినిట్స్ క్రాస్ అయిపోయింది, వీబీ క్లాక్ అయితే. మరి ఫైనల్ గా నేను ఒక ప్రశ్న ఇచ్చాను, ఎవరెవరు మెసేజెస్ చేశారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి అభిమాన ఆరాధ్య హీరో అండ్ రజనీకాంత్ రైట్ ఆన్సర్ ని పంపించారు శాంతినగర్ నుండి. ఓకే ఒక్కడు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, తక్షశిల ఇందాకటి ఆన్సర్ కదా అది, ఓకే. అండ్ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే హీరో మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ అప్పుల రాజు, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటూ మెసేజ్ చేశారు. కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్ ని పంపించారు. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేషు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్. నరసింహారెడ్డి మాధవరం నుండి రైట్ ఆన్సర్. అపరంజి తిరుపతి నుండి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. ఊరకొండ నుండి ఈశ్వరియ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వీర హనుమాన్ బాలాజీ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఎస్ రజనీకాంత్ నేనే చెప్పేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్సర్స్ ఏం పంపించారని. అండ్ సీను టైలర్ జైలార నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పోలంపల్లి శ్రీనివాసరావు, సంధ్యా సాయి చరణ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. పెనుగంచి ప్రోల్ నుండి, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మస్తాన్ బాషా సాహిబా, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. శ్రీహరి హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటినగర్ నుండి రైట్ ఆన్సర్. రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రావణ్ ఫ్రమ్ విలేజ్ బోగారమ్మ, ఓకే, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. సాయి గణేష్ టైలర్ రైట్ ఆన్సర్. అండ్ రజనీ మొహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అంటూ మెసేజ్ చేశారు బెంగళూరు నుండి రమణారావు. సో అది మ్యాటర్. ఇంతకీ మన రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ అనమాట. ఈరోజు హరివిల్లు బాగుంది కదా. రాక్షసుడి చేతి నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్తో మనం క్లోజింగ్ ఇచ్చేద్దాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం వింటూ స్టేట్యూన్.

0: మరి 10:45 దగ్గరగా ఉంది స్టూడియోలో సమయం. ఇప్పుడు మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, షుగర్ వ్యాధి ఉన్నవారు బరువు తగ్గుట గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ బి అనూష గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా షుగర్ సమస్య ఉన్నటువంటి వారికి బరువు తగ్గాలి బరువు తగ్గాలి అని కూడా చెబుతుంటారు మీరు. సరే, దానికి ఆహార నియమాలు చెబుతారు, కొంచెం వ్యాయామం ఎక్సర్సైజ్ లాంటివి చేయండి అని ఇవి చెబుతూ ఉంటారు. కొందరు చేస్తూ కొందరు తగ్గుతుంటారు, కొందరు ఇంకా నేను సరిగా బరువు తగ్గలేదండి అని కూడా అంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో బరువు తగ్గే ఇంజెక్షన్లు వచ్చాయి అని కూడా వింటున్నామండి, ఒక్కసారి దాని గురించి వివరించండి డాక్టర్ గారు.
3: నమస్కారం అండి. మీరు అంటున్నట్టు బరువు తగ్గే ఇంజెక్షన్లు అని అంటున్నాం కదండి. ఇప్పుడు మనకి మెయిన్గా ఈ జీవన శైలిలో వచ్చిన మార్పులు అయితే కానివ్వండి, లేదా తగ్గిన శారీరక శ్రమ లేదా స్ట్రెస్, నిద్రలేమి, ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇంతకుముందు మనకి ఒకప్పుడు 50-60 మాత్రమే ఈ షుగర్ అనేది చూసేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు మనకి 25-30 వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాం. వాటికి ఎక్కువగా కారణం ఇప్పుడు మనం అనుకున్నట్టు యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, నిద్ర తగ్గిపోవడం, సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ పాపం లేట్ నైట్ షిఫ్ట్స్ ఇట్లా ఉండటం, వీటి వల్ల 25-30 వాళ్ళకే మనం షుగర్ అనేది చూస్తున్నాం. వీళ్ళందరిలో కామన్ గా ఉండేది ఎక్కువ శాతం ఈ ఒబెసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ, వీటి వల్ల అంటే ఆ స్ట్రెస్ అయితే కానివ్వండి, వీటి వల్ల ఓవర్ వెయిట్ లేదా ఒబెసిటీ రావటం వల్ల తద్వారా మనకి షుగర్ అనేది పెరుగుతోంది వీళ్ళలో. సో మనకి మెయిన్గా ఇప్పుడు మనం అనుకుంటున్న ఇంజెక్షన్లు అనేవి వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అంటున్నాం, కానీ ఇది మనకి షుగర్ తగ్గించడం కోసం వచ్చిన ఇంజెక్షన్స్. కాకపోతే ఎలా పనిచేస్తుంది అంటే మనకి అది పనిచేసే తీరులో వెయిట్ తగ్గుతుంది. సో అందుకని కొంతమందికి ఇప్పుడు మనం ఈ ఒబెసిటీ ట్రీట్మెంట్లో కూడా వీటిని యూజ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మనకి మెయిన్గా డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, అంటే ఎంత మందులు వాడుతున్నా మనకి HbA1c తగ్గకపోవటం, దానివల్ల ఇంకా వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు, అంటే ఈ కార్డియోవాస్క్యులర్ ఎఫెక్ట్స్ కానివ్వండి, కాళ్ళు పుండ్లు లాంటివి, లేకపోతే వాస్క్యులర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మైక్రోవాస్క్యులర్ సైడ్ ఎఫెక్ట్, ఇలాంటివి ఏమన్నా ఉన్నా వాళ్ళకి, ప్లస్ ఆ ఓవర్ వెయిట్ డయాబెటిక్స్, అంటే డయాబెటిక్స్లోనే మనకి కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. ఇలా లావుగా ఉన్న డయాబెటిక్ పేషెంట్స్కి వీళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. వీళ్ళలో ఏంటంటే మనకి ఇది ఇప్పుడు వెయిట్ తగ్గించే ఇంజెక్షన్లు మనకి సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, ట్రెజెపటైడ్ అనేసి రకరకాలుగా ఉన్నాయండి. అంటే బయట మార్కెట్లో మనకి రకరకాల పేర్లతో వస్తున్నాయి, అంటే విగోవి అని, ఓజంపిక్ అని, లేకపోతే ఇంకా మోంజారో అని, అందరికీ ఎక్కువగా మోంజారో అనేది మనకి తెలుసు. ఇది ఇంతకు ముందు కూడా ఉన్నాయి, కాకపోతే అవి పేటెంట్లో ఉండడం వల్ల మనకి ఇండియాలో చాలా ఎక్కువ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇంతకుముందు అంతగా దీని గురించి రాలేదు. కాకపోతే ఈ గత కొన్ని నెలలుగా ఏంటంటే దాని పేటెంట్ అయిపోవటం వల్ల కొంచెం ఆ మందు కాస్ట్ తగ్గింది. సో కాస్ట్ తగ్గడం వల్ల ఇప్పుడు మనం ఎక్కువగా, అంటే మనకి యాక్సెసిబిలిటీ పెరిగింది, సో ఎక్కువగా వింటున్నాం. ఈ మందులు అనేవి ఈ GLP-1 మందులు అంటాం. ఈ మందులు మనకి ఎలా పనిచేస్తుంది అంటే శరీరంలోని న్యాచురల్ గట్ హార్మోన్స్ అంటాం, GLP-1 అనే హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్స్ లాగా మనకి ఇది పనిచేస్తుంది. ఆ హార్మోన్స్ జనరల్గా మనకి ఇన్సులిన్ని, విడుదలని పెంచుతాయి, ప్లస్ మనకి లివర్లో నుంచి గ్లూకగాన్ అనేది వస్తుందండి. దానివల్ల ఏంటంటే లివర్లో గ్లూకోజ్ రిలీజ్ అవ్వటం ఇది జరుగుతుంటుంది. సో దాన్ని తగ్గిస్తుంది, అంటే లివర్లో నుంచి మనకి గ్లూకోజ్ తయారీని తగ్గిస్తుంది, ప్లస్ ఇన్సులిన్ని పెంచుతుంది, ప్లస్ మనకి కడుపు ఖాళీ అయ్యే సమయం, అంటే మనం తిన్న తర్వాత అది ఒక 3-4 గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటాం, దాన్ని తగ్గిస్తుంది. ప్లస్ మనకి బ్రెయిన్లో ఇది చాలు, మనకి ఇంకా మనకి సరిపోయింది అంటే సెటైటీ అంటాం, అది త్వరగా రావడానికి సహాయపడతాయి. సో ఈ హార్మోన్స్ లాగా మనకి ఈ మందు అనేది పనిచేసి తద్వారా మనం తినే ఆహారంలో మనకి క్వాంటిటీ తగ్గుతుంది, ప్లస్ ఇన్సులిన్ కూడా బాగా పనిచేస్తుంది, ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి మనకి షుగర్ తగ్గుతుంది, తద్వారా వెయిట్ తగ్గుతారు, అంటే తినేది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి వెయిట్ తగ్గుతారు. అంటే ఇదేంటంటే మన శరీరంలో నార్మల్గా జరిగే ప్రక్రియని మనం బయట నుంచే ఇస్తాం. ఇప్పుడు అంటే థైరాయిడ్లో థైరాయిడ్ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాము, ఇది కూడా సేమ్ హార్మోన్ లాంటివేనండి. మనకి ఇదేదో కొత్త మందు ఏదో ఎక్కిస్తున్నాము ఇట్లా కాదు, సహజ హార్మోన్.

హార్మోన్ లాగా పనిచేసే ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ ని మనం ఈ GLP-1 అనలాగ్స్ అంటాం. మెయిన్ గా మనకి డయాబెటీస్ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే వీళ్ళకి ఈ HbA1c మరీ ఎక్కువగా ఉండి బరువు అధికంగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి మందులతో ఇంకా పని అవ్వనప్పుడు, అంటే మందులు టాబ్లెట్స్ తో వాళ్ళకి ఇంకా కంట్రోల్ రానప్పుడు ఈ ఇంజెక్షన్ మనకి వారానికి ఒకటి ఇస్తామండి. ఈ వారానికి ఒకటి ఇచ్చినప్పుడు మనకి వాళ్ళకి ఏంటంటే మనం అనుకున్నట్టు ఫస్ట్ ఆ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అది స్లో అవుతుంది. సో కొంచెం తిన్నా సరే అది ఎక్కువసేపు మనకి పొట్టలో ఉండడం వల్ల మనకి ఆకలి అనేది తెలియదు. తర్వాత మనకి బ్రెయిన్లో సెటైటీని పెంచుతుంది. సో కొంచెం తిన్నా ఓకే ఇది ఇంకా నాకు చాలు అనే ఫీలింగ్ మనకి ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు ఆటోమేటిక్గా తినటం తగ్గించేస్తాం. ప్లస్ ఇన్సులిన్ విడుదలను కూడా పెంచుతుంది కాబట్టి తద్వారా ఈ అన్ని మెకానిజమ్స్ వల్ల మనకి టోటల్గా తినేది తగ్గుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. సో వాళ్ళకి షుగర్ కంట్రోల్ అనేది మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఇన్సులిన్ పాపం రోజుకి 100 పాయింట్లు 200 పాయింట్లు వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది అంత ఇన్సులిన్ చేసుకోవాలని. అలాంటి వాళ్ళకి ఇది వారానికి ఒక ఇంజెక్షన్ ఇస్తే మనకు ఆ ఇన్సులిన్ క్వాంటిటీ 3 వంతులు తగ్గిపోతుందండి. సో చాలా వరకు తక్కువ ఇన్సులిన్తోనే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది. సో వాళ్ళకి అంత చక్కగా ఉపయోగపడుతుంది. మంచి ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్మెంట్స్లో వచ్చిన ఇది మంచి ఇంపార్టెంట్ మెడిసిన్ అండి మనకి. ఈ తర్వాత మనకి ఒబేసిటీ అనేది కేవలం బరువు సమస్య కాదండి. ఈ బరువు ఒక్కటే పెరగటం అనేది సమస్య కాదు ఒబేసిటీలో. ఈ ఒబేసిటీ వల్ల వచ్చే ఇతరత్ర మెటబాలిక్ సమస్యలు అంటే డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఫ్యాటీ లివర్ కానివ్వండి, స్లీప్ యాప్నియా అంటాం, ఆ స్లీప్ యాప్నియా వల్ల తర్వాత బీపీ పెరగటం, హార్ట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి అనేక సమస్యలకి మనకి ఒబెసిటీ అనేది కారణమవుతుంది. ప్లస్ మనం ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ ఒబెసిటీ ఓవర్ వెయిట్ అనేది చూసినాం. సో ఇంకా ఈ ఒబెసిటీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మనకి యూత్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఒబెసిటీ ఇతరత్ర సమస్యలకు కారణమైనప్పుడు అంటే కేవలం అందరికీ బరువు ఉన్న వాళ్ళందరికీ ఇది ఇవ్వాలా అంటే కాదండి, ఇలా బరువు వల్ల ఇలాంటి సమస్యలు ఏవైనా ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇవ్వటం వల్ల ఆ బరువు తగ్గితే మనకి ఈ సమస్యలు తగ్గుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తున్నామండి. కాబట్టి ఇది మెయిన్గా మనం షుగర్ కోసం, షుగర్ తగ్గించడం కోసం తయారు చేసిన మెడిసిన్. కాకపోతే మనకి యాడెడ్ ఎఫెక్ట్ వెయిట్ తగ్గటం ఉంది కాబట్టి ఆ వెయిట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మనకి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇది అందరికీ ఇవ్వచ్చా, ఎవరైనా వాడేయచ్చా అంటే ఇది ఖచ్చితంగా కాదండి. ఇది ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆయన సలహా తీసుకొని మనం ముందేంటంటే కొన్ని బేసిక్ టెస్టులు ఉంటాయి అన్ని చూసుకొని అప్పుడే ఇది మనకి సరిపోతుందా లేదా అంటే అందరికీ పడుతుంది అని కాదండి. ఇది కొంతమందికి తీసుకోవద్దు, ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు తీసుకోకూడదు, ఇంతకుముందు ప్యాంక్రటైటిస్ అనే సమస్య వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకోకూడదు, ఎందుకంటే అవి పెరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ ప్యాంక్రటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకుముందే ఇది మనం ముందు అనుకున్నట్టే గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ వీటి మీద మనకి ప్రభావం చూపుతుంది కాబట్టి ఇంతకుముందు తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు ఏవైనా వచ్చి తగ్గిన వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా ఈ జీర్ణకోశం సంబంధించిన ఆపరేషన్లు ఏవైనా జరిగిన వాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక డాక్టర్ గారిని అడిగి చేసుకోవచ్చా లేదా ఇంజెక్షన్ అనేది అడిగే మొదలు పెట్టారండి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే అండి, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా థైరాయిడ్ కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్, ఆ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మందు తీసుకోకూడదండి. అంటే కొన్ని రకాలు అన్నీ కాదు, ఎందుకంటే ఈ మందుల వల్ల అవి వచ్చే కొన్ని స్టడీస్లో మనకి వచ్చే అవకాశం ఉంది అన్నారు కాబట్టి ఈ ఉన్నప్పుడు మనకి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయరు. సో పర్టికులర్గా ఎవరంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొనేసుకొని మొదలుపెట్టే మెడిసిన్ అయితే కాదు. అంటే నేను వెయిట్ ఉన్నాను తగ్గిపోవాలి అనేసి మొదలెట్టే మెడిసిన్ అయితే కాదండి. ఒక ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ మనకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా వాడాలి ఎంత వాడాలి అనేది తెలుసుకొని మాత్రమే యూజ్ చేయాలండి. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవా అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నాం ఎవరెవరు తీసుకోవచ్చు తీసుకోకూడదు, అవన్నీ చూసుకున్నాక తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే మోస్ట్లీ చాలా వరకు తాత్కాలికమే. అంటే మెయిన్ పొట్ట మీద మన గట్టు మీద పనిచేస్తుంది కాబట్టి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవడం, కొంతమందికి మలబద్ధకం రావడం ఇలాంటివి ఉంటాయండి. తర్వాత కొంతమందికి ఏంటంటే ఎక్కువగా తీవ్రంగా డిహైడ్రేషన్ అవ్వటం ఇది కూడా చూస్తుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉండే సమస్యలేనండి. కరెక్ట్గా మనం డాక్టర్ గారిని అడిగి మంచి డోస్ తీసుకున్నప్పుడు ఈ ప్రభావం అంత ఉండదండి. సో ఆ వాంతులు విరోచనాలు లాంటివి అంత ఎక్కువగా అది మనం టాలరేట్ చేయగలిగే విధంగానే ఉంటాయి. అది మనం డోస్ వాడేదాన్ని బట్టి అంటే నిదానంగా స్టార్ట్ చేస్తారు, అంటే 0.25 అని 0.5 ఇలా రకరకాల డోసులు ఉంటాయి. మనకి ఎంత సరిపోతుంది ఫస్ట్ అనేది మనం ఒక నెల 2 నెలలు మనల్ని చూసి మనకి టాలరేట్ చేస్తున్నామంటే పెంచుతారు. అదే మన వెయిట్ లాస్ ఒక 15-20% ఉంటుందండి.

0: కొంతమందికి అది మనకి టార్గెట్ అంత, మన టార్గెట్ ఏంటి అనేది. అంటే మనకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, డయాబెటీస్కి ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని మనకి డాక్టర్ గారు డోసేజ్ అనేది ఫిక్స్ చేస్తారు. అలా డాక్టర్ చెప్పిన డోసేజ్లో పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ సమస్యలు అనేవి తాత్కాలికమే, ఈజీగానే ఓవర్కమ్ చేసుకోవచ్చు. తర్వాత చాలా మంది ఏంటంటేనండి, 3 నెలల తర్వాత నాకు సమ్ ఏదో ఫంక్షన్ ఉంది ఇంట్లో, ఇంపార్టెంట్ ఫంక్షన్, నేను ఈ 3 నెలలు వాడేస్తే వెయిట్ తగ్గిపోతాను, ఇంక తర్వాత అవసరం లేదు ఇట్లా అనుకుంటున్నానంటే ఇదేదో మ్యాజిక్ మెడిసిన్, ఇట్లా 1 నెలలో పనిచేసేస్తుంది, నేను ఈ 3 నెలల్లోనే తగ్గిపోతాను, ఇంక తర్వాత ఆపేయచ్చు, ఇలాంటి ఊహలు ఎక్కువగా ఉంటున్నాయి మనకి జనరల్ పబ్లిక్లో. అంటే బయట కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల కానివ్వండి ఏదైతే, కాకపోతే చాలా మంది ఇదేదో మ్యాజిక్ మెడిసిన్, ఇలా వేసుకుంటే చాలు ఇలా తగ్గిపోతాం, ఇంకా ఏమి తిన్నా ఎలాంటివి తిన్నా సరే, మనం ఏమి ఎక్సర్సైజ్ చేయకపోయినా సరే, మనం ఎంత కావాలంటే అంత తిన్నా కూడా తగ్గిపోతాము అనే ఊహలో ఉంటున్నారు. ఇది అంత మాత్రం కాదండి, ఇది మ్యాజిక్ మెడిసిన్ అనేది అయితే కాదు. మనం ఇది తీసుకున్నా కూడా మనకి కఠినంగా వ్యాయామం, ఆ తర్వాత ఆహార నియమాలు పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మనకి ఆహార నియమాలు ప్లస్ వ్యాయామం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే డయాబెటిక్స్లో ఇచ్చేప్పుడు ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది అంటున్నాం. ఇలా ఫుడ్ ఇంటేక్ తగ్గినప్పుడు ఆహారం కానీ లేకపోతే వ్యాయామం కానీ లేనప్పుడు మజిల్ మాస్ తగ్గిపోతుందండి. సో సన్నబడటం ఒకటైతే కరెక్ట్గా సన్నబడాలి, ఎందుకంటే మజిల్ ఉండాలి, ఫ్యాట్ ఒకటే లాస్ అవ్వాలి మనకి. సో అలా జరగాలంటే ఖచ్చితంగా వ్యాయామం అనేది ఉండాలి, అప్పుడే మనకి ఆ మజిల్ మాస్ తగ్గకుండా, అంటే మజిల్ తగ్గకుండా ఓన్లీ ఫ్యాట్ ఒకటే తగ్గి వెయిట్ లాస్ అవుతుంది. సో ఆహారం ప్రోటీన్ ఇంటేక్ ఉంచుకుంటా, తీసుకునే కొద్దిపాటి ఆహారంలో మన ఇష్టం వచ్చిందంటే నేను అది తీసుకుంటున్నాను కదా, నేను కేకులు తింటాను ఇట్లాంటి జనరల్గా అనుకుంటుంటారు, కానీ అలా కాకుండా మంచి ప్రోటీన్ ఉండే ఆహారం, సమతుల ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు.
1: డాక్టర్ డి అనుష్ గారు, మీరు చెప్పారు వారానికి ఒకసారి డాక్టర్ పర్యవేక్షణలో ఇంజెక్షన్ ఇస్తారని అన్నారు కదా, ఎన్నిసార్లు ఎన్ని వారాలు ఇంజెక్షన్ చేస్తే ఎన్ని కేజీలు తగ్గుతారు అనేది ఏమైనా ఉందా అండి?
0: అది సుమారుగా అండి మనకి ఆన్ అన్ యావరేజ్ 15-20% వెయిట్ లాస్ చూస్తామండి, కానీ అది ఒక నెలలో కాదు, మినిమం ఒక 3-6 మంత్స్ గ్యాప్లో, ఎందుకంటే స్టార్ట్ చేసిన నెలలో కొద్ది మంది మాత్రమే కొంచెం 1-3 కిలోలు తగ్గుతారు. కాకపోతే చాలా, ఎందుకంటే మనం చాలా ఇందాక అనుకున్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ విరోచనాలు, వాంతులు, కడుపు ఉబ్బరం ఇలాంటి వాటి వల్ల మొదటిసారి మొదటి నెలలోనే మనం ఎక్కువ డోసేజ్ ఇవ్వలేం, చాలా మినిమల్, అంటే మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా చిన్న డోసెస్తో స్టార్ట్ చేస్తాం. ఆ చిన్న డోసెస్తో మనకి తగ్గడం అనేది అంత జరగదు. సో కొంతమందికి ఏంటంటే మొదలు పెట్టిన నెలలో అసలు తగ్గరు, సో ఏంటిది తగ్గలేదు అనేసి అనుకుంటారు. కాకపోతే ఆ నెక్స్ట్ నెలలో ఓకే వాళ్ళకి అంతా బాగానే ఉందంటే, ఆకలి అన్ని నార్మల్గానే ఉన్నాయి అన్ని అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ మంత్ కొంచెం పెంచి చూస్తాం. అట్లా మనకి పెంచుకుంటూ వెళ్ళినప్పుడు 3-6 మంత్స్లో కొంచెం ఒక 15-20% వెయిట్ లాస్ ఉంటుంది. కాకపోతే ఇది మన జీవితాంతం వాడాలా లేకపోతే వెయిట్ తగ్గాక ఆపేయచ్చా అంటే అండి, అది మనకి డాక్టర్ గారే కరెక్ట్గా మనకి సజెషన్ ఇస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, కొంతమందికి జీవితాంతం వాడాల్సి ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కఠినంగా వ్యాయామం, ఇప్పుడు ఒక 100 కిలోలు ఉండే వాళ్ళు 70కి వచ్చారు యంగ్ పీపుల్, వాళ్ళు ఇంకా నేను కఠినంగా వ్యాయామం చేసి ఆహార నియమాలు పాటించి ఇలానే కంట్రోల్ చేసుకోగలను అనుకున్న వాళ్ళకి ఆపి చూడొచ్చు. కాకపోతే ఒక్కొక్కరి కేసు ఒక్కొక్కలాగా ఉంటుందండి, అందరికీ ఒకటే అని చెప్పలేము, అందరికీ ఆపేయచ్చు అనలేము, అందరూ కంటిన్యూ చేయాలి అని చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎందుకు స్టార్ట్ చేశాం, దేనికోసం, ఏ టార్గెట్ కోసం స్టార్ట్ చేశాము అనే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆపాక మనం ఈ ఆహార నియమాలు పాటించకుండా, ఎక్సర్సైజెస్ ఏమీ లేకుండా, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఉంటే మటుకు మళ్ళీ తగ్గిన వెయిట్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది, రీబౌండ్ వెయిట్ గెయిన్ అంటాం దీన్ని, అదైతే ఖచ్చితంగా ఉంటుందండి.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత అధ్యక్షతన ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ తోల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు సమావేశం జరిగింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులను నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల, రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. రాష్టంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 30,353 కోట్ల రూపాయల పెట్టుబడులతో 34,610 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఎనర్జీ రంగంలో పెట్టుబడుల ఆమోదంపై చర్చించి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో ఉన్నతంగా చూపించేలా అమరావతిలోని క్వాంటం వ్యాలీలో పెట్టుబడులు పెట్టనున్నాయి. సీడాట్ ఆటోమియామిక్స్ ఇండియా, క్యూపీఐ ఏఐ ఇండియా, ఫ్రూగల్ ఏఐ హబ్ సహా 11 సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 50 లక్షల రూపాయల నుంచి 100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే సంస్థలు ఇక్కడికి రానున్నాయి. భారత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హజ్ 2027 నోటిఫికేషన్ను రాష్టంలోని ముస్లిం సోదర సోదరీమణులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా పిలుపునిచ్చారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సహకారంతో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. హజ్ యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట హజ్ కమిటీ కట్టుబడి ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in లేదా నరేంద్ర మోదీ యాప్లకు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఇంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే అక్కినేని అఖిల్ అనమాట. ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా ఈ మూవీ గురించి. మనందరం ఎదురు చూస్తున్నదే లెనిన్ అనమాట. మరి ఏంటి ఈ మూవీ, ఎప్పుడు రిలీజ్ అవుతోంది అంటే చాలా వాళ్ళు అంటే మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు, అవి నేను మీకు చెప్తూ వస్తున్నాను. బట్ ఇప్పుడు కూడా ఏంటి అంటే మళ్ళీ పోస్ట్ పోన్ అయిందనమాట. మరి ఎప్పుడు రాబోతోంది ఈ మూవీ అంటే కనుక జూలై 10th పోస్ట్ పోన్ అయిందనమాట మూవీ అయితే. సో లెనిన్ మూవీ ఎవరైతే మరి అఖిల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ లెనిన్ మూవీ థియేటర్స్ లో చూడాలి అంటే జూలై

టెన్త్ వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇప్పటి వరకు ఉన్నాను అంటే రిలీజ్ డేట్ అయితే ఇదే, మళ్ళీ ఏమైనా మారుతుందా లేదంటే పక్కాగా కన్ఫామ్గా జూలై 10 వస్తుందా తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, దాని తర్వాత అఖిల్, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు ట్రెండ్ ఏంటి మీ అందరికీ తెలిసిందే అనమాట, ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ ని మళ్ళీ థియేటర్స్ లో రీరిలీజ్ చేయడం కదా. మరి జూన్ మంత్ లో మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అవన్నీ ఎలాగో మనకి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి ఇంకొక డేట్ అయితే వస్తున్నాయి. మరి రీరిలీజ్ అయితే ఏమాత్రం అంటే పోస్ట్ పోన్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి, సో జూన్ చివరి వారంలో కొన్ని మూవీస్ అంటే ఒకప్పుడు మనకి సూపర్ డూపర్ హిట్ అయ్యి మళ్ళీ మళ్ళీ మనం చూసిన మూవీస్ అనమాట. మరి వాటిల్లో ఎప్పుడు గుర్తుండిపోయే మూవీ ఏంటి అంటే మహేష్ బాబు యాక్ట్ చేసిన ఒక్కడు మూవీ అనమాట. మరి జూన్ మంత్ చివరి వారంలో అయితే ఒక్కడు మూవీని రీరిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఒక్కడు మూవీని థియేటర్స్ లో చూడాలి అనుకుంటే కనుక మీ అందరూ ఈ జూన్ చివరి వారంలో చూసేయచ్చు అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక్కడు మూవీ నుంచి, దాని తర్వాత నాని మూవీ నుంచి టూ లవింగ్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనము నాంగ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ ని మళ్ళీ రీరిలీజ్ చేయడం అని చెప్పి. సో వాటిల్లో ఇంకా ఏం రాబోతున్నాయి అంటే, తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఆల్రెడీ వచ్చేసింది కదా, దీన్ని ఏంటి అంటే 3D వెర్షన్ లో అనమాట మళ్ళీ రిలీజ్ చేస్తున్నారనమాట. అలాగే మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీని కూడా ఇంకొకసారి మనందరి ముందుకి థియేటర్లో అంటే 3D వెర్షన్లో రిలీజ్ చేయబోతున్నారనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే జూన్ మంత్ ఎండింగ్లో రీరిలీజ్ అవ్వబోతున్న మూవీస్ అనమాట. సో ఆల్రెడీ ఇందాక చెప్పేశాను, మహేష్ బాబు ఒక్కడు మూవీ, అలాగే మంచు విష్ణు కన్నప్ప, దాంతోపాటు కొత్త హంగులతో 3D వెర్షన్లో తేజ సజ్జ యాక్ట్ చేసిన హనుమాన్ మూవీ అనమాట. సో ఇవన్నీ మళ్ళీ మనం థియేటర్స్లో అయితే చూసేయచ్చు. అండ్ ఇందాక చెప్పాను కదా, నాని మూవీ నుంచి ఒక సాంగ్ వస్తుంది, దాని తర్వాత తేజ సజ్జ యాక్ట్ చేసిన మిరాయ్ మూవీ నుంచి, తర్వాత హనుమాన్ మూవీ నుంచి సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఆన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఎవరి గురించి అంటే న్యాచురల్ స్టార్ నాని అనమాట. మరి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అలాగే నాని వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, ది ప్యారడైజ్ అనమాట. అసలు యాక్చువల్ గా చాలా అంటే ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతూ మరి సినిమా అంటే అందరూ కలిసి అంటే మేకింగ్ చేయడానికి ఎంత పనులు ఉంటాయంటే మనకి ఇలా అవుట్పుట్ ఇవ్వాలి అంటే చాలా కష్టపడాలి కదా. సో వెనకాల అందరి హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట. సో ఏదేమైనా సరే మార్చ్ అని ఆ తర్వాత ఆగస్ట్ అని ఫైనల్గా ఇలా రిలీజ్ డేట్స్ అయితే పోస్ట్పోన్ అవుతూ అవుతూ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 అయితే విడుదల చేసేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. మరి వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే సెప్టెంబర్ 25 అయితే మనం ఈ మూవీ చూసేయచ్చు, ది ప్యారడైజ్ అనేది. మరి ఎలా ఉండబోతోంది, నాని లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, సో ఏంటి అసలు స్టోరీ అనేది ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా మనం కొన్ని మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఎటు వెళ్ళిపోయింది మనసు ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాని తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. సో మరి వాటి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశంలో ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చునని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ కోటాలో మొత్తం 3 లక్షల

98,000 టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. రాష్ట వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు ఇటుక బట్టీలు నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు పచ్చిమేత కొరత తలెత్తకుండా ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో పశుగ్రాస సాగును ప్రోత్సహించేందుకు రూపొందించిన విధానంపై అవగాహన కల్పించే కరపత్రాలను వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు విజయవాడలో ఆవిష్కరించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పశు పోషకులు ప్రకృతి వ్యవసాయ సాంకేతికతలను అనుసరిస్తే తక్కువ వర్షపాతంలోనూ మెరుగైన పశుగ్రాస దిగుబడులు సాధించవచ్చునని మంత్రి తెలిపారు. పచ్చిమేత లభ్యత, పశుగ్రాస నిల్వ, తాగునీటి వస్తులు, పశు సంరక్షణ చర్యలపై సమాచారం అందించే ఈ కరపత్రాలను గ్రామస్థాయిలో పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్టంలో కొత్తగా 10 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఎచ్చర్ల, నక్కపల్లి, మాచర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కద్రి ప్రాంతాల్లో ఈ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో 5 బాలికల గురుకులాలు, 5 బాలుర గురుకులాలు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి గురుకులంలో 37 పోస్టులను భర్తీ చేయనున్నట్లు, అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ గురుకులాలను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 25వ తేదీన విజయవాడ మీదుగా భువనేశ్వర్ బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు 25 ఉదయం 11 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరి రాత్రి 10:20 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

மனமுன்னோ மீக் தெல்சா ப்ரோக்ராம்லோ ஓன்லி அண்ட் 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకే చెప్పాను కదా కేంద్రం అసలు ఏం చేస్తోంది, అలాగే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అలాగే ఏవి ప్రారంభించారు, ఇవన్నీ మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో పర్యావరణ హిత హైడ్రోజన్ బస్సులు మే 15న కేంద్ర సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ వద్ద డిఎంఆర్సీ అనమాట, అంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లాంఛనంగా ప్రారంభించిందనమాట. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం గుర్తుందా హైడ్రోజన్ రైల్ గురించి, అలాగే ఇప్పుడు మనకి హైడ్రోజన్ బస్సు కూడా వచ్చేసినాయి అనమాట. సో చూద్దాం ఇవన్నీ ఎంతవరకు సక్సెస్ అవుతాయో, అలాగే ఇంకా అంటే మనకి ఒక్కసారి ఏదైనా స్టార్ట్ అయిపోతే అదే కంటిన్యూ అయిపోతాయి కాబట్టి నిజంగానే సక్సెస్ అవ్వాలి అని చెప్పి కోరుకుందాం. అలాగే ఇంకా ఏంటి అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ April 29th అనమాట ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి ప్రయోగ్రాజ్లని కలుపుతూ నిర్మించిన 594 కిలోమీటర్ల వేగంగా గంగా ఎక్స్ప్రెస్ని ప్రారంభించారన్నమాట. సుమారు 36,230 కోట్లతో గంగా ఎక్స్ప్రెస్ని నిర్మించడం అయితే జరిగిందనమాట. మరి ఇంకా ఏం ప్రారంభించారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసిద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ బింబాస్రా అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మనము నా మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా ఏంటి ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించారు అంటే కనుక ఇందాకే చెప్పాను కదా 594 కిలోమీటర్ల వేగంతో గంగా ఎక్స్ప్రెస్ని అయితే ప్రారంభించారు మోదీ అని. అలాగే ఇంకా అంటే క్రిందటి సంవత్సరం మోదీ ప్రారంభించిన కట్రా నుంచి శ్రీనగర్ రైలు సర్వీస్ని ఇప్పుడు ఏం చేశారు అంటే జమ్మూ తావి అంటే జమ్మూ నుంచి తావు వరకు పొడిగించారనమాట. అలాగే జమ్మూ శ్రీనగర్ మార్గంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రారంభించారనమాట. May 2 నుంచి ఈ రైలు ప్రయాణికులందరికీ కూడా అందుబాటులోకి వచ్చిందనమాట. మరి ఇంకా ఏంటి అంటే కనుక ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్సెస్ పొందే దేశంగా భారత్ నిలిచిందనమాట. అసలు ఇంతకీ ఈ రెమిటెన్సెస్ అంటే ఏంటి అంటే కనుక విదేశాల్లోని వ్యక్తులు తమ స్వదేశంలోని వారికి పంపే నగదుని ఈ రెమిటెన్సెస్ అంటారనమాట. IOM విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 ప్రకారం రెమిటెన్సెస్ అందుకోవడంలో భారత్ స్థిరంలో అగ్రస్థానంలో అయితే కొనసాగుతుందనమాట. అలాగే ప్రపంచంలోనే అత్యధిక సైనిక వ్యయం చేస్తున్న దేశాల్లో మన భారతదేశం 5వ స్థానంలో నిలిచిందనమాట. 2025లో భారతదేశం రక్షణ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు అయితే ఖర్చు చేసిందనమాట. సో అంటే మీ అందరికీ తెలిసిందే కదా సైనిక దళానికి సంబంధించి ఖర్చు చేసింది. సో దానిలో అలా ఖర్చు చేస్తున్న వాటిల్లో మన భారతదేశానికి 5వ స్థానం అయితే దక్కిందనమాట. సో అవన్నాట మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అలాగే ప్రారంభించినవి ఏంటి అనే డీటెయిల్స్ అయితే చెప్పేశా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను Hit 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలైతే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి FM.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి, పరస్పర అనుసంధానం ఉన్న ఈ ప్రపంచంలో శ్రేయస్సు, సవాళ్లు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ సంఘర్షణలు, అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ది చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రపంచవ్యాప్త చర్యలు అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలు ఒకేలా ఉండవని, కొన్ని జనాభా వివరాలు, అభివృద్ది దశలు, వనరుల లభ్యత ఆర్థిక నిర్మాణంలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తాయన్నారు. దేశ వృద్ధి ప్రధానంగా దేశీయ డిమాండ్ ఆధారంగా సాగుతోందని, దీనికి మార్కెట్ ఆధారిత మార్పిడి రేటు మద్దతుగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ జీడీపీ వృద్ది రేటు సుమారు 7% ఉంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా వంటి G7 దేశాలతో పాటు అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న దేశాల నాయకులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాకు ఆటంకం కలగడంతో దానిని పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్

భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. వర్తక భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వాషింగ్టన్ విధించిన 10% తాత్కాలిక సుంకం గడువు జూలై 24 ముగియనుంది. ఈలోపే ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 20 అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాలను రద్దు చేసింది. దీనివల్ల అమెరికా యంత్రాంగం ట్రేడ్ యాక్టులోని సెక్షన్ 122 కింద ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యేలా 150 రోజుల పాటు అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకం విధించింది. ఈ గడువు జూలై 24 ముగియనుంది. ఈరోజు 14వ పాస్పోర్టు సేవా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశ విదేశాల్లోని పాస్పోర్టు అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త నాగరిక్ అనే దూరదృష్టితో పాస్పోర్టు సేవల వితరణను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. పాస్పోర్టు సేవా కార్యక్రమం 2.0 అమల్లోకి తీసుకురావడం, చిప్ ఆధారిత ఈ పాస్పోర్టుల పరిచయం, కొత్త పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా కేంద్రాల ప్రారంభం, రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటి చర్యలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తున్నాయని, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తున్నాయని, అలాగే ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తోంది. 2025-26 దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు చెందిన 25 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 200 విద్యాలయాల మధ్య పోటీలు నిర్వహించారు. యువతలో క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలు పెంపొందించడమే ఈ యువ పార్లమెంటు పథకం ముఖ్య ఉద్దేశం. గత త్రైమాసికంలో భారత్ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ది చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తాజా సంచికను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ లాహిరి ఈ విషయం వెల్లడించారు. గత త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్నారు.

0: అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్న ఆయన, త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
1: It was a short-term problem. I hope the war is going to end. Peace will prevail. And the impact was in terms of energy prices and transportation cost. Freight rates went up. There was disruption. You'll find even in these figures somewhere, prices went up, but quantities were not available. So there was a problem. I think it was a temporary supply shock.
0: ఇరాన్ లో భద్రతా పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భారతీయులు ఇరాన్కు అవసరమైతే తప్ప ప్రయాణించరాదని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులతో పాటు అనివార్య కారణాల వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు, అక్కడికి వెళ్లాలని యోచిస్తున్న వారందరూ తమ వివరాలను ఎంబసీలో నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. రాగల 2 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో కర్ణాటక, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి వరకు తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్దిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్, అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

అన్నమాట నిపుణులు. మరి వారి సూచనలు ఏంటి అనేది ఇవాళ మీకు తెలిసాలో తెలుసుకుందాం. ఎందుకంటే సమానత్వ దినోత్సవం కాబట్టి, జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం కాబట్టి ఈ టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నాను. మరి ఏం చెప్తానో ఏంటి తెలియాలి అంటే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇంతకీ సాంగ్ ఏంటి అంటే కనుక చాలా బాగుంది ఈ సాంగ్, ఫ్రమ్ ద మూవీ కృష్ణమ్మ అనమాట. వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇంకా మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. ఇంతకీ ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం అనమాట. ఇంగ్లీష్ లో చెప్పమ్మా అంటారు నేషనల్ రిలేషన్షిప్ ఈక్విటీ డే అనమాట. మరి ఈ రోజుని మొదటిగా ఎవరు అంటే మరి ఏదో ఒకటి రోజు కనిపెట్టాలి అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. సో డాక్టర్ వల్వా ఫెమీ 2019లో ప్రారంభించారనమాట. ఏ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేలా ఉండరు. భిన్న మనస్తత్వాలు, సాంప్రదాయాలు, అభిరుచులు సో అన్నీ కూడా భిన్నంగానే ఉంటాయి. అలాంటప్పుడు అన్నిట్లో అయితే సమానత్వం అయితే సాధ్యపడకపోవచ్చు, కానీ బంధం కలకాలం నిలవాలి అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అంటున్నారు.

మనము నో మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు డే స్పెషాలిటీ అనమాట. ఏంటి అంటే కనుక జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం అనమాట. మరి ఈ రోజు స్పెషల్ గా మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే, మరి భార్యాభర్తలు ఇద్దరి మధ్య అభిప్రాయాలు, అభిరుచులు ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి, మరి వాళ్ళిద్దరి మధ్య సంబంధం అనేది కలకాలం నిలవాలి అంటే ఎక్కడ తగ్గాలో, నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. మరి దానికి నిపుణులు ఏం చెప్తున్నారు అనేది చెప్తాను అని చెప్పాను కదా. కొందరు భార్యాభర్తల్లో ఏంటి అంటే కనుక, మాకు మాత్రమే అన్నీ తెలుసు, ఎదుటి వారు పూర్తిగా అసలు ఏమీ తెలియదు, వాళ్ళకి జీరో నాలెడ్జ్, అజ్ఞానులు అనే భావన అయితే ఉంటుందన్నమాట.

కాబట్టి మెయిన్ చెప్పిందే కరెక్ట్ అని చెప్పి వాదిస్తూ ఉంటారు. ఇదైతే అసలు కరెక్టే కాదు. ఎందుకు అంటే కనుక అందరికీ అన్నీ తెలియాలని లేదు, అలాగే తెలిసినవన్నీ కూడా వాటిల్లో పూర్తిగా జ్ఞానం అంటే వాళ్లే పండితుడు అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా సూపర్ డూపర్ ఇంటెలిజెంట్ అయినా కూడా అవతల వాళ్ళు చెప్పేది కూడా కొంచెం వినాలన్నమాట. సో అప్పుడు ఏంటి అంటే ఒకవేళ అలా వినకుండా ఉంటే వాళ్ళ మీద చులకన భావం అనేది తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి రెండో వారికి కొంచెం అవమానంగా చులకనగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం వినండి, ఎందుకంటే వీరికి ఇంకో వాటిలో జ్ఞానం ఎక్కువగా ఉండొచ్చు అనమాట. సో ఒకళ్ళకి ఒకటి బాగా తెలిస్తే ఇంకొకళ్ళకి ఇంకోటి బాగా తెలుస్తుంది. కాబట్టి అందరికీ అన్ని పర్ఫెక్ట్ గా తెలియవు కాబట్టి సో ఒకళ్ళకొకళ్ళు వాళ్ళకి తెలిసినవి మీరు వినండి, అలాగే మీరు చెప్పినవి మీకు తెలిసినవి వాళ్ళతో కూడా చెప్పండి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే దంపతులు ఇద్దరు తమకున్న ఆలోచన పరిజ్ఞానాన్ని పంచుకుంటూ అలా ముందుకు వెళ్తూ సమానత్వంగా ఉంటే ఏంటి అంటే భేదాభిప్రాయాలకి ఆస్కారం అనేది ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, వాదనలు వద్దు. ఏం మాట్లాడుతుంది అసలు వాదనలు లేకుండా భార్యాభర్తల బంధం ఎలా ఉంటుంది? అలకలు, పోట్లాటలు, గిల్లిగజ్జాలు ఇవన్నీ సహజమే కాదనట్లేదు. కాకపోతే ఏంటి అంటే బయట వ్యక్తుల మధ్య మాత్రం అస్సలు ఇంట్లో విషయాలు మాట్లాడుకోవద్దు, దాని గురించి చెప్పనే చెప్పద్దు. ఎందుకు అంటే కనుక వేరే వాళ్ళ గురించి మీ ఇద్దరు అసలు అంటే వాదన అనేది అసలు మంచిది కాదనమాట. మన గురించి మనం మాట్లాడుకోవడానికే టైం సరిపోదు. ఇంకా అసలు అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే వేరే వాళ్ళ గురించి మనం వాదన ఆడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో కాబట్టి బయట వాళ్ళ విషయాలు అసలు మనం మాట్లాడుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఎవరైనా మీ ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువ అధిక ప్రస్తావన తెస్తుంటే దాన్ని మీరు ఖండించేసేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు, తర్వాత అలా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో టాపిక్ అనేది ముందుకు ఇలా తీసుకెళ్లకుండా కట్ చేసేస్తే కొంతసేపు తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మానేస్తారనమాట. సో ఇలా చేసినంత మాత్రాన మనం తక్కువ అవుతామని కాదు, అప్పటికప్పుడు అర్చర్చ, డిస్కషన్స్ ఇవన్నీ ఆగిపోతాయి అనమాట. ఆగిపోవడం వల్ల మనం ప్రశాంతంగా ఉంటాం, మన ఎదుటి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారనమాట. కాబట్టి తర్వాత మనం మెల్లగా మాట్లాడుకుంటే సరిపోతుంది, అలాగే సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది. మరి ఇంకా ఏంటి, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిస్తే చాలు అని చెప్పాను కదా. మరి ఇంకా దేనిలో తగ్గాలి ఏంటి, మరి సంబంధాన్ని సమానత్వంగా ఎలా కాపాడుకోవాలి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం నారాయణ అండ్ కో మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

మనము మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం అన్నమాట. మరి భార్యాభర్తలు ఇద్దరు అంటే వాళ్ళ మధ్య బంధం కలకాలం నిలవాలి అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అని చెప్తున్నారు నిపుణులు. ఇందాక నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట డైలాగ్. అప్పుడప్పుడు నాకు మాత్రం ఎక్కడ నెగ్గాలో అని వస్తుంది, తగ్గాలో అని మాత్రం రావట్లేదు, కానీ తగ్గాలన్నమాట. సో అలా తగ్గుతూ ఉంటేనే బాగుంటుంది. అలా అని అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వాదనలు వద్దు, మన గురించి మనమే కాకుండా మధ్యలో వేరే వాళ్ళ గురించి తీసుకొచ్చి లేదు వాళ్ళ గురించి ఇలా వీళ్ళ గురించి ఇలా అని చెప్పి ఇంకా మనం మాట్లాడుతూ ఉంటే ఏంట్రా బాబు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు కదా. సో ఇలాంటి విషయాలైతే అసలు చర్చించుకోవద్దు, గొడవలు పడద్దు అని చెప్పా. అలాగే మీకు మాత్రమే అన్ని తెలుసు అని మాత్రం అనుకోకండి, అప్పుడప్పుడు కొంచెం వినండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు చాలా మంది అంటే మనం కొన్ని మాటలు వింటూనే ఉంటాం కదా, చన్నీళ్ళకి వేణీళ్ళలా తోడవ్వాలి అని చెప్పి. అన్నిట్లో కూడా ఖర్చులు, రెంట్, ఇంటి బాధ్యతలు ఇలా అన్ని సమానంగా పంచుకోవడంతో పాటు ఇద్దరు కూడా ఎదురయ్యే ప్రతి సమస్యని కలిసి పరిష్కరించుకోవాలన్నమాట. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై లేదంటే అవతలి వారిలో లోపాలు వెతికే అలవాటు కొంతమందికి ఉంటుంది. వాళ్ళకి ఇంకేం కనిపించదు అనమాట, మనం ఎంత మంచి చేసినా ఎంత మంచిగా మాట్లాడినా లోపాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అసలు అలాంటి లక్ష్యం ఉంటే నిజంగా చెప్తున్నా, ఎంత మీరు ట్రై చేసి ఏదో అంటారు కదా సాధనమున పనులు సమకూరుదరలోన అని చెప్పి, బాగా ప్రాక్టీస్ చేసి అవతలి వాళ్ళల్లో లోపాలు వెతికి అవి మాత్రమే గుర్తుపెట్టుకునే లక్షణం ఏదైనా ఉంటే అది మానేసేయండి. ఎందుకంటే అలాంటి లక్షణం ఉంటే స్నేహితులే కాదు భాగస్వాములు, మీ పార్ట్నర్స్ కూడా మిమ్మల్ని అస్సలు ఇష్టపడరు అనమాట. కాబట్టి సమస్యల గురించి అదే పనిగా చెప్పుకోకుండా అంటే ఇంకా కంటిన్యూగా ఇది అది ఇది అని చెప్పి చెప్తూనే ఉండకుండా ఏదైనా సరే ప్రేమతో ఒకటే మాట మీద ఉండి కలిసి నడుద్దాం అని చెప్పి, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కదా. కాబట్టి ఇద్దరూ కలిసి సాల్వ్ చేసుకోగలరని చెప్పి నమ్మాలి, సాల్వ్ చేసుకోగలరు కూడా. అలాగే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం ఎంత ముఖ్యమో ఎదుటి వారి మాటని పూర్తిగా వినడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. అలా ఇద్దరు సంబంధంలో అన్నిట్లో సమానత్వంగా ఉంటూ మీ బంధాన్ని కలకాలం పదిలంగా కాపాడుకోవచ్చు. సో అదనమాట మరి ఈరోజు డే స్పెషాలిటీ జాతీయ సంబంధ సమానత్వ దినోత్సవం కాబట్టి మరి భార్యాభర్తల బంధం కలకాలం నిలవాలి అంటే ఏం చేయాలి, దానికి నిపుణులు ఏం చేయాలి అంటే నిపుణులు ఇచ్చిన సూచనలు ఏంటి అనేవి ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేసేసాను. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అనమాట, పిల్ల జమీందార్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో మీకు తెలిసే ప్రోగ్రామ్ కి సైనింగ్ అవుట్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాత్రం క్యాంపులను నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. భారత ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హజ్ 2027 నోటిఫికేషన్ను రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరి మండలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీలోపు పంపవచ్చు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం పరిధిలోని ఏపీ టిట్కో

G+3 గృహాల పథకంలో భాగంగా 2017 సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 2496 మంది లబ్దిదారుల్లో ముందస్తు వాటా చెల్లించిన 1523 మంది అర్హుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో కేవలం 240 మందికి మాత్రమే గృహాలు మంజూరు కాగా మిగిలిన 1283 మంది లబ్దిదారులు చెల్లించిన మొత్తంలో తొలి విడతగా 103 మందికి 41.13 లక్షల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్టార్ నూతన కార్యాలయాన్ని ఈరోజు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. అలాగే శ్రీనివాసపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వివాదంలో ఉన్న భూములను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పోలియో నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని, జూన్ 28 నిర్వహించే పోలియో దినోత్సవాన్ని విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆమె ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: हरे।
1: కృష్ణ వృంద విహారీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. ఏంటి అంటే కనుక మరి కేంద్ర ప్రభుత్వం మహిళల గురించి అసలు ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనకి కేంద్ర ప్రభుత్వం దీన్ దయాల్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం కింద తన వాటా మొదటి విడతలో 207 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసిందన్నమాట. అలాగే తల్లి బిడ్డల ఆరోగ్య పర్యవేక్షణ కోసం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జనని ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. ఎందుకు అంటే కనుక మాతృమూర్తులందరికీ అవసరమైన సేవలను అందించేందుకు ఈ ప్లాట్ఫామ్ని రూపొందించారన్నమాట. ఇందులో తల్లి బిడ్డల ఆరోగ్య రికార్డులని డిజిటల్ రూపంలో నిర్వహిస్తారు కాబట్టి దీనివల్ల తల్లి బిడ్డల ఆరోగ్యం నిరంతరం కూడా పర్యవేక్షించడానికి సాధ్యపడుతుందన్నమాట. మరి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మహిళల కోసం నిర్వహిస్తున్నారు, ప్రారంభిస్తున్నారు అనేవి మాట్లాడుకుందాం దీరా ప్రోగ్రాంలో. ఇప్పుడైతే మీ అందరి కోసం డాకు మహారాజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ 1.3 వివిధ భారతీయ ఫ్యామ్.

కార్యక్రమాలు నిర్వహించారు అనే దాని గురించి, భారత మహిళా ఫుట్బాల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే లభించిందనమాట. FIFA అంటే ఏంటి అంటే కనుక ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల అభివృద్ధి కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారతదేశానికి కూడా చోటు దక్కిందన్నమాట. అలాగే కుటుంబం తీసుకునే నిర్ణయాల్లో మహిళలదే కీలక పాత్ర అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు వెల్లడించాయన్నమాట. ఇంటి పనుల్లో మహిళలు రోజుకి 289 నిమిషాలు కష్టపడుతుంటే పురుషులు 88 నిమిషాలే అని చెప్పి తేలిందన్నమాట. సో అది ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఆనంద మూవీ నుంచి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1:20 ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయన్నమాట తెలుగులో, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం తీరా ప్రోగ్రాంలో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీ విద్యార్థులకు నీట్ ఐఐటీ శిక్షణ కోసం రెండు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్టంలో స్టేడియంలను అభివృద్ది చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్కు కూడా శంకుస్థాపన చేస్తారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమ అనంతరం

0: మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్టంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. తిరుపతిలో నిర్మించిన నూతన సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. శ్రీనివాసపురంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వివాదంలో ఉన్న భూములను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోందని, ప్రజల దగ్గరకే సుపరిపాలన వెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రెండుగా చేయాలి, అందరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏదైతే భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తా ఉంటుందో ప్రజల దగ్గరికే వస్తు పరిపాలన వెళ్లాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ రోజు రేణుకుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుని రెండుగా విభజించి రెండు ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈ రోజు తిరుచానూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక మంచి ఘట్టం ఎందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే సర్వీస్ ఓరియంటెడ్ అలాగే సస్టైనబుల్ ఇవన్నీ కూడా తప్పకుండా అందరికీ అనుభవించే విధంగా ఉండేదిగా ఈ కార్యక్రమం చేస్తాం.
0: విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,40,00,000 రూపాయల కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పులిగడ్డలో మత్స్యకారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో త్రాగునీరు అందించడానికి జలజీవన్ మిషన్ 2 ద్వారా 6,000 కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసిందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మంజూరైన 6,40,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా గడిచిన రెండేళ్లలో రాష్టంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సబిత పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్టంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో బీసీలకు 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్ 51,000 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. రాష్టంలో కొత్తగా మరో 10 మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బీసీ విద్యార్థుల నీట్ ఐఐటీ శిక్షణ కోసం 2 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత వివరిస్తూ,
2: నంబర్ 1 ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాల 10th లో 96.02% ఇంటర్ లో 94% బీసీ బిడ్డలు రిజల్ట్స్ సాధించారు. అదే విధంగా బీసీ బిడ్డలకు నీట్ ఐఐటి శిక్షణ కోసం మరి 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా గత ఏడాదిలో ఐఐటిలోను 302 మంది బీసీ గురుకుల పాఠశాల నుంచే సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా ఈ ఏడాది 275 మంది ఎంపికయ్యారు. గురుకుల పాఠశాల
0: ఖేలో ఇండియా ద్వారా వచ్చిన 75 కోట్ల రూపాయల నిధులతో రాష్టంలో స్టేడియంలను అభివృద్ది చేశామని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో క్రీడా శాఖను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లామని చెప్పారు. గడిచిన రెండేళ్లలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్ను 2-3% వరకు పెంచామని రామ్ప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
3: శ్రీకాకుళం పట్టణంలో 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరంలో 13.76 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తున్నాం. ఇదంతా ఖేలో ఇండియా ద్వారా 5 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి, దాన్ని సగర్వంగా తెలియజేసుకుంటున్నా.
0: దేశ సమగ్ర

కోసం అఖండ భారత నిర్మాణమే లక్ష్యంగా తన ప్రాణాలను బలిదానం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. డాక్టర్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు ఉండకూడదు అనే నినాదంతో జమ్మూ కాశ్మీర్ను పూర్తి స్థాయి విలీనం కోసం ముఖర్జీ చేసిన పోరాటం చారిత్రకమైనదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వివరాలను అందజేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన బూత్ స్థాయి అధికారి అడిగిన సమాచారం పత్రాలను మంత్రి లోకేష్ నిన్న సమర్పించారు. రాష్ట వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనే ప్రజలు ఏమైనా సందేహాలు ఉంటే ఆయా వార్డుల్లో నియమితులైన బీఎల్ఓలను సంప్రదించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో రాజకీయ నాయకుల జోక్యం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రగతిపై ఆమె నిన్న సంబంధిత అధికారుల సిబ్బందితో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రేపటికల్లా జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ, మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలని, డిజిటలైజేషన్ కనీసం 20% పూర్తి చేయాలని చెప్పారు. 2027 సంవత్సరం హజ్ యాత్రకు సంబంధించి యాత్రికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను జులై 20వ తేదీలోగా ఆన్లైన్లో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. జులై చివరి వారంలో నిర్వహించే లాటరీ విధానం ద్వారా యాత్రికులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలియో నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమని, కార్యక్రమం విజయవంతం కావడంలో అన్ని శాఖల సమన్వయం కీలకమని అన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలో 2వ విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటి శిక్షణ కోసం 2 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. 75 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో రాష్టంలో స్టేడియంలను అభివృద్ది చేశామని తెలిపిన రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మనము నామ్ వీర ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం ఇంకొక టాపిక్ అని చెప్పాను కదా. మరి ఏంటి ఆ టాపిక్ అంటే కనుక మహిళలందరూ కూడా ఆఫీసు ఇంటి బాధ్యతలు సమన్వయం చేసుకుంటూ అంటే ముందుకు సాగిపోవాలి అంటే ఆర్గనైజ్డ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అలా ఉంటేనే అటు ఇంటి బాధ్యతలన్నీ సమర్థంగా నిర్వహించగలుగుతాం, అట్ ద సేమ్ టైం ఆఫీస్ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం అనమాట. మరి అంత ఆర్గనైజ్డ్గా ఉండాలి అంటే ఏం చేయాలి, దానికోసం కెరియర్ నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ఇవాల్టి ధీరాలో తెలుసుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించాలి అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ప్రియతమ నీ వచ్చట కుశలమా అనమాట. మరి ఈ మూవీ నుంచి సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనము నామ్ దీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి మహిళలు ఇంటి పనులు అలాగే ఆఫీస్ బాధ్యతలు సమన్వయం చేసుకోవాలి అంటే ఆర్గనైజ్డ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మరి అదొక్కటే మనకున్న మార్గం కూడా. మరి దానికోసం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. మరి కెరియర్ నిపుణులు ఏం చెప్తున్నారు అనేది ఇవాళ దీరాలో మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే మన శక్తి మనం తెలుసుకోవాలన్నమాట. అన్ని పనులు పక్కగా పూర్తవ్వాలి అంటే సమయ పాలన ఒక్కటే, అంటే టైం మేనేజ్మెంట్ ఒకటే ఉంటే సరిపోదన్నమాట. వాటిని నెరవేర్చడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు కూడా ఎంత మేరకు పనిచేసాయో గమనించుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎంత మోతాదులో మన ఎనర్జీ అనేది యూజ్ చేయాలి మనకంటే బాగా ఎవరికి తెలియదు కాబట్టి, అప్పుడే మనం టైం మేనేజ్మెంట్తో పాటు మనకి ఇలాంటివి కూడా తెలిసినప్పుడే మన ఎనర్జీ అనేది ఎంతవరకు యూజ్ చేయాలి ఆ పనుల మీద మనకి ఒక ఐడియా ఉన్నప్పుడే కీలకమైన పనులన్నీ కూడా, అంటే ఇంపార్టెంట్ పనులన్నీ కూడా టైంకి మనం పూర్తి చేయగలుగుతాం అనమాట. ఇంకా ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, మనందరం కొన్ని కొన్ని మార్చుకోవాల్సిన వాటిలో ఇది కూడా ఉంది. ఒకేసారి ఆలోచనలు ఎలాగో బుర్రలో తిరుగుతూనే ఉంటాయి, బోల్డ్ అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది ఓకే, దాన్ని కూడా మనం ఇంకా అది వేరే టాపిక్లో మాట్లాడుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ నేను తీసుకొచ్చా అంటే మల్టీ టాస్కింగ్ అనమాట. అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని ఫైనల్గా ఏది చేయకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదు కాబట్టి

కాబట్టి ఒకేసారి అన్ని పనులు అయిపోవాలని లేదు, కాబట్టి మల్టీ టాస్కింగ్ అయితే వద్దనమాట. చాలా మంది మహిళలు ఒత్తిడికి గురవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక మల్టీ టాస్కింగ్ అనమాట. అన్ని పనులు ఒకేసారి చేయాలి అనుకోవడం, చేసేయాలి అనుకోవడం అనమాట, అన్నీ తామే చేయాలనుకోవడం వల్లే ఈ సమస్య అయితే ఎదురవుతుందనమాట. కాబట్టి ప్రాధాన్యత, ఇంపార్టెంట్ ఏది ముందు చేసుకోవాలి, ఏది తర్వాత చేసుకోవాలి అనే విషయం గురించి మీరు కొంచెం ఆలోచించగలిగితే బాగుంటుంది. అండ్ ఇంట్లో వాళ్ళకి పనులు చెప్పడంలో అస్సలు తప్పే లేదనమాట. సో షేరింగ్, కేరింగ్ మన ఫ్యామిలీ నుంచే కదా మనకి రావాలి, కాబట్టి అన్నీ నేనే చేసేయాలి. సో ఈ టైంకి ఇచ్చేసేయాలి, ఈ టైంకి ఇచ్చేసేయాలి, క్యారేజెస్ పెట్టాలి, పిల్లలకి బాక్సులు ఇవ్వాలి, మళ్ళీ అవి సర్దాలి. కొంతమంది ఉంటారు పాపం ఏంటో మాట్లాడుతూ కూడా గుడ్డలు మడత పెడుతూనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. మీలో చాలా మంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు, కొంచెం పనులు అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి. సో అప్పుడు ఏంటి అంటే మీ పనులు మీరు చేసుకోగలుగుతారు, అట్ ద సేమ్ టైం అన్నీ ఒకేసారి చేసేయాలి అనే ఆలోచన కూడా మెల్లమెల్లగా పోతుందనమాట. మరి ఇంకా చూద్దాం కెరియర్ని ఇప్పుడు ఏం చెప్తున్నారు దీని గురించి అనేది వాళ్ళ తీరాలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను అనమాట, ఫ్రమ్ ద మూవీ పరిణయం అనమాట. మరి పరిణయం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ బీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మహిళలందరూ కూడా ఆఫీస్ పనులు అలాగే ఇంటి బాధ్యతలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అంటే ఆర్గనైజ్డ్ గా ఉండాలి. మరి దానికోసం ఏం చేయాలి, కెరియర్ నిపుణులు ఏం చెప్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇందాకే చెప్పేసా మన శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకోవాలి అని చెప్పాను, అలాగే అన్ని ఒకేసారి చేసేయాలి. మల్టీ టాస్కింగ్ అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనమాట, నేను చేయగలను చేసేయగలను. ఇంకొకటి చాలా మంది ఏంటి అంటే కనుక మనం కూడా అందులోనే ఉంటాం అనమాట. సో పని దొంగలు ఉంటారు అనమాట. సో ఎవరైనా ఇంట్లో ఒకళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళే ఇక అన్ని చేస్తూ ఉంటారు కదా అని ఇంకొకళ్ళు సైడ్ అయిపోతూ ఉంటారు. సో చిన్నప్పుడు అంటే ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం అలా ఉండకుండా అన్ని పనుల్లో మీ అమ్మకి కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. ఎందుకంటే అడగరన్నమాట, అమ్మలందరూ అలాగే ఉంటారు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మీరే ఒకరోజు సర్ప్రైజ్ చేయండి చక్కగా, ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఒక్కరోజు పనంతా నేను చేసి పెడతాను, జస్ట్ నువ్వు అలా ఉండు అని చెప్తే చాలు. ఇక సంతోషం మాటల్లో చెప్పలేము అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మామూలుగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే పనులు పూర్తి చేయడంలో వెనకబడుతూ ఉంటే ఇందాక నేను చెప్పినట్టే ఇంట్లో వాళ్ళ సాయం అనేది తీసుకోవాలి. ఆఫీస్లో అయినా సరే ఎవరిదైనా హెల్ప్ అడగడంలో తప్పేం లేదు. సో అవసరమైనప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అనేది అడగాలన్నమాట. అలాగే ఎప్పటి పని అప్పుడే పూర్తయ్యేటట్టు చూసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి వర్క్ అనేది పెండింగ్ అయిపోతే ఆఫీస్ నుంచి కూడా ఇంటికి వెళ్ళడం అనేది లేట్ అవుతుంది, మళ్ళీ ఇంట్లో అన్ని బాధ్యతలు మన కోసం రెడీగా అలాగే ఉంటాయన్నమాట. కాబట్టి ఇంట్లో అవి ఇంట్లో ఉంటాయి, అలాగే ఆఫీస్లో అవి ఆఫీస్లో ఉంటాయి. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఏంటి అంటే కనుక, సో మన బాధ్యత అంటే ఎలా చూసుకోవాలి అనేది మన బాధ్యతే కాబట్టి కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ అడగడం, సో వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ అయ్యేలా చూసుకోవడం. ఒకవేళ ఒకటి కూడా ఉంది కదా ఒక డైలాగ్, సో రేపటి పని అయితే ఈరోజే చేయాలి, ఈరోజు పని అయితే కనుక ఇప్పుడే కంప్లీట్ చేసేయాలన్నమాట. సో అది హ్యాపీగా ఫాలో అయిపోదాం. అలాగే వ్యక్తిగత ఆర్థిక విషయాల్లోనే ప్రణాళికలు అమలు చేయడంలో కూడా క్రమశిక్షణ అనేది డిసిప్లిన్ అనేది పాటించాలన్నమాట. సో ఇవన్నీ కూడా కెరియర్ నిపుణులు అయితే చెప్పేశారు. సో అలా మనం ఆర్గనైజ్డ్గా ఉండడం వల్ల ఏంటి అంటే డిప్రెషన్లో బీపీలో ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, బ్లడ్ ప్రెషర్లు ఇవన్నీ రాకుండా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అండ్ ఎప్పుడు నేను చెప్పేది మనం బాగుంటే ఆటోమేటిక్గా ఇల్లు కూడా బాగుంటుందన్నమాట. సో అది సంగతి, అది ఇవాళ ధీరా. మరి ధీరా కూడా మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మ్యాడ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడే సందడిలో. అంతవరకు స్టే ట్యూన్డ్.

ఇవి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 32 నిమిషాలు అయితే అయిపోబోతుంది అనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సండే సండే ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ప్రసన్న అయితే సండర్ చేయడానికి రెడీగా ఉంది, అలాగే నాతో పాటు కలిసి మీరు కూడా సండర్ చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగాయాలనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కామర్తి శంకర్ రాజోలు నుంచి హాయ్ అంటున్నారు, అలాగే పెడన జోగానందర కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రమా గారు అనమాట, ఎక్కడి నుంచి అక్కరపాకి నుంచి మెసేజ్ చేశారు, స్నేహానికి సంబంధించిన సాంగ్స్ బాగున్నాయి అని చెప్పి. అప్పుడప్పుడు మరి అన్ని బంధాల కంటే ఈ ప్రపంచంలో ఏదైనా వాల్యుబుల్ ఉందా అంటే అది స్నేహమే అనమాట. సో అప్పుడప్పుడు అలా మరి మా స్నేహితులు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి కదా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఎవరు అంటే కనుక లక్ష్మీ సత్యనారాయణ వీళ్ళందరూ అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడి నుంచి అంటే కనుక పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అనమాట. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మార్తిక నమస్కారాలు, అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ రంగారెడ్డి జిల్లా నుంచి ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ మెసేజ్ చేశారనమాట. అలాగే అంకయ్య గడ్డం బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారు. అలాగే రాజోలి జయన్న హాయ్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ ఎంఎంఎస్ నివాస్ అనమాట నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా అనమాట వెంకటగిరి కాలనీ నుంచి మెసేజ్ చేశారు. ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అలాగే సుబ్బారావు పద్మశాలి శ్రీదేవి అని చెప్పి పంపించారనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అని ఎక్కడి నుంచి అంటే కాజా నుంచి అనమాట. అలాగే కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ అయితే చేసేసారు. మరి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే అవి. మరి క్వశ్చన్ ఏంటి తొందరగా అడిగేస్తే మేము ఆలోచిస్తాం, ఆ తర్వాత ఆన్సర్ మెసేజ్ చేసేస్తాం అని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఒడిశాలో తొలిసారి నిర్వహించిన మిస్ ఇండియా పోటీలో 2026 కిరీటాన్ని దక్కించుకున్న సాత్వి సతీష్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? సో క్వశ్చన్ అయితే ఇదే అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత మీ ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ స్టూడెంట్ నెంబర్ 1 అనమాట. సో వింటూ స్టేట్యూన్ 2 1 1.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నిజంగా ఈ సంగ్ చాలా బాగుంటుంది.

అదన్నమాట సంగతి. మరి సూపర్ హిట్ సాంగ్ వినేసిన తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారు. మరి చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక, హాయ్ ప్రసన్న గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట భాస్కర్ గారు. అలాగే జయరామ్ అనమాట, లలిత వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్వంచ నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు, హాయ్ అంటున్నారు, మరి ట్రై చేయండి. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాక నుంచి రమా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కమతా వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అంకయ్య గడ్డం బందరపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆలోచించండి, ఆలోచించకపోతే ఎలా, బుర్రకి అప్పుడప్పుడు పదును పెట్టాలన్నమాట. సరే క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను. అంటే ఏంటి, ఆన్సర్ తెలియకపోతే వదిలేస్తారా? తెలియంది తెలుసుకుంటూ తర్వాత మెసేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఒడిశాలో తొలిసారి నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో 2026 కిరీటాన్ని దక్కించుకున్న సాత్వి సతీష్ సైల్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనేది క్వశ్చన్ అనమాట. నాకు తెలిసి అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662431414 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. ఇప్పుడు మరి మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా, వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చూడాల్సిందే. మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ చేశారనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కుడుమూరు నుంచి నాగేళ్ళ విశ్వేశ్వరయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఎలా ఉన్నారు అంటున్నారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, ఆలోచించండి ఆ తర్వాత మెసేజ్ చేయండి. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎక్కడి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అలాగే రాజశేఖర్ రెడ్డి అనమాట ఆదోని మండలం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేసేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ అంటున్నారు, ఎవరు ఏంటి ఊరు పేరు అవేం చెప్పలేదనమాట. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ దిస్ ఈజ్ దివ్య అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ ప్రసన్న గారు అంటున్నారు, అలాగే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రాజు అనమాట ఏలూరు నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మలాన్ బి కర్నూలు నుంచి అనమాట బాలాజీ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సానియా అనమాట చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించి అని చెప్పబోతుంటే ఇంకో మెసేజ్ అయితే వచ్చేసింది. క్యాలర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అని పంపించారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదనమాట. అండ్ ఇంకా కరెక్టే మీరు పంపించింది. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్.

చూస్తున్నా జీ ఎలా ఉన్నారు అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ కోసం వెయిటింగ్, ఇక్కడ మీరు పంపాలి. అండ్ ఇంకా అంటే తర్వాత రైమింగ్ కుదరలేదనమాట, సో అందుకే అక్కడ అలా ఆపేసా. అండ్ ఇంకా క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి ఆల్రెడీ ఇందాక చెప్పేశాను. అండ్ పంపించిన వాళ్ళు ప్లీజ్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, అప్పుడు వాళ్ళ మెసేజ్లు కూడా చదవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మురిహరి, యశోద, జానకి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. కానీ నాకు మీ అందరిలో నచ్చేది ఏంటి అంటే, ఫస్ట్ మనం రాంగ్ ఆన్సర్ పంపించేసిన తర్వాత తెలుసుకుంటాం అనమాట, తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ అని పంపించేసిన తర్వాత సో అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎనీవే మరి తెలియనివి తెలుసుకుంటూ వెళ్ళిపోవడమే కదా లైఫ్ అంటే. ఇంతకీ ఓకే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమ్మా, లైఫ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటారా నాకు తెలుసు. మరి క్వశ్చన్ ఇంకా ఆన్సర్ రెండు చెప్పేస్తా. ఒడిశాలో తొలిసారి నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో 2026 కిరీటాన్ని దక్కించుకున్న సాత్వి సతీష్ సాయిల్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే గోవా అనమాట. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎవరో కొంతమంది మాత్రం కర్ణాటక అంటున్నారు, బట్ కర్ణాటక ఇస్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఆన్సర్ చెప్పేసిన తర్వాత అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుంచి అనురాధ, మదన్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఆ క్వశ్చన్ అయితే అయిపోయింది, అలాగే ఆన్సర్ కూడా చెప్పేశా. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయాలి, డెడికేట్ చేయాలి అనుకుంటున్నాను. మరి ఏ సాంగ్ ప్లే చేయబోతున్నాను మీ అందరి కోసం అంటే కనుక సఖీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామిలీ.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. నాకు తెలుసు మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తెలంగాణలోని పెంబర్తి దేనికి ప్రసిద్ధి చెందింది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం చెలీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారంగని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. అనంతరం రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్టంలో రెండో విడత భూముల రీసర్వే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలో నిర్మించిన నూతన సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఖేలో ఇండియా ద్వారా వచ్చిన 75 కోట్ల రూపాయల నిధులతో రాష్టంలో స్టేడియంలను అభివృద్ది చేశామని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,40,00,000 రూపాయల కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా గడిచిన రెండేళ్లలో రాష్టంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో త్రాగునీరు అందించడానికి జలజీవన్ మిషన్ 2 ద్వారా 6,000 కోట్ల నిధులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసిందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వివరాలను అందజేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన బూత్ స్థాయి అధికారి అడిగిన సమాచారం పత్రాలను మంత్రి లోకేష్ నిన్న సమర్పించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో రాజకీయ నాయకులు

జోక్యం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి హెచ్చరించారు. 2027 సంవత్సరం హజ్ యాత్రకు సంబంధించి యాత్రికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను జులై 20వ తేదీలోగా ఆన్లైన్లో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: External Affairs Minister Dr. S. Jaishankar today highlighted the importance of deepening India-South Korea ties amid a challenging global environment, saying that countries with shared values and mutual trust need to work together more closely. In his opening remarks during the meeting with South Korean Foreign Minister Choi Hyun in Seoul, he stressed that the current international situation makes cooperation among trusted partners more important than ever.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: The Indian Meteorological Department, IMD, has issued a red alert for heavy to very heavy rainfall over Konkan and Goa today. Similar weather conditions are expected to prevail over coastal Karnataka and Madhya Maharashtra in the next 2 days. The weather agency has forecast heavy rainfall over Meghalaya, interior Karnataka, Odisha, Telangana and West Bengal and Sikkim till the 29th of this month. The Met Department has also predicted thunderstorms accompanied by lightning and gusty winds over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Uttarakhand, Jammu and Kashmir, Ladakh till Saturday. In West Bengal, at least 5 persons appear dead and some others are trapped after the roof of an under-construction godown collapsed near Taratola in Kolkata. Some injured persons have been rescued. Rescue operations are underway. Personnel from the fire and emergency services and the police have reached the spot. Hockey India has announced the 24-member junior women's squad for the exposure tour of the United Kingdom scheduled from July 5th to 14th. Under its new coach Team White, the team will play 7 matches across Scotland and England as part of its preparations for upcoming international competitions, including the Junior Asia Cup. The young squad will be led by captain Khaidem Shilema Chanu, with Nidhi and Angel Harsharani Mintz as the 2 goalkeepers. And that is the end of this news bulletin.
2: ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అనమాట. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన నుంచి జోగానందరావు కాలనీ నుంచి అనమాట అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా క్వశ్చన్ ఓకే నాకు తెలిసి మీకు ఇప్పుడు అర్థమైంది అలాగే విన్నారనే అనుకుంటున్నా ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే గనక సానియా అనమాట చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. సానియా క్వశ్చన్ అయితే విన్నావని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అక్కరిపాకు నుండి రమ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాజు అనమాట ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామలకోట నుండి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మురిహరి యశోద ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎక్కడి నుంచి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అనమాట. అండ్ అలాగే వైవీరావు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ ఇంకా సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శంకర్పల్లి జిల్లా ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని మీరు రాయకపోయి మీరేమంటున్నారంటే నేను అడిగిన ప్రశ్నకి మా జవాబు అంటున్నారు. సో అక్షరాలు కొంచెం అలా తారుమారు అవుతూ ఉంటాయి ఏం పర్లేదు. ఇంతకీ మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలో శివదాస్ రెడ్డి తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ అలాగే ఇనియాతుల్లా మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అంటున్నారు. అట్లాగే ఆన్సర్ కూడా పంపించారా లేదా అంటే కనుక ఆన్సర్ ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇప్పుడు దాన్ని దాటి ఇంకో క్వశ్చన్లోకి కూడా వెళ్ళిపోయాం మరి దానికైతే పంపించలేదన్నమాట. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు దివ్యా గారు అనమాట. ఎక్కడి నుంచి అంటే కనుక చిత్తూరు డిస్ట్రిక్ట్ బంగారుపాలెం నుంచి అనమాట బంగారుపాలెం ఓకే. అండ్ ఆన్సర్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనమాట. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చదవాల్సిన

చాలా మెసేజ్ లు ఉన్నాయి లిజనర్స్ అందరూ చాలా మంది పంపించేశారు అనమాట. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ కొంచెం ఇంకొకసారి అడగండి అని అడిగిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నా, తెలంగాణలోని పెంబర్తి దేనికి ప్రసిద్ధి చెందింది? ఇంకా ఇదే అనమాట క్వశ్చన్. సో ఆన్సర్ అయితే మెసేజ్ అయితే పంపించేసేయండి. మరి ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ ఓజీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనం ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. అలాగే ఇంకా ఎవరు అంటే సుధా కొత్తగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దామర్ల పెద్దమస్తాన్, అలాగే దామర్ల చిన్నమస్తాన్ రావు గారు అనమాట మంగళగిరి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి శోభారాణి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట నూనె నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎక్కడి నుంచి అంటే కనుక ఆనంద్ అనమాట అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పూర్ణచంద్రరావు గారు అనమాట హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి నెల్లూరు అనమాట నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి జ్యోతి మెసేజ్ చేశారు. అలాగే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకారావు గారు పెడన నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు ఎక్కడి నుంచి అంటే కనుక కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు ఎక్కడి నుంచి ఏంటి ఇవేమీ పంపించలేదు. అండ్ అలాగే ఇంకా మీ ప్రశ్నకి సమాధానం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రమేష్ దొంతి అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పాల్వంచ నుంచి నరేష్, ఇంకా జయరామ్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సిరిగిరి హరికృష్ణ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఓకే, మీరు పంపించింది కూడా కరెక్టే. అండ్ ఇంకా జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. అండ్ ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ, ఓకే అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కిషోర్ గారు నంజాల నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజు ఏలూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఓకే, మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన ఆ క్వశ్చన్ చాలాసార్లు అడిగేశాను, మరి ఆన్సర్ ఏంటి అంటే కనుక తెలంగాణలోని పెంబర్తి మీరందరూ పంపించిందే మెటల్ క్రాఫ్ట్కి ప్రసిద్ధి చెందిందనమాట. సో అదనమాట క్వశ్చన్, ఇదనమాట ఆన్సర్. మరి ఇప్పుడైతే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి కోసం కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ. యాక్చువల్గా ఈ మూవీ ఏంటి అంటే కనుక విక్రమసింహ అనమాట. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, కొంచెం జాగ్రత్తగా విని ఆలోచించి ఆ తర్వాత మెసేజ్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట ఇది. ఇంతకీ ఏంటి అంటే, మనసంతా నువ్వే నువ్వే నువ్వే ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం మనసంతా నువ్వే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట. యాక్చువల్గా మీరు కరెక్ట్గానే ఆలోచించారు, కానీ అందరూ నువ్వులోకి వెళ్ళిపోయారనమాట. నువ్వులోకి అయితే వెళ్ళకూడదు. ఇంతకంటే పెద్ద క్లూ ఇంకెవరు ఇవ్వరు నాకు తెలిసి. సో క్లూ అయితే ఇచ్చేసాను. మరి ఇంతకీ అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ చూసేద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగస్వామి శెట్టి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎక్కడి నుంచి అంటే కర్నూలు జిల్లా నుంచి. అలాగే ముజఫర్నగర్ నుంచి అనమాట దేవేంద్ర బాబు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ అంటున్నారు. ఎవరు ఎక్కడి నుంచి ఏంటి అంటే కనుక రాజోలి నుంచి సునీత అనమాట. క్వశ్చన్ అయితే

అని అనుకుంటున్నా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య ఇంకా లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లక్ష్మీ సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి అంటే కనుక నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, పెద్దకోతపల్లి మండలం నుంచి ఆన్సర్ అయితే రాంగ్ పంపించేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నా పేరు చంద్రశేఖర్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహ భాను జైనుద్దీన్ ముంబై నుంచి మెసేజ్ చేశారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజ్లు చాలామంది పంపిస్తూ ఉన్నారు. సో క్వశ్చన్ అయితే ఏంటి అంటే కనుక మనసంతా నువ్వే నువ్వే నువ్వే ఈ క్రమంలో తర్వాత వచ్చే సినిమా ఏది అని అడగడం జరిగిందనమాట. మరి ఏంటి ఆ తర్వాత వచ్చే సినిమా అనేదే క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ నువ్వే నువ్వే అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన తర్వాత మళ్ళీ చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుధా అనమాట, కొత్తగూడెం నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఇమ్మానేన్ వెంకటేశ్వరరావు గారు, ఆమోదగిరి పట్నం నుంచి అనమాట. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్టే. అండ్ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ మీరు కూడా కరెక్టే పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాంగ్ ఆన్సర్ పంపించేశారు దేవసేన తిరుపతి నుంచి అనమాట. అండ్ ఇంకా అశోక్ గన్నవరం నుంచి వెంకీ మామ అంటున్నారు. అసలు సడన్గా ఇప్పుడు వెంకీ మామ ఎందుకు వచ్చారు? రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించేశారనమాట. ఇంతకీ పంపించిన ఆన్సర్ ఏంటి అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముకుల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కుసుమ అమ్మటి నగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు గారి నుంచి అప్పలరాజు గారు మీరు ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట కరెక్ట్ ఆన్సరే. అండ్ ఇంకా చాలామంది మెసేజ్లు అన్నీ ఉన్నాయి, మరి అవన్నీ చదవాలి కదా. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట మీరు పంపించింది అయితే కనుక కరెక్ట్ ఆన్సరే. అండ్ అలాగే దివ్య అనమాట ఎక్కడి నుంచి, బంగారుపాళ్యం చిత్తూరు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఏం లేదు, ఒక అక్షరం మీరు మార్చి రాసుకున్నారు బట్ ఆ అక్షరం కొంచెం అటు ఇటుగా జరిపితే కరెక్ట్ అయిపోతుంది. అండ్ అలాగే కర్నూలులో ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. జ్యోతి నెల్లూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే సుందరి పెనమలూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుంచి బాబీ సిరి వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పూర్ణ చంద్రరావు గారు అనమాట ఎక్కడి నుంచి, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే అనంతపూర్ నుంచి పాపంపేట బాలరాజు అనురాధ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వైవీరావు జయలక్ష్మి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఓకే మీరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కార్లపూడి నుంచి ఓకే గౌస్ బాషా షాబియా అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్. అలాగే కానూరు నుంచి తాతారావు గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎంఎంఎస్ నివాస్ గారు అనమాట మీరు పంపించిన ఆన్సర్ ఎక్కడుంది ఏంటి, మీ మాటలన్నీ దాటుకున్న తర్వాత ఆన్సర్ గురించి ఓకే ఆన్సర్ అయితే మీరు పంపించలేకపోయారు, మీరు పంపించిన వాటిలో ఏది కూడా కరెక్ట్ కాదనమాట. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీధర్రావు గారు మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు ఎక్కడి నుంచి, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ అనమాట జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఏంటి ఇంతకీ అసలు ఆ సినిమా ఏంటి, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక మనసంతా నువ్వే నువ్వే నువ్వే, ఈ క్రమంలో తర్వాత వచ్చే మూవీ ఏంటి అంటే అందరూ యాక్చువల్గా నేనులోకి వెళ్ళిపోయారు, నేను కాదు నువ్వులోకి కూడా వెళ్ళిపోయారు, నువ్వు కూడా కాదు. మరి నువ్వు కాక నేను కాక ఆన్సర్ ఏంటి అంటే నేను నువ్వే అన్నాను కదా, నువ్వే కాబట్టి నువ్వే కావాలి. సో నువ్వే కావాలి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గానే గెస్ చేశారు, ఎవరో కొందరు తప్ప. ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా అందరికీ అన్నీ పూర్తిగా తెలియాలని లేదనమాట. సో తెలియనివి తెలుసుకుంటూ ఉంటాం అంతే కదా.

మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఆల్రెడీ మరి మూవీ తెలుసు, క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. మరి ఏం చేద్దామంటే, సో ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను అని చెప్పాను కదా, ఈ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరో గెస్ చేసి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, మూవీ కూడా నేనే చెప్పేస్తున్నా, నువ్వే కావాలి, అదే కదా మన ఆన్సర్ కూడా. సో ఈ మూవీ నుంచి, ఈ మూవీ అంటే ఇప్పుడు ఈ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అనేదే నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ సాంగ్ అంటే ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని చెప్పి ఇందాక అడగడం జరిగిందనమాట. మెసేజ్లు అయితే చాలా మంది పంపించేశారు, చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక కనకారావు గారు పెడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎంఎంఎస్ నివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇందాక అడిగిన క్వశ్చన్కి అనమాట. అంటే మీరు చాలా లెంతీ లెంతీ మెసేజ్లు పంపించడం వల్ల ఎగ్జాక్ట్గా ఆన్సర్ని మాత్రం భూతద్దంలో పెట్టుకొని చూడాల్సి వస్తుంది. సో కాబట్టి చక్కగా నేను చెప్పినట్టు పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేస్తే అప్పుడు మళ్ళీ నేను కరెక్టే పంపాను అని మీకు అడగాల్సిన అవసరం కూడా రాదనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజోల నుంచి జయన్న గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీ సుమలత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సాలూరి కోటేశ్వరరావు గారు దేవుడా నా చేత ఆన్సర్ చెప్పించేశారు మొత్తానికి. ఎవరు అంటే కనుక ఇవాళ క్రెడిట్ గోస్ టు అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట. ఏంటా డిఫరెంట్గా పంపించారు అని చెప్పి అలా చదివేశాను. చూద్దాం ఎంతమంది ఆన్సర్ పట్టేశారో మెసేజ్ పెట్టేశారో అనేది చూసేద్దాం. మొత్తానికి అట్లా చేశారనమాట ఇవాళ అయితే. అండ్ ఇంకా ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వైవి రావు జయలక్ష్మి వీళ్ళందరూ అనమాట తిరుమలగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అశోక్ గన్నవరం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ అలాగే సాయి తేజ చెన్నై నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి పాపంపేట నుంచి బాలరాజు అనురాధ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సత్యభార్గవి గారు తాటిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అందరూ ఆల్మోస్ట్ నేను పేర్లని చదివేస్తాను, లాస్ట్లో ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఎవరైతే చెప్తారో నేను అది అనౌన్స్ చేస్తాను. సో మిగతా వాళ్ళు ఇప్పుడు నేను చదువుతున్న అందరూ కరెక్టే పంపించినట్టు అనమాట. అలాగే కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి. అండ్ ఇంకా శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి శ్రీధర్ రావు గారు అనమాట. అలాగే చిలుక నారాయణ అనసూయమ్మ వీళ్ళ

కూడా. అండ్ ఇంకా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అలాగే కానూర్ నుంచి తాతారావు గారు, అండ్ ఇంకా పూర్ణచంద్రరావు గారు, శైలజ, వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ ఇప్పుడు నేను చదివిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక నంజారి జిల్లా భానుముఖల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు, అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, అండ్ ఇంకా శివదాస్ రెడ్డి తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు నేను పంపించిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా తరాలపల్లి జేరుబోతుల బుచ్చయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి గ్రామం నుంచి, ఇంకా రాజశేఖర్ రెడ్డి అనమాట ఆదోని మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు నేను చదివిన వాళ్ళు కూడా. అలాగే హాయ్ ప్రసన్న గారు ఎలా ఉన్నారు అంటూ ధను అనమాట శ్రీకాకుళం నుంచి, ఇంకా ఇంకా ఎవరు అంటే కనుక జ్యోతి బ్రహ్మాపురం నుంచి, ఇంకా ఎవరు అంటే కనుక శ్రీను ఐరాల అనమాట. అలాగే మలన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ఇప్పుడు నేను చదివిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుంచి బాబీ సిరి వీళ్ళందరూ, అలాగే ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. ఇంకా కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడ కరెక్ట్ ఆన్సర్. అలాగే గోనెగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ, ఎస్ భీమేశ్వరరావు గారు పెడల్ నుంచి, అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మూరు హరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాజు విశాఖపట్నం నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే గనక రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట నిజామాబాద్ నుంచి ఎవరు ఇంతకీ మెసేజ్ పంపించింది అంటే కనుక వేముల నర్సింగ్రావు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సాలూరి, ఓకే ఇంకేముంది నా చేత ఆన్సర్ చెప్పించేశారు కదా కోటేశ్వరరావు గారు అని చెప్పి, ఇంతకీ ఎవరు ఓకే ఎంఎంఎస్ నివాస్ గారు అనమాట. అదే అందరూ కూడా చాలా క్లియర్గా ఇందాక అప్పలరాజ్ గారు ఆన్సర్ అలా చెప్పించేశారు కదా, సో అందరూ క్లియర్గా పంపించేశారు అనమాట. ఏమని పంపించారు ఏమని చదివేశారు అంటే సాలూరి కోటేశ్వరరావు గారు కోటి అని చెప్పి అందరూ ఆల్మోస్ట్ ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. దాంతోపాటు మనం ఈరోజు స్నేహ గీతాలతో సండడి స్టార్ట్ చేసాం కాబట్టి ఒక మంచి ఫ్రెండ్షిప్ సాంగ్తోనే సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేద్దాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను నీ స్నేహం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం, దానికంటే ముందు ఒక డైలాగ్ చెప్పాలి కదా. ఏంటి ఇవాళ సండడి కూడా మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో సువర్ణాధ్యాయం మొదలైందని, రాయలసీమ రతనాలసీమగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఈరోజు పర్యటించి జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆదరణ పథకంలో భాగంగా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని, ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కలపల్లిలో మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు, హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై విజిలెన్స్ నివేదిక త్వరలోనే బయటకు వస్తుందని క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమల్లో సూక్ష్మ లోపాలు కూడా లేవని తేల్చి చెప్పారు. క్రీడల కోటాలో 3% రిజర్వేషన్లు కల్పించడం వల్ల గత 2 ఏళ్లలో 800 మందికి పైగా ఉద్యోగాలు సాధించారన్నారు. నాణ్యతతో కూడిన విద్యుత్ను సరఫరా చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా, వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో 1,144 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణలో 131,000 మంది సిబ్బంది పాల్గొనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. భూగర్భ జలాల పరిరక్షణకు మరియు భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం అత్యంత అవసరమని రాష్ట ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాలు సౌమ్య పేర్కొన్నారు. నందిగామలో ఈరోజు నిర్వహించిన ఇంకుడు గుంతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాలు సౌమ్య పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:04 దాటి 7 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట. సో ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే సింగర్ హేమచంద్ర పాడిన సాంగ్స్ అయితే వినిపించబోతున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం బాణం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వస్తుంది, దాని తర్వాత మొగుడు. సో ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట హేమచంద్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాను కదా ఇవాళ వివిధాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం క్లాస్మేట్స్, దాని తర్వాత లక్ష్యం, దాని తర్వాత దరువు, ఈ త్రీ మూవీస్ నుంచి త్రీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే గనక ఒకే సింగర్ అనమాట హేమచంద్ర పాడిన సాంగ్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం జై లవకుశ, దాని తర్వాత కంత్రీ, దాని తర్వాత ఫిదా, ఈ త్రీ మూవీస్ నుంచి సూపర్ డూపర్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట. మరి వెన్స్డే ఒకే సింగర్ కాబట్టి ఎవరి సాంగ్స్ వినిపించాను ఇప్పటి వరకు అంటే కనుక హేమచంద్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను ఇవాళ వివిధాలో. మరి వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ మూవీ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అండ్ ఆబ్వియస్లీ ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే అనమాట, మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్

0: టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. ఈ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారితీస్తాయి. అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యూ కెన్ గో ఫర్ అ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మానుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోల్గా తయారయ్యే బలహీనపడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్లు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసు.

తీసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెలుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియంను పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సితో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి. ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియంని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపొరోసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్కే చాలా మందికి ఆస్టియోపొరోసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీని కారణం ఏంటి అంటే మనము సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్ లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్ లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు, ఇంకొకసారి అలా బాడీ, శరీరం దానికి అలవాటు అయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు, కారులోని అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కారులో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందంటే సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చుంటారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టమ్ లో తప్పున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా

0: ఉండిపోతుంది. అందుకే వీలైనంత వరకు కొంచెం న్యాచురల్ సెట్టింగ్ లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిపుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్లీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Vanilla Program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center. Vanilla.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు. వనితాలోకం శ్రీల కార్యక్రమానికి స్వాగతం.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5/103.2 MHz పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు. మరి మహిళా మణులు సిద్ధం కండి, ఫోన్ ద్వారా మీకు నచ్చిన పాటను వినే అవకాశం. మరి మీరు మాకు డైల్ చేయవలసిన మా ఆకాశవాణి ఫోన్ నంబర్లు 0877-224-6605, 0877-224-6606. మన మొదటి శ్రోత ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో విందామా. మరి హలో, హలో, హలో, హలో, హలో,
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఆకాశవాణి వనితాలోకం కార్యక్రమానికి స్వాగతం.
3: నమస్తే మేడం, స్వాగతం మేడం.
2: మీకు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సరే, నమస్తే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఏ పాట కావాలి? ఏం చేస్తుంటారు గిరిజ గారు? అరే, కాల్ కట్ అయింది. కానీ మన ఎప్పుడు కాల్ చేసేటువంటి శ్రోతనే కాబట్టి తన కోసం ఖచ్చితంగా ఈ పాటని మనం ప్లే చేద్దాం. అండ్ మీరు కూడా మీకు నచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాటల్ని వినాలి అనుకుంటే మహిళా శ్రోతలు మీరు ఫోన్ చేయవలసిన వెంటనే నంబర్లు 224-6605, 224-6606. ఇప్పుడు గిరిజా గారి కోసం, తన కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట సూర్యవంశం చిత్రం నుంచి విందామా. మరి

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో తరువాత మన మహిళా శ్రోత ఎవరున్నారో విందామా. హలో
6: మేడం. నమస్తే మేడం.
5: నమస్తే అండి. వనితాలోకం స్త్రీల కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి.
6: మాధవ్ మాట్లాడుతాను మేడం. రాజుపల్లె.
5: మీ పేరు?
6: మాధవి మేడం.
5: మాధవి. మాధవి గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నాను మేడం. మీరు బాగున్నారు మేడం?
5: నేను చాలా బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు
6: మేడం? గొర్రెలు మేపుతాను మేడం.
5: ఓకే. మీకు ఇప్పుడు ఏ పాట కావాలంటున్నారు?
6: మా బాపు బొమ్మకు పిల్లంత సినిమాలో మాటలే రాని వేళ పాట సాంగ్ వేయండి మేడం.
5: ఓకే, తప్పకుండా మీకోసం ఆ పాటని మేము ప్రసారం చేస్తాము. మీరు ఈ పాటని ఎవరి కోసమైనా అంకితం చేయాలనుకుంటున్నారా?
6: ఎవరికి లేదు మేడం, వినే వాళ్ళందరి కోసం, మీకోసం, మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం మేడం.
5: తప్పకుండా అండి. మీరు ఎప్పుడు మన ఆకాశవాణి ప్రసారాలు వింటూ ఉంటారా?
6: వింటాను మేడం.
5: ఓకే. ఒకవేళ ఈ పాట కుదరకపోతే మీకు నచ్చిన మరో పాట ఏదైనా అడుగుతారా?
6: ఏదైనా సాంగ్ వేయండి మేడం, పర్వాలేదు.
5: ఓకే, తప్పకుండా మీకోసం ఒక మంచి పాట ప్రసారం చేస్తాము, మీకోసం, అలాగే మీ కుటుంబ సభ్యులందరి కోసం. ధన్యవాదాలండి ఇలాగే కాల్ చేస్తున్నందుకు. మాధవి గారు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండండి.
6: అప్పుడప్పుడు చేస్తాను అంటాను మేడం.
5: ధన్యవాదాలు మాధవి గారు. మీకోసం మంచి పాట వస్తుంది, వింటూనండి.
6: థ్యాంక్స్ మేడం.
5: మరి మాధవి గారు కోరిన ప్రకారం ఒక మంచి పాట తన కోసం ప్రసారం చేద్దామా మరి.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో తరువాతి మహిళా శ్రోత ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో విందామా. మరి హలో హలో హలో హలో హలో, వనితా లోకం కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: మేడం, మా పేరు సుబ్రత్నమ్మ జయంతు.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కాళహస్తి నుంచి.
0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం.
0: ఏం చేస్తుంటారు? నేను చాలా బాగున్నాను. ఏం చేస్తుంటారు?
1: నేను ఏం చేయను మేడం, షాప్ చిన్న షాప్.
0: ఓకే, మీకు ఏ పాట కావాలండి?
1: మేడం అది
0: ఆలోచిస్తున్నారా?
1: హలో,
0: ఆలోచిస్తున్నారా?
1: మంచి మనుషుల నుంచి.
0: ఓకే,
1: వీళ్ళి కోసం ఆకాశ మళ్ళీ సాంగ్ ఏంటి మేడం? బాలు గారు పాడింది.
0: తప్పకుండా అండి, తప్పకుండా ప్రసారం చేస్తాము. మరి మీరు ఈ పాటని ఎవరి కోసమైనా వినిపించాలనుకుంటున్నారా?
1: మై పాప, మై డాటర్ వీణా చేస్తా స్పెషల్.
0: స్పెషల్ గానా?
1: అవును.
0: మరి తనను కూడా మాట్లాడమని చెప్పచ్చు కదా, పక్కనే ఉన్నారా
1: మేడం?
0: తనను కూడా మాట్లాడమని చెప్పచ్చు కదా.
1: మాట్లాడదంటే మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండా అండి. మరి మీకోసం ఆ పాటను ప్రసారం చేస్తాం. మరి మీకు ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉంటారా?
1: అవును మేడం.
0: మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఏంటండి
1: మేడం?
0: మీకు ఇష్టమైన కార్యక్రమాలు?
1: నాకు ఇష్టమైన కార్యక్రమం అదే సార్ కదా మేడం, యూత్ భారతి సాయంత్రం వచ్చి రోజు రోజు దేవుడు సాంగ్ చేస్తారు కదా, అంటే గురువారం సాయిబాబా, సోమవారం అట్లాగా
0: అన్నీ వింటూ ఉంటారనమాట.
1: అవును మేడం.
0: తప్పకుండా అండి, మీరు ఇలాగే కాల్ చేస్తూ మంచి మంచి పాటలు అడుగుతూ ఉండండి. మీకోసం అద్భుతమైన పాటని ప్రసారం చేస్తాము.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. అలాగే మీరు కూడా ప్రత్యేకించి ఇలాంటి అందమైన పాటలు కావాలంటే మహిళామణులు మీరు కూడా సిద్ధం కండి. మీకోసం ఈ పాట ప్రత్యేకించి వాళ్ళందరి కోసం ప్రసారం చేస్తున్నాం.

0: ముందుగా ఒక చిన్న ప్రకటన.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి వనితా లోకం శ్రీల కార్యక్రమంలో ఇవాళ్టి ఆఖరి శ్రోత ఎవరున్నారో విందామా. మరి హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, వనితా లోకానికి స్వాగతం. మీ పేరండి? బాగున్నాను.
3: నా పేరు వెంకటలక్ష్మి అండి.
2: వెంకటలక్ష్మి గారు, మీరు బాగున్నారా?
3: బాగున్నాను మేడం.
2: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
3: పొలంపేట మండలం సీతారాంపేట గ్రామం మేడం.
2: ఓకే అండి, మీకు ఏ పాట కావాలి?
3: శబాసూరిలో దేవుడికి హాయిగా మానవుల బాగా పాట కావాలి మేడం.
2: సినిమా పేరు మరొకసారి చెప్పరా? ఆ చిత్రం నుంచి మీకు ఏ పాట కావాలి?
3: దేవుడికి హాయిగా ఉన్నాడు మానవులే బాధలు.
2: దేవుడు హాయిగా ఉన్నారంటారా?
3: అవును కదా మేడం, దేవుడే హాయిగా మానవులు బాధపడతలా.
2: ఆ పాటలు వింటూ మీరు కూడా హాయిగా ఎంజాయ్ చేయండి. ఈ పాటని ఎవరికైనా ప్రత్యేకంగా అంకితం చేయాలనుకుంటున్నారా?
3: కుటుంబ సభ్యులందరికీ మేడం.
2: తప్పకుండా. శ్రోతలందరి కోసం, మీ కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాటని ప్రసారం చేస్తున్నాం, వినండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 5:30:50. యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1,500. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 1 April 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం ప్రారంభం బేసిక్ పే 48,480 నుండి. అలవెన్స్లు కూడా వస్తాయి. ఎంపిక చేసే విధానం 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 అలాగే ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్స్ పరీక్ష, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8 July 2026. ప్రిలిమ్స్ పరీక్ష 2026. మెయిన్స్ పరీక్ష 2026. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ 2 November 2026 మధ్య జరుగుతుంది. 2026. వెబ్సైట్ https://sbi.bank.in. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్

ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సిఐసి విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 86. పోస్టుల వివరాలు మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38, చీఫ్ మేనేజర్ 1, సీనియర్ మేనేజర్ 36, చీఫ్ మేనేజర్ 7. అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ, డిప్లొమా లేదా సీఏ, సీఎంఏ, సిఎస్, సిఏ, పిఎఫ్ లాంటి అర్హతలు ఉండాలి. వయస్సు: మేనేజర్కు 25 నుంచి 30 ఏళ్ళు, సీనియర్ మేనేజర్కు 28 నుంచి 25 ఏళ్ళు, చీఫ్ మేనేజర్కు 32 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్: నెలకు గ్రేడ్ 2 పోస్టులకు 93,960 రూపాయలు, గ్రేడ్ 3 పోస్టులకు 105,280 రూపాయలు, గ్రేడ్ 4 పోస్టులకు 120,940 రూపాయలు. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16 June 2026. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 6 July 2026. మరిన్ని వివరాలకు వెబ్సైట్ని సంప్రదించండి. https://bankofindia.bank.in. ఇవి ఈనాటి ఉద్యోగ సమాచారంలోని విశేషాలు.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. యువవాణి యోజనల కార్యక్రమంలో ఇంతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు మొబైల్ మాయాజాలం గురించి కుమారి బి సుకన్య గారి ప్రసంగం వింటారు.
2: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో విడదీయరాని ఒక బంధంగా మారింది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కనిపిస్తుంది. ఒకప్పుడు కేవలం మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించిన ఫోన్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ మనిషి జీవితంలో విడదీయరాని ఒక బంధంగా మారింది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కనిపిస్తుంది. ఒకప్పుడు కేవలం మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించిన ఫోన్ ఇప్పుడు విద్య, వైద్యం, వ్యాపారం, వినోదం, బ్యాంకింగ్, సమాచారం ఇలా అనేక రంగాలలో చూసుకున్నట్లయితే మొబైల్ మనకు తప్పనిసరి. మొబైల్ లేకుండా రోజు గడవడం చాలామందికి కష్టంగా అయిపోయింది. ఈరోజు మన జీవితంలో విడదీయలేని బంధంగా మారిపోయిన మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు మనిషి ఉత్తరాలు రాసి సమాచారాన్ని పంపేవారు. తర్వాత టెలిఫోన్ అంటే ల్యాండ్ ఫోన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్న చిన్న మొబైల్ ఫోన్లోకి చేరిపోయిందనే చెప్పుకోవాలి. ఈ ఆధునిక ప్రపంచంలో మొబైల్ లేని మనిషిని ఊహించడం చాలా కష్టం. మన ఉదయం అలారం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మొబైల్ మనతోనే ఉంటుంది. ఒక చిన్న మొబైల్ ప్రపంచం మొత్తాన్ని మన అరిచేతిలోకి తీసుకుని వచ్చింది. దూరాలను దగ్గర చేసింది. మనకు కావలసిన సమాచారాన్ని స్పీడ్గా స్ప్రెడ్ చేస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే మన జీవన శైలినే పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు మొబైల్ అనేది మనకు ఒక ఎలక్ట్రానిక్ వస్తువు మాత్రమే కాదు, ఒక టీచర్, ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొబైల్ అనేది మనిషికి వరమా లేక శాపమా అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు మనం ఏదైనా విషయాల్ని ఇతరులకు, దూరంగా ఉన్న వాళ్లకు తెలియజేయాలంటే ఉత్తరాలు రాయాల్సి వచ్చేది.

ఆ ఉత్తరం వాళ్ళ దగ్గరకు చేరడానికి కొన్ని రోజులు పట్టేది, లేదంటే నెలలు కూడా అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత ల్యాండ్ ఫోన్స్ వచ్చింది, కానీ అది ఇంట్లో ఒక చోట మాత్రమే ఉండేది. ఆ తర్వాత వైర్ లేకుండా మనిషి తనకు తానే ఇండిపెండెంట్గా మాట్లాడుకోవడానికి ఒక ఎలక్ట్రానిక్ వస్తువును కనుగొన్నారు. అదే మొబైల్ ఫోన్. 1973లో మొదటి మొబైల్ ఫోన్ తయారైంది. అది చాలా పెద్దగా ఉండటమే కాకుండా బ్యాటరీ కూడా త్వరగా అయిపోయేది. కాలం గడవగా చిన్న మొబైల్స్ వచ్చాయి, ఆ తర్వాత కీప్యాడ్ ఫోన్స్ వచ్చాయి, ఆ తర్వాత డిజిటల్ అంటూ టచ్ స్క్రీన్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అంటూ ప్రపంచాన్ని మార్చేస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడున్న ఫోన్స్ టెక్నాలజీ మన మాటల్ని వినగలుగుతున్నాయి, మన ఫేస్ని కూడా క్యాచ్ చేయగలుగుతున్నాయి. మొబైల్స్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అసలు స్మార్ట్ ఫోన్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నెట్, యాప్స్, కెమెరా, గేమ్స్.

స్మార్ట్ ఫోన్స్ అంటూ ప్రపంచాన్ని మార్చేస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడున్న ఫోన్స్ టెక్నాలజీ మన మాటల్ని వినగలుగుతున్నాయి, మన ఫేస్ని కూడా క్యాచ్ చేయగలుగుతున్నాయి. మొబైల్స్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అసలు స్మార్ట్ ఫోన్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నెట్, యాప్స్, కెమెరా, గేమ్స్, వీడియో కాలింగ్, ఇలా చాలా ఫీచర్లు ఉన్న మొబైల్ని స్మార్ట్ ఫోన్ అని అంటారు. ఒక రకంగా దీన్ని మనం మినీ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా మొబైల్కి పాస్వర్డ్ పెట్టుకోవాలి. తెలియని లింక్స్ ఓపెన్ చేయకూడదు. అవసరమైన యాప్స్ మాత్రమే వాడాలి. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. నిద్రపోయే ముందు మొబైల్ దూరంగా పెట్టుకోవాలి. మొబైల్ వల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కమ్యూనికేషన్ అంటే సంబోధన. మొబైల్ యొక్క ప్రధాన ఉపయోగం కమ్యూనికేషన్ అని చెప్పుకోవాలి. కాల్స్, వీడియో కాల్స్, మెసేజెస్, వాయిస్ మెసేజెస్, వీటి ద్వారా మనం ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎక్కడ ఉన్న వారితోనైనా మాట్లాడగలుగుతున్నాం. బయట విదేశాల్లో ఉన్న ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో వాళ్ళతో కావచ్చు, ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ సంతోషంగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఎడ్యుకేషన్ అంటే విద్య. మొబైల్ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆన్లైన్ క్లాసెస్, యూట్యూబ్ లెసన్స్, డిజిటల్ లైబ్రరీ, ఇలా అన్నీ కూడా మొబైల్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా కరోనా టైంలో మొబైల్ అనేది లేకపోతే ఎడ్యుకేషన్ పూర్తిగా ఆగిపోయేదనే చెప్పుకోవాలి. గ్రామాల్లో ఉన్న విద్యార్థులు కూడా ఇప్పుడు వరల్డ్ లెవెల్ ఎడ్యుకేషన్ను పొందగలుగుతున్నారంటే దానికి ముఖ్య కారణం మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మెడికల్స్, వైద్య రంగంలో మొబైల్ చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే డాక్టర్ అపాయింట్మెంట్స్ కావచ్చు, ఆన్లైన్ కన్సల్టేషన్, హెల్త్ యాప్స్, మెడిసిన్ ఆర్డర్స్ అన్నీ కూడా మొబైల్ ట్రాన్స్లేషన్ ద్వారానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వెంటనే అంబులెన్స్కి కూడా కాల్ చేయవచ్చు. వ్యాపార రంగంలో మొబైల్. ఇప్పటి బిజినెస్ మొత్తం మొబైల్ చుట్టూనే తిరుగుతోంది. ఆన్లైన్ మీటింగ్, డిజిటల్ పేమెంట్, సోషల్ మీడియా ప్రమోషన్స్, ఆన్లైన్ మార్కెటింగ్, ఇలా ప్రతి ఒక్క బిజినెస్ని ఫాస్ట్గా డెవలప్ చేయగలుగుతున్నామంటే కేవలం మొబైల్ వల్లే సాధ్యమవుతోందని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే అవసరం లేకుండా మొబైల్లోనే ఓటీటీ అంటూ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ని చూడగలుగుతున్నాం. ఆన్లైన్ గేమ్స్, ఇలా అన్నీ కూడా మనకు మొబైల్లో అందుబాటులో ఉన్నాయి. యువతలో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. ఫోటోలు, వీడియోలు, రీల్స్ షేర్ చేస్తూ చాలా టైం మొబైల్తోనే కనెక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా రీల్స్ చేస్తూ మనలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, మనమేంటో అనేది ఈ ప్రపంచానికి తెలియజేసుకోవచ్చు. కానీ అదే సోషల్ మీడియా వల్ల చాలా పరిమాణాలు జరుగుతున్నాయి. ప్రపంచాన్ని దగ్గర చేసి జీవితాన్ని ఈజీ చేసింది అనుకుంటున్నాం. కానీ అతి ఉపయోగం అత్యంత ప్రమాదకరం అని గ్రహించాలి. ఒక చిన్న పరికరం మన చేతిలోనే ఉంటుంది, కానీ మన జీవితాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది. ఎలా అంటే, ఒకప్పుడు మనిషి ఒంటరిగా ఉంటే తోటి మనుషులతో మాట్లాడుతూ సంబంధాల్ని ఏర్పరచుకునేవారు. ఇప్పుడు అదే మనుషుల మధ్యలో ఉన్న మొబైల్తోనే సంవత్సరాల పాటు గడిపేస్తున్నాము. అమ్మ ప్రేమ కూడా మొబైల్లోనే అంటే నమ్మగలరా? ఒకప్పుడు అమ్మ ఉదయం మనల్ని నిద్రలేపేది, లేవమ్మా కాలేజ్కి టైం అవుతుంది అని ప్రేమగా పిలిచేది. మరి ఇప్పుడు ఈ టైంకి లేవాలి అని అలారం పెట్టుకుంటున్నాం. అమ్మ చేతితో చందమామ రావే, జాబిల్లి రావే అంటూ సరదాగా చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపించిన రోజులు పోయాయి. ఇప్పుడు పిల్లలు తినాలంటే తప్పనిసరిగా మొబైల్ ఇవ్వాలి. ఒకప్పుడు ఇంట్లో సందడిగా ఉంటూ నవ్వులు వినిపించేవి, ఇప్పుడు రీల్ సౌండ్ తప్ప మరేమీ వినిపించట్లేదు. మొబైల్ వల్ల సంబంధాలు బలపడ్డాయా లేక దూరమయ్యాయా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచాన్ని దగ్గర చేసి పక్కనే ఉన్న వాళ్ళను దూరం పెట్టింది. నాన్న పని నుంచి ఇంటికి వస్తే ఒకప్పుడు పిల్లలు

0: పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని నాన్న నీళ్లు తాగండి అని ప్రేమగా అడిగి తెచ్చి ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఒక్కసారి కూడా తలెత్తి చూడరు, ఎందుకంటే వాళ్ళు మొబైల్లో మునిగిపోయి ఉంటారు. భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకునే రోజులు ఈ రోజుల్లో ఉన్నాయా? ఇంట్లో నలుగురు ఉన్నా ఒక్కొక్కరు ఒక్కో ప్రపంచంలో బతుకుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్ పిల్లల బాల్యాన్ని బలి తీసుకుంది. చిన్నప్పుడు మనం ఆరు బయట దాగుడు మూతలని, కుందాట, తొక్కుడు బిళ్ళ ఇలా చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలు బాల్యం మొత్తం మొబైల్తోనే గడిపేస్తున్నారు. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూడాల్సిన పిల్లలు ఫోన్లో కార్టూన్స్ ఛానల్స్ని చూస్తున్నారు. ఒకప్పుడు ప్రేమ అంటే ఒక ఉత్తరం, ఒక ఎదురుచూపు, ఒక ఎమోషన్. మరి ఇప్పుడు ఒక టైపింగ్, లాస్ట్ సీన్ ఒక బ్లూటిక్. ఇదే ఇప్పుడున్న జనరేషన్ ట్రెండ్. ఎదుటి వాళ్ళ నుంచి ఒక రిప్లై రాకపోతే బాధపడుతున్నారు, ఆన్లైన్లో ఉండి మెసేజ్ రాకపోతే ఏడుస్తున్నారు. మనుషుల మధ్య దూరం కంటే మొబైల్ నెట్వర్క్ దూరమే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది సంతోషంగా ఉండటానికి కాదు, సంతోషంగా ఉన్నట్టు చూపించడానికి బతుకుతున్నారు. ఫోటో పోస్ట్ కోసం నవ్వుతారు, ఆ ఫోటోకి లైక్స్ తక్కువ వస్తే బాధపడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలని చూస్తారు, కానీ ఆ పిల్లలకి అంత టైం ఉండదు. ఎందుకంటే మొబైల్లో స్ట్రేంజర్స్తో చాటింగ్ చేయడానికి బోల్డంత టైం ఉంటుంది. మొబైల్ మనకు మంచిదే, కానీ మనిషి మొబైల్ని ఉపయోగించాల్సింది పోయి మొబైల్ మనిషిని ఉపయోగిస్తుంది అన్నట్టుగా మొబైల్ మత్తులో మునిగిపోతున్నాం. అస్తమానం మొబైల్ చూడటం వల్ల కంటి సమస్యలు, నిద్రలేకపోవడం, మెడనొప్పి, మానసిక అలసట ఇలా లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు మొబైల్తో అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల ఆడుకోవడం మానేస్తున్నారు. ఇలా ఉండటం వల్ల చిన్న వయసులోనే ఉబకాయం, చదువు పైన శ్రద్ధ లేకపోవడం, చీటికి మాటికి కోప్పడటం చేస్తుంటారు. మొబైల్ వల్ల సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్, హ్యాకింగ్, డేటా దొంగలించడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకింగ్ మరియు షాపింగ్ ఇలా ప్రతి ఒక్క పనిని ఈజీ చేస్తుంది. బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండా డబ్బులు పంపడం, బిల్స్ని పే చేయడం, రీఛార్జ్ చేయడం, ఆన్లైన్ షాపింగ్, ప్రతిదీ కూడా క్షణంలో మొబైల్లోనే చేయగలుగుతున్నాము. తప్పనిసరి పరిస్థితుల్లో మనం తప్పిపోయినా, లేదంటే ఎవరైనా మనల్ని కిడ్నాప్ చేసినా జీపీఎస్ ద్వారా మనం ఎక్కడున్నామో తెలుసుకోవచ్చు. మొబైల్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల యూత్ చాలా పాడైపోతున్నారు. అవసరంలా కాకుండా ఒక వ్యసనంలా మారిపోయింది. తెలియని వాళ్లతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటూ తప్పుడు స్నేహాలు, వయసుకు సంబంధం లేకుండా ప్రేమ వ్యవహారాలు, చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు. వీటి వలన ఒక్కోసారి జీవితాలు కూడా నాశనం అవుతున్నాయనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మొబైల్ అనేది చేతిలో ఉండాలి, మనసులో కాదు. స్క్రీన్ బ్రైట్నెస్ కన్నా మన బ్రైట్ ఫ్యూచర్ ముఖ్యమనేది తెలుసుకోవాలి. ఆన్లైన్లో వేల మంది ఉండొచ్చు, కానీ కష్టంలో మనతో ఉండేది మన కుటుంబమే. అందుకే కాస్త టైం మొబైల్ పక్కన పెట్టి మనుషుల ప్రేమానురాగాలకు కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే ఒకరోజు బ్యాటరీ డెడ్ అయితే ఛార్జ్ పెట్టొచ్చు, కానీ బంధాలు డెడ్ అయితే తిరిగి తీసుకురాలేము అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది.

0: ప్రచారం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు యువవాణి యోజనల కార్యక్రమంలో మరి ఎంతో అద్భుతంగా మొబైల్ మాయాజాలం గురించి కుమారి బి సుకన్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దౌత్య దినోత్సవం గురించిన వివరాలు వింటారు. ఈరోజు జూన్ 24 అంతర్జాతీయ మహిళా దౌత్య దినోత్సవం. ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సహకారం, దేశాల మధ్య సత్సంబంధాల ఏర్పాటులో మహిళల పాత్రను గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మహిళా దౌత్యవేత్తల సేవలను స్మరించుకుంటూ వారి కృషిని గుర్తు చేసుకుందాం. దౌత్యం అంటే దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడం, శాంతి మరియు అభివృద్ధికి మార్గం సుగమం చేయడం. ఒకప్పుడు దౌత్యరంగం ప్రధానంగా పురుషుల ఆధిపత్యంలో ఉండేది. అయితే కాలక్రమేణా మహిళలు కూడా తమ ప్రతిభ, నాయకత్వం, దూరదృష్టితో ఈ రంగంలో విశేషమైన గుర్తింపు పొందారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు మహిళలే రాయబారులుగా, విదేశాంగ మంత్రులుగా, అంతర్జాతీయ సంస్థల నాయకులుగా సేవలందిస్తున్నారు. మహిళల దౌత్యపరమైన ప్రయాణం అంత సులభం కాదు. సామాజిక పరిమితులు, లింగ వివక్ష, అవకాశాల కొరత వంటి అనేక సవాళ్లను అధిగమించి వారు ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే తమ నైపుణ్యం, సహనం, చర్చా సామర్థ్యం, నాయకత్వ లక్షణాలతో ప్రపంచ వేదికలపైన ప్రత్యేక గుర్తింపు కూడా సాధిస్తూనే ఉన్నారు. భారతదేశం కూడా మహిళా దౌత్యవేత్తల సేవలను గర్వంగా గుర్తు చేసుకుంటుంది. స్వాతంత్ర్యం అనంతరం భారత విదేశాంగ సేవల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరిగింది. భారతదేశ తొలి మహిళా విదేశాంగ సేవాధికారి సిబి ముత్తమ్మ అనేక అడ్డంకులను అధిగమించి భవిష్యత్ తరాలకు మార్గదర్శకురాలిగా నిలిచారు. ఆమె సేవలు భారత విదేశాంగ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. అలాగే విజయలక్ష్మి పండిత్ అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్టను మరింత పెంచారు. ఆమె ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వానికి ఆమె ఒక ప్రేరణగా నిలిచారు. నేటి కాలంలో మహిళా దౌత్యవేత్తలు కేవలం రాజకీయ సంబంధాలకే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, ఆరోగ్యం, విద్య, మానవ హక్కులు, సాంకేతికత, సుస్థిర అభివృద్ధి వంటి అనేక అంశాలపై ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నారు. వారి పాత్ర ప్రపంచ సమస్యల పరిష్కారంలో చాలా కీలకంగా మారింది. ప్రపంచ శాంతి స్థాపనలో కూడా మహిళల పాత్ర విశేషమైనదే. అనేక అధ్యయనాలు చూపించినట్లుగా మహిళలు పాల్గొనే శాంతి చర్చలు మరింత సుస్థిరమైన ఫలితాలను కూడా తీసుకొస్తూనే ఉన్నాయి. అందువల్ల ఐక్యరాజ్య సమితి సహా అనేక అంతర్జాతీయ నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. నేటి యువతులకు మహిళా దౌత్యవేత్తల జీవితాలు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తున్నాయి. విద్య, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ప్రపంచ స్థాయిలో ఎదగవచ్చని వారు నిరూపించారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు ఏ రంగంలోనైనా అద్భుత విజయాలు సాధించగలరని ఈ రంగం స్పష్టంగా తెలియజేస్తోంది. భారతదేశం వసుధైక కుటుంబం అనే భావనకు ప్రపంచానికే పరిచయం చేసింది. అంటే ప్రపంచమంతా ఒక కుటుంబం అని అర్థం. ఈ భావనను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో భారత మహిళా దౌత్యవేత్తలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. వివిధ దేశాలతో స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తూ భారతదేశ గౌరవాన్ని మరింత పెంచుతున్నారు. అంతర్జాతీయ మహిళా దౌత్య దినోత్సవం సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మహిళల సమాన అవకాశాలు కల్పించడం కేవలం న్యాయం మాత్రమే కాదు, అది సమాజ అభివృద్ధికి, దేశ ప్రగతికి, ప్రపంచ శాంతికి కూడా అవసరం. మహిళల ప్రతిభను గుర్తించి వారికి నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా మరింత సమానత్వంతో కూడిన ప్రపంచాన్ని నిర్మించవచ్చు.

ఏమంటారు? ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న మహిళా దౌత్యవేత్తలందరికీ మన అభినందనలు తెలియచేద్దాం. వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిగా, ప్రపంచ శాంతి, అభివృద్ధి, సహకారానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిద్దాం. మరి ఈలోగా మీ అందరికోసం ఒక మంచి పాట వస్తుంది, విందామా మరి?

ఇంతవరకు ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై యువవాణి యోజనల కార్యక్రమాన్ని విన్నారు కదా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6 గంటలు. ఆకాశవాణి ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈనాటి మా ప్రసార విశేషాలు. సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలీ. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం వింటారు. అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 పల్లె సీమలు. అధికంగా పురుగు తెగుళ్లు మరియు కలుపు మందుల వాడకం వలన కలిగే నష్టాల గురించి వ్యవసాయ అధికారి శ్రీ జి వేణుగోపాలరావు గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 విజయవాడ కేంద్రం నుండి నాటిక ప్రసారం. 10:00 విజయవాడ కేంద్రం నుండి రాగం తానం పల్లవి కార్యక్రమం ప్రసారం. 10:45 ఆపాద మధురాలు, అలనాటి సినీ గీతాలు వింటారు. ఇవి ఇవాళ మా ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఇప్పుడు రేపు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు విందాం. ఉదయం 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తి రంజని, సాయిబాబా భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీమతి ఇంద్రగంటి జానకీ బాల. 6:35 పొలం కబుర్లు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, తర్వాత ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం వింటారు. ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 పుస్తకవాణి, అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 15వ భాగం, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ పూర్వరంగం, రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు. 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15, 12:10, 12:40, 1:30, 3:10 వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 5:00 వనితాలోకం శ్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చిన పాటలు వింటారు సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తర్వాత వికసిత భారతం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, తర్వాత అంతర్జాతీయ నావికుల దినోత్సవం గురించిన వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్ర సమర్పణ. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ మైదానం నుండి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రత్యక్ష ప్రసారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి, సమగ్ర పోషణ యాజమాన్య పద్ధతులలో శాస్త్రవేత్త డాక్టర్ బి వజంతా గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45, 8:40, 9:15 కు ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ద పెట్టాలని, ఏవైనా సమస్యలు ఉంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించి అనంతరం ప్లాంటు రెండవ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చమురు తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా వినియోగించేది బంగారాన్ని కొనుగోలు చేయడానికేనని తెలిపారు. గోల్డ్ మైనింగ్తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని, ఇప్పటికీ 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైందని, భవిష్యత్తులో 1000 కిలోలకు చేరుతుందన్నారు. అదేవిధంగా 800 ఉద్యోగాలు వచ్చాయని, త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గోల్డ్ మైన్ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక చోదక శక్తిగా మారుతుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. 5000 మందికి ఈ గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి ఒక గ్రోత్ ఇంజిన్ గా తయారవుతుంది.
0: గడిచిన రెండేళ్లలో 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అదే క్రమంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అదేవిధంగా రానున్న 3 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టం చేశారు. ఆక్వా రైతులను కాపాడే బాధ్యతను కూడా రాష్ట ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ 19,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలపై పెనుభారం మోపారని, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయల రాయితీ ఇచ్చామని, వెనుకబడిన వర్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. దేశంలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి రవికుమార్ వెల్లడిస్తూ,
2: తుఫాన్ వచ్చినప్పుడల్లా ఎప్పుడు కూడా పవర్ లైన్స్ దెబ్బతింటున్నాయి. పవర్ కి మరొక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేయడం కోసం, 3 డిస్కమ్స్ పరిధిలో లో వోల్టేజ్ ని అధిగమించడం కోసం డిటిఆర్లు పెడుతున్నాం. దాదాపు 233/11 కేజీ సబ్స్టేషన్స్ కడతా ఉన్నాము. వీటి ద్వారా దాదాపు ఏపీఎస్ఎల్ అయితే 5000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పనిచేస్తున్నాం. సిపిడిఎస్ఎల్ లో 3600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. ఎస్పీడిఎస్ఎల్ 6024 కోట్లు ఖర్చు పెట్టి వేగవంతంగా పనులు చేసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది.
0: కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. P4 విధానంలో దాతల సహకారంతో సుమారు 1,40,00,000 రూపాయల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో ఈ ఆధునిక క్లాస్ రూమ్లను నిర్మించారు. భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులతో ముచ్చటించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ బడులను ప్రైవేటులకు ధీటుగా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం.

0: చేశారు. ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని, సమస్యలుంటే లీప్ యాప్ ద్వారా నేరుగా తనకే తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయులు ఎంఈఓ డీఈఓల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల 16, 17, 18వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఖైదీల పునరావాసం కోసం జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఖైదీలు విడుదలైన తర్వాత ఉపాధి పొందేలా కార్పొరేట్ స్థాయి ఐటీ నైపుణ్యాలను అందిస్తున్నామని జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సిహెచ్ సూర్యకుమార్ తెలిపారు. తొలి విడతగా 30 మంది ఖైదీలకు ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ 2 నెలల కోర్సులో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అప్లికేషన్లు, డిజిటల్ కమ్యూనికేషన్, కార్యాలయ నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సూర్యకుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ అన్నారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ ప్రక్రియను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఈ మధ్యాహ్నం సమీక్షించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎన్నికల అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియను ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేపట్టాలన్నారు. సమావేశం అనంతరం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో ఉన్న ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో మాట్లాడి ఎస్ఐఆర్ పురోగతి గురించి తెలుసుకున్నారని చెప్పారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 80% పూర్తయిందన్నారు. డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తామని, ఈ ప్రక్రియలో ఓటర్లు బీఎల్ఓలకు సహకరించాలని కలెక్టర్ కోరుతూ,
1: ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి ఎవరిదన్నా ఓటు మిస్ అయితే వాళ్ళందరూ కూడా మన ఫామ్ 6 ఇచ్చి ఓటు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా 2002లో ఉన్నటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇప్పుడు ప్రజెంట్ ఓట్స్కి మ్యాపింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలి. ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో వాళ్ళు కంప్లీట్గా కొంత టైం స్పేర్ చేస్తే పూర్తిగా వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా నోట్ చేసుకుని జరుగుతుంది. వాళ్ళకి కూడా ఈ ఓటర్ లిస్టులో వాళ్ళ నేమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, బీఎల్ఓస్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవసుధాలక్ష్మి అన్నారు. భీమవరంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన సదస్సును జిల్లా వైద్య సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఓ మాట్లాడుతూ, దేశంలో పోలియో నిర్మూలనైనప్పటికీ మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో పోలియో కేసులు నమోదవుతుండడం వల్ల మళ్లీ పోలియో చుక్కల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే మిగతా చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు సొంత ఇంటి మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్రంలో 998 బీసీ హాస్టళ్లు ఉన్నాయని, వాటిలో 85,000 మంది విద్యార్థులు వసతి సౌకర్యం పొందుతున్నారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమను రతనాల సీమగా మార్చటం జొన్నగిరి నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: అన్నారు. గడిచిన రెండేళ్లలో రాష్ట ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సూయతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారతేన సంయుక్తరాష్ట్రసంఘస్య ఏకస్మిన్ మంచే పాకిస్తానదేశేన కృత కాశ్మీరవిషయకచర్చాయాం దృఢతయా ఆక్షేపః ప్రకటితః. ఇస్లామాబాదః అస్య మంచస్య రాజనీతికరణం అకరోత్ ఇతి ఆక్షేపోపి కృతః. ఇరానదేశస్య పరిష్కృత సురక్షాస్థితిం వీక్ష్య తెహరాన్స్థిత భారతీయదూతావాసపక్షతః భారతీయ నాగరికాణాం కృతే ఏకః సంశోధిత సురక్షాపరామర్శః నిర్గతః, యత్ర హి అగ్రిమసూచనాపర్యంతం అనావశ్యకయాత్రాం వర్జయితుం ఉపాదిష్టం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య వర్తమాన వైశ్విక సమాహ్వానానాం మధ్యె భారత దక్షిణ కొరియా దేశయోః సంబంధస్య సుదృఢీకరణస్య మహత్వం ప్రతిపాదితవాన్. హాకీ ఇండియా సంస్థా అద్య ఆగామి యునైటెడ్ కింగ్డమ్ ప్రవాసార్థం చతుర్వింశతి సదస్యానాం కనిష్ఠ మహిళా హాకీ దళస్య ఉద్ఘోషణాం అకరోత్. అపి చ ఫిఫా విశ్వకప్ క్రీడాయాం కొలంబియా దేశః అద్య మెక్సికో దేశస్య గ్వాడల్హారా నగరే గ్రూప్ కె క్రీడాయాం డిఆర్ కాంగో దేశం 1-0 ఇత్యనేన అంకేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 32 ఇత్యస్మిన్ ప్రవిష్టః. అథ వార్తాః విస్తరేణ. భారతేన సంయుక్తరాష్ట్రసంఘస్య ఏకస్మిన్ మంచె పాకిస్తాన దేశేన కృత కాశ్మీర విషయక చర్చాయాం దృఢతయా ఆక్షేపః ప్రకటితః. ఇస్లామాబాదః అస్య మంచస్య రాజనీతికరణం అకరోత్ ఇతి ఆక్షేపోపి కృతః. అపి చ సహ అధ్యక్షత్వేన స్వస్థానస్య దురుపయోగాయ అపి భారతేన కట్వాలోచితా. న్యూయార్క్ నగరే సంయుక్తరాష్ట్రసంఘస్య భారతస్య స్థాయి ప్రతినిధినా పి హరీషేన పాకిస్తానస్య స్థాయి ప్రతినిధిద్వారా అసీమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ ఇత్యస్య వక్తవ్యస్య ప్రతిక్రియారూపేణ ఏషా టిప్పణీ కృతా.
2: I also refer to the unwarranted.
3: मैं पाकिस्तानी पक्ष की टिप्पणियों का उल्लेख करता हूं. यह हैरान कर देने वाला है कि ऐसे मंच पर जहां राजनीतिक मुद्दों पर संतुलित और निष्पक्ष चर्चा की उम्मीद की जाती है ऐसी बातें कही गई. मैं दोहराना चाहता हूं कि जम्मू कश्मीर पूर्ण रूप से भारत का घरेलू मामला है.
2: It has always been, is and will remain so.
1: पाकिस्तानात हस्तक्षेपस्य प्रतिक्रिया रूपेण श्री हरीशः सह अध्यक्षस्य आचरणस्य निन्दाम अकरोत्. జమ్మూ కశ్మీర విషయ భారతస్య దీర్ఘకాలస్య స్థితిం పునరుద్ఘాటయచ్చ. భారతీయ రాజదూత సంయుక్తరాష్ట్రసంఘస్య అశీతి సంరచనాయా అంతర్గతస్య సంయుక్తరాష్ట్రసంఘస్య ఆదేశానాం వర్తమాన సమీక్షయా విషయే అపి అవదత్, యస్యోద్దేశ్యం సంపూర్ణ సంస్థాయాం కార్యక్షమతాం వర్ధయితుమస్తి. ఇరానదేశస్య పరిష్కృత సురక్షాస్థితిం వీక్ష్య తెహరాన్ స్థిత భారతీయ దూతావాసపక్షతః భారతీయ నాగరికాణాం కృతే ఏకః సంశోధితః సురక్షాపరామర్శః నిర్గతః. దేశస్య సకారాత్మక పరివర్తనాని సామాన్య స్థితిం చ అవలోక్య దూతావాసేన నాగరికాః ఇరాన్ ప్రవాస విషయే విచారం కర్తుం సూచితాః. కింటు సాకమేవ అగ్రిమ సూచనాపర్యంతం అనావశ్యక యాత్రాం వర్జయితుం అపి ఉపాదిష్టం. పరామర్శానుసారం ఏ భారతీయాః సంప్రతి ఇరాన్ నివసంతి అథవా కేనాపి అనివార్య కారణేన తత్ర గచ్చంతః సంతి తేభ్యః ఉచ్చస్తరీయ అవధానతాయాః వర్తితుం సతర్కం భవితుం తథా చ పరిస్థితి అనుకూల జాగరూకతాం ధారయితుం నిర్దేశః ప్రదత్తః. దూతావాసేన సర్వే భారతీయ నాగరికాః శీఘ్రాతిశీఘ్రం దూతావాసే స్వవివరణం పంజీకర్తుం అపి నిర్దిష్టాః. ఆపత్కాలే సాహాయ్యార్థం దూతావాసేన ఏతాః దూరభాష సంఖ్యాః నిర్గతాః. సంఖ్యా అస్తి 9891210915 9891210915. నాగరికాః cons.tehran@mea.gov.in इति ईमेल संकेते संपर्कं कर्तुं शक्नुवन्ति. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య వర్తమాన వైశ్విక సమాహ్వానానాం మధ్యే భారత దక్షిణ కొరియా దేశయోః సంబంధ

0: इतः पूर्वं संयुक्त राज्य अमेरिका देशस्य ह्यूस्टन नगरे ग्रुप के इत्यत्र पुर्तगाल देश उज्बेकिस्तान देशं 5-0 पराजयत इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 6:30. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్ ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం ఇప్పుడు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750 ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: అందరికీ నమస్కారం. ఏదైతే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముమ్మురంగా సాగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్, దాని గురించి ఆల్ ఓటర్స్కి సమాచారం ఇవ్వటానికి ఈరోజు ఆల్ ఇండియా రేడియో ద్వారా మీ అందరికీ రీచ్ అవుట్ అవుతున్నాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002 జరిగింది. ఆ తర్వాత మనకి సమ్మరీ రివిజన్స్ ఇట్లా జరుగుతున్నప్పటికీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది గడిచిన 24 సంవత్సరాల్లో జరగలేదు. సో దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం మనకి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ ఎస్ఐఆర్ని టేకప్ చేస్తుంది. ఆల్రెడీ 10-12 రాష్ట్రాల్లో దీన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎస్ఐఆర్ ముమ్మురంగా సాగుతుంది. ముఖ్యంగా ప్రతి ఓటర్ గమనించాల్సింది ఏంటంటే, 2002 ఎలక్ట్రల్ రోల్లో మీ ఓటు ఉన్నట్టయితే నేరుగా అది ప్రస్తుతం తయారు చేస్తున్నటువంటి ఎలక్ట్రల్ రోల్లోకి మీ పేరు వచ్చేస్తుంది. ఒకవేళ 2002 మీరు లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళదుంటే వాళ్ళ ఓటర్ లిస్ట్ నెంబర్ చెప్పినా లేదంటే పోలింగ్ స్టేషన్ సంఖ్య ఎటువంటి వివరాలు చెప్పినా కూడా మిమ్మల్ని 2002 ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ తాతలు కానీ వాళ్ళతోటి లింక్ చేసి మనం మీ పేరు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిమందికి ఉన్నటువంటి అపోహలు ఏంటంటే, 2002 నాది లేకపోతే ఇప్పుడు నాది పెట్టరేమో అనేది ఒక అపోహ ఉంది. అది పూర్తిగా అవాస్తవం. మీ తల్లిదండ్రులది కానీ వాళ్ళ తల్లిదండ్రులది కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనము మ్యాపింగ్ చేసుకొని లింక్ చేసుకొని మిమ్మల్ని పెడతాం. అయినప్పటికీ మీరు మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్ది కానీ లేకపోయినా అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే సుమారుగా 14/14 బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మీ ఇంటింటికి వచ్చి మీకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం వాళ్ళు 5 రోజుల్లో సుమారుగా 5 సార్లు ప్రతి ఒక్కరి ఇంటికి తిరగడం జరుగుతుంది.

ఎన్యూమరేషన్ ఫామ్స్ని మీరు తీసుకొని మీరు డేటాని మీకు తెలిసినంత వరకు ఫిల్ చేసి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది ఓటర్ది కూడా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అంటే ముసాయిదా జాబితాలో మీ పేర్లని ఖచ్చితంగా చేర్చడం జరుగుతుంది. ఒకవేళ అందులో 2002 దానికి మీరు మీదుంటే మీది, మీ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులది, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళది మీరు మ్యాపింగ్ చేసుకోగలిగినా పర్లేదు. ఒకవేళ చేసుకోలేని పరిస్థితుల్లో కూడా మీకు తెలిసిన సమాచారం మీరు ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరి పేరు కూడా డ్రాఫ్ట్ లిస్టులో పెడతాం. ఒకవేళ మీకు మ్యాపింగ్ జరిగినట్టుంటే 14 తర్వాత మీకు ఎటువంటి నోటీసు ఇవ్వము. ఒకవేళ మీరు మ్యాపింగ్ నిరూపించుకోలేకపోతే మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు 14 నుంచి మీరు 22 వరకు ఏదో ఒక రోజులో మనము కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి 12 డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్ కనుక మీరు ఇస్తే ఖచ్చితంగా ఫైనల్ ఎలక్టరల్ రోల్లో మీరందరూ రావడం జరుగుతుంది. ఈ 12 డాక్యుమెంట్లో 11 డాక్యుమెంట్లు వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదన్నా పథకాలకు సంబంధించి ఏదన్నా ఐడి కార్డు కానీ, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఐడి కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే ఇట్లా ఒక 11 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆధార్ కార్డు అనేది 12వ డాక్యుమెంట్. ఆధార్ కార్డు అనేది కేవలం గుర్తింపు కోసమే మనం కన్సిడర్ చేస్తాం, కానీ అది కన్ఫర్మేషన్ ఆఫ్ సిటిజన్షిప్ కోసం మాత్రమైతే మనము చేయడం లేదు. సో ఈ పైన 11 డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఇస్తే సిటిజన్షిప్ అనేది మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎవరినైతే మనం నోటీసులు ఇస్తామో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆ నోటీస్తో పాటు ఈ 11 డాక్యుమెంట్లు ఒకటి ఇచ్చి మనం తిరిగి బిఎల్ఓకి అది ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఫైనల్ రోల్లో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని వివిధ రాజకీయ పార్టీలు అపాయింట్ చేసినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ని కూడా మనం కలుపుకొని బిఎల్ఓస్ బిఎల్ఏస్ కలిసే మనకి ఈ ప్రక్రియను చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి అపోహలకు గురికాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా ఇది చేయడం దేనికంటే కేంద్ర ఎన్నికల సంఘం మనకి ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎలక్టరల్ రోల్లో పెట్టుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా 18 నిండిన వాళ్ళే ఉండాల్సిన అనేది ఒక ముఖ్య ఉద్దేశం. తద్వారా ఒక ప్యూరిఫైడ్ ఎలక్టరల్ రోల్, తప్పులు తడకలు లేనటువంటి ఒక ఎలక్టరల్ రోల్ అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాలక్రమేణా ఏం జరిగిందంటే చాలా మంది మిగతా వాళ్ళు బయట దేశస్థులు వీళ్ళు వాళ్ళు ఆధార్ కార్డు దీంతో మనకి ఎలక్టరల్ రోల్లోకి రావడం జరిగింది. అటువంటి ఇనెలిజిబుల్ వాళ్ళందరినీ కూడా తొలగించడం కోసమే, కేవలం భారత పౌరులైన వాళ్ళనే పెట్టడం కోసమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనం టేకప్ చేస్తున్నాము. ఎవరు ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా మనము ఎటువంటి కారణాలు లేకుండా అయితే తొలగించడం అనేది జరగదు. అండ్ ఒకవేళ బిఎల్ఓ పెట్టకపోయినా దాని మీద అప్పీల్కి తహసీల్దార్, అదేవిధంగా కలెక్టర్ దగ్గర కూడా అప్పీల్ వేసుకునే వెసులుబాటు కూడా ఎన్నికల సంఘం కల్పిస్తుంది. అదేవిధంగా ఇదే అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఒకళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట లేకపోవడం వల్ల ఓటు వేసేటప్పుడు మనకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. వీళ్ళందరినీ కూడా ఒకే పోలింగ్ స్టేషన్లో పెట్టడం ఒకటి, అదేవిధంగా అడ్రస్ చేంజెస్ ఏదన్నా ఉంటే అది ఒకటి, అదేవిధంగా పర్మనెంట్ మైగ్రేషన్ లేదంటే డెత్ ఓటర్స్ని, ఆబ్సెంట్ ఓటర్స్ని కూడా మనము చెక్ చేసి వాళ్ళని కూడా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త ఓటర్స్ ఎవరైనా వస్తే ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్స్ కూడా ఈ ప్రక్రియలో అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకు కూడా కొత్త ఓటర్ కార్డు అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఇది ఇలాగ విస్తృతంగా అంత తీసుకొని ఫామ్ 6 ఫామ్ 8లకు తీసుకొని ఒక ప్యూరిఫైడ్ పకడ్బందీగా తయారు చేసేటువంటి ఎలక్టరల్లోని అందించడమే ముఖ్య ఉద్దేశమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనికి సంబంధించి ప్రజలకు ఎటువంటి ఫిర్యాదులున్నా డౌట్లున్నా వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ బూత్ లెవెల్ ఆఫీసర్ కానీ, వాళ్ళ అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్టర్ ఆఫీసర్ అయినటువంటి తహసీల్దార్ని కానీ సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అన్ని కూడా మనము వాళ్ళ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎవరు కూడా చివరిగా ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. అన్నిటినీ కూడా మనం పకడ్బందీగా ప్రతి ఒక్క పౌరుడిని, ఓటర్గా అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఓటర్ లిస్టులో చేర్చే భాగ్యమే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీని అందరూ కూడా సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్గా కోరుతున్నాను. అదేవిధంగా చాలామంది మీ ఓటుని తీసేస్తారు, దీనికి ఈ ప్రక్రియకి సహకరించొద్దని వివిధ రకాలుగా అయినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవన్నీ కూడా ఎవరు ప్రజలు నమ్మొద్దండి. ఇది

కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగాల అన్నిటితో మనం చేసే ప్రక్రియ ఇది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మీ రైట్ని మీరు ఓటర్ లిస్టులో వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. దీనికోసం అందరు బీఎల్ఓల దగ్గర నుంచి కలెక్టర్ వరకు అందరు కూడా మీకు సహకరిస్తారు. ఇలాంటి వదంతులని కూడా ఎవ్వరూ నమ్మొద్దు. ప్రభుత్వ అధికారులకు మీరు సహకరించినట్టయితే మేము మీకు ఇంకా ఖచ్చితంగా మీకు మీ ఓటర్ని ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడ ఉంది, అండ్ కొత్త ఓటర్లు వస్తే వాళ్ళని నమోదు చేయటం, అడ్రస్ చేంజ్లు ఉంటే అట్లాంటివి కూడా చేయటం, ఇట్లాగా అన్నీ కూడా మేము చేస్తాము.

0: మీకు మీ ఓటర్ని ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడ ఉంది, అండ్ కొత్త ఓటర్లు వస్తే వాళ్ళని నమోదు చేయటం, అడ్రస్ చేంజ్లు ఉంటే అట్లాంటివి కూడా చేయటం, ఇట్లాగా అన్నీ కూడా మేము చేస్తాము. దయచేసి కొంతమంది ఎవరైతే దీనికి నెగటివ్గా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు నమ్మకూడదండి. ఖచ్చితంగా ఇదంతా కేంద్ర ఎన్నికల సంఘం కనుసన్నలో జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి అందరూ దీనికి సహకరించాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్, ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం విన్నారు. ఇప్పుడు అన్నమయ్య పదమంచరిలో అన్నమయ్య భక్తి గీతాలు విందాం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
2: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
2: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై
2: ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మరి ఇంతవరకు ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ గురించి తిరుపతి జిల్లా కలెక్టర్, ఇంకా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి సందేశం, ఆ తరువాత అన్నమయ్య పదమంజరిలు, భక్తి గీతాలు విన్నారు కదా. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారతీయులు ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 ద్వారా భౌగోళిక ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగినట్లుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తనకిచ్చిన స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని మన దేశం తీవ్రంగా విమర్శించింది. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ సుదీర్ఘకాల వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
1: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: Iran lo bhadrata paristhiti merugupadutunna nepachyamlo akkadunna bharatiya paurula kosam Tehran loni bharat raibara karyalayam savarinchina margadarshakalanu jari chestundi. ఇటీవల చోటు చేసుకున్న సానుకూల పరిణామాలు అలాగే మొత్తం పరిస్థితిలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఇరాన్ ప్రయాణాల గురించి ఆలోచించాలని భారతీయ పౌరులకు ఎంబసీ సూచించింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్కు అనవసరమైన ప్రయాణాలన్నింటినీ నివారించాలని భారత పౌరులకు సూచించారు. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అలాగే అనివార్య కారణాల వల్ల ఇరాన్కు ప్రయాణించవలసి వచ్చిన వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, నిరంతరం స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులందరూ అలాగే కొత్తగా దేశానికి చేరుకుంటున్న వారు వీలైనంత త్వరగా తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కూడా రాయబార కార్యాలయం సూచించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఆయన బృందంతో వరుసగా జరిపిన సమావేశాలను ముగించారు. ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని తాము సమీక్షించామని, అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించామని గోయల్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చర్చలను నిర్మాణాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లడంలో అంబాసిడర్ గ్రేయర్ నాయకత్వాన్ని ఇరు బృందాల నిరంతర కృషిని గోయల్ అభినందించారు. కొత్త సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. సమాన విలువలు, పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సియోల్లో సౌత్ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో డాక్టర్ జయశంకర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మునుపెన్నడూ లేనంత కీలకమని స్పష్టం చేశారు.
2: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: ఈ రోజు రాణి దుర్గావతి బలిదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సార్వభౌమాధికారం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం కోసం మొఘల్ దురాక్రమణదారులపై వీరోచిత పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన రాణి దుర్గావతి ఒక పరాక్రమవంతురాలైన రాణి అని, అలాగే ఆమె స్త్రీశక్తికి ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సందేశంలో అభివర్ణించారు. రాణి దుర్గావతి సుపరిపాలనకు, సేవా నిరతికి ఎప్పటికీ శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తారని అమిత్ షా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ రాణి దుర్గావతి తన మాతృభూమిని సంస్కృతి

0: వ్యక్తిని రక్షించడంలో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. రాణి దుర్గావతి చేసిన అత్యున్నత త్యాగం భారతీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, ఇది రాబోయే తరాల్లో దేశభక్తిని, కర్తవ్య దీక్షను, నిస్వార్థాన్ని, త్యాగ నిరతిని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు, విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కలిపి 2025లో భారతీయ పౌరులకు 1.25 కోటి పాస్పోర్ట్లు, వాటికి సంబంధించిన సేవలు అందించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పిఎస్కే పిఓపిఎస్కే కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వీటి సంఖ్యలో వృద్ధి నమోదైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. గత ఏడాది 10 కొత్త పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది కూడా మరో 10 కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరింత సురక్షితంగా ఉండే చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అందుబాటులోకి తెచ్చి ఇప్పటి వరకు సుమారు 1.47 కోటి చిప్ ఆధారిత పాస్పోర్ట్లను పంపిణీ చేశారు. దేశ జనాభాలో కేవలం 10% మందికి మాత్రమే పాస్పోర్ట్లు ఉన్నందువల్ల పాస్పోర్ట్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారి చెప్పారు. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా 47 దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం 66 దేశాలు భారతీయులకు ఈ వీసా వసతిని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 అమలు, చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ల ప్రవేశం, కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ల జారీ వంటివి అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేస్తున్నాయని, అవకాశాలను మరింత విస్తృతం చేస్తూ పౌరులను బలోపేతం చేస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక సందేశం ఇస్తూ దేశ విదేశాల్లోని పాస్పోర్ట్ అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త నాగరిక అనే నినాదంతో పాస్పోర్ట్ సేవల వితరణ మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. కోల్కతాలోని తారాతల ప్రాంతంలో ఈరోజు నిర్మాణంలో ఉన్న ఒక గోదాము పైకప్పు కూలిన దుర్ఘటనలో 3 వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఒక నివేదిక సిద్ధం చేస్తుందని శుభేందు అధికారి తెలియజేశారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో సమర్పిస్తామని కూడా చెప్పారు. ఘటనా స్థలంలో సహాయ రక్షణ చర్యల కోసం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారితో రెస్క్యూ టీం సంప్రదింపులు జరిపిందని, వారికి నీరు, ఆక్సిజన్ అందించామని అధికారులు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు న్యూఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సమీక్షించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, డ్రగ్స్ చట్టాలు అమలు చేసే సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు కర్ణాటక తీర ప్రాంతం, మధ్య మహారాష్ట్రలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. ఈ నెల 29వ తేదీ వరకు అస్సాం, మేఘాలయ, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ 2026 పోటీలో అమెరికాలోని హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ కే మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై 5-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. 41 క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2

107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:15. మరి పల్లె సీమలు కార్యక్రమానికి స్వాగతం.

0: పల్లె సీమలు కార్యక్రమంలో అధిక పురుగు, తెగులు మరియు కలుపు మందుల వాడకం వలన కలిగే నష్టాలు, వాటి గురించి వ్యవసాయ అధికారి శ్రీ జి వేణుగోపాలరావు గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనం అధికంగా పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందులను వాడడం వలన కలిగే నష్టాల గురించి చర్చించుకుందాం. రైతులు ప్రస్తుతం అవసరానికి మించి పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందులను వాడుతున్నారు. దీని వలన సాగు ఖర్చు పెరిగి ఆదాయం తగ్గి గిట్టుబాటు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందులు వాడడానికి గల కొన్ని కారణాలను ఈ కింద మనం చూద్దాం. ఒకటి, రైతులు తమ పంటలలో ఒక పురుగు లేదా తెగులు మరియు కలుపు కానీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. అనగా పూర్తిగా పురుగులను, తెగులను, కలుపులను తమ పంట నుండి తీసివేయాలని అనుకుంటారు. ఇది ప్రకృతి నియమానికి విరుద్ధము. ఆ ఉద్దేశంతోనే పంటను నష్టం వస్తుందనే భయంతోనో భావనతోనో అవసరానికి మించి పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను వెంట వెంటనే వాడుతూ ఉన్నారు. రెండు, రైతులు తమ పంట ఎదుగుదలలో ఏదైనా తగ్గుదల కనపడిన వెంటనే లేదా ఆకులు పసుపు రంగుకు మారిన వెంటనే అది పోషక లోపమా, పురుగు ఆశించడం వల్ల కలిగిందా లేదా తెగులు సోకడం వల్ల కలిగిందా తెలియక పురుగు మందుల విక్రయదారుని ఆశ్రయించి వారి సూచన మేరకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ మందులను కలిపి పిచికారీ చేస్తున్నారు. మూడు, ఉదాహరణకు పంటకు తెగులు సోకితే ఒక తెగులు మందునే పిచికారీ చేయరు. డీలర్ వారి సూచన మేరకు తెగులు మందుతో పాటు భవిష్యత్తులో పురుగు ఆశించినప్పుడు కూడా పనికి వస్తుందనే ఉద్దేశంతో ఒక పురుగు మందును, పంట ఎదుగుదలకు అవసరమైన ఒక పోషక ఎరువును అన్నింటినీ కలిపి అవసరం లేకున్నా పిచికారీ చేస్తున్నారు. నాలుగు, పురుగు లేదా తెగులు లేదా కలుపు కనపడిన వెంటనే దానిని పూర్తిగా లేకుండా తొందరగా చేయాలనే ఉద్దేశంతో మోతాదుకు మించి రెండు లేదా మూడు మందులను కలిపి ఏదో ఒకటి పనిచేస్తుందిలే అనే ఉద్దేశంతో పిచికారీ చేస్తున్నారు. పంట కోత సమయంలో పంట నాణ్యత రావాలని, ముఖ్యంగా వరిలో అయితే గింజ పూర్తిగా నాణ్యంగా ఉండాలని, షైనింగ్ రావాలనే ఉద్దేశంతో పండ్లు, కూరగాయలు, పూలు మంచి నాణ్యంగా రావాలని కూడా రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. ఇది విరుద్ధము. తరువాత రెండు లేక మూడు పురుగు తెగుళ్ల మందులను కలిపి అవి పంటలో ఉన్నా లేకున్నా ప్రక్క రైతు పచికారీ చేశాడు కాబట్టి మనం కూడా చేయాలి, లేకపోతే అతని పంటలోని పురుగులు, తెగుళ్ళు మన పంటకు వస్తాయనే ఉద్దేశంతో పిచికారీ చేస్తున్నారు. ఇక కలుపు మందుల విషయానికి వచ్చినట్లయితే కలుపు అనేది ప్రధానంగా భూమి తయారీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రైతులు ఎవరు రోటోవేటర్లు మాత్రమే వాడుతున్నారు, కల్టివేటర్లు కానీ డిస్కులు కానీ వాడడం లేదు. దీని వలన లోపల భూమి పొరల్లో ఉన్న కలుపు విత్తనాలు పైకి రావు. అవి పైకి రానంత వరకు కలుపును మనం పూర్తిగా తీసివేయలేం. ప్రస్తుతం రైతులు కేవలం రోటోవేటర్ వాడడం వల్ల పై పైన కలుపును మాత్రం రోటోవేటర్ కత్తిరించి వదిలిపెడుతుంది. దీని వలన మరోసారి పంట వేసినప్పుడు ఆ పంట వేసిన ఎరువు వలన కలుపు త్వరగా పెరిగి కలుపు వల్ల ఇబ్బంది కలుగ చేస్తుంది. కావున దీనికి

రైతులు పంటను యొక్క నేలను పూర్తిగా తయారు చేయక దుక్కి చేయకుండానే పంటను పండించడం వల్ల కలుపు సమస్య విపరీతంగా పెరుగుతున్నది. ఈ విపరీతంగా పెరిగిన కలుపు నివారించడానికి 2 లేక 3 కలుపు మందులను వాడుతున్నారు. ఇలా వాడడం వల్ల భూమి క్రమంగా తన ఆరోగ్యాన్ని కోల్పోయి భూమి నష్టపోతున్నది. సో ఈ విధంగా అవసరానికి మించి పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందులను వాడడం వల్ల వాటి అవశేషాలు మనం తినే ఆహారం ద్వారా ప్రతిరోజు కొంత మోతాదులో, చిన్న మోతాదులో శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి పర్యావరణములోని, అనగా వాతావరణములోని అన్ని జీవులలోకి చేరుతున్నాయి. ఇలా శరీరంలోకి చేరిన విష అవశేషాలు రక్తములో, మన శరీరంలోని కొవ్వు పదార్థములలో పేరుకుపోయి అనేక దీర్ఘకాలికమైన రోగాలు, ముఖ్యంగా క్యాన్సరు, శిశు మరణాలు, గుండె జబ్బులు, అంగవైకల్యము మరియు బుద్ధిమాంద్యము లాంటి వాటిని కలుగచేస్తున్నాయని గమనించడం జరిగినది. ఈ అవశేషాలు అన్ని జీవులలో సంతానోత్పత్తి సమస్యలను కూడా, అనగా గర్భస్థ శిశువు ఎదుగుదలలో, సంతానం ఏర్పడడంలో లోపాలు మరియు గర్భ విచ్ఛిత్తి వంటి సమస్యలకు కూడా దారితీస్తున్నాయి. పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందుల వాడకం అధికంగా ఉండడం వల్ల వాతావరణంపై కూడా ఇది ప్రభావం చూపుతున్నది. అవి ఏమనగా, 1, భూగర్భ జలాలను, తాగునీటిను, నదులను విషతుల్యం చేస్తున్నాయి. ఈ నీటిని మనం సేవించడం వల్ల ఇవి మన శరీరంలోకి చేరి మరియు మనకు అనేక దీర్ఘకాలిక రోగాలను కలుగచేస్తున్నాయి. 2, మితిమీరి పురుగు మందులు, ఎరువులు, కలుపు మందులను వాడడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు పూర్తిగా నశిస్తున్నాయి. తద్వారా భూమి ఆరోగ్యం క్షీణించి నిస్సారమవుతుంది. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే దానిలో నీటి ప్రసరణ, గాలి ప్రసరణ, సూక్ష్మజీవుల లభ్యత అధికంగా ఉండాలి. ఈ విధంగా ఉండకుండా అధికంగా ఉన్న సూక్ష్మజీవులు పూర్తిగా నశించడం వల్ల మనం ఇచ్చిన ఎరువులు మొక్కకు కావలసిన రూపములో మారవు. ఈ ఎరువులు మారని ఎరువులు మొక్క తీసుకోలేదు, కావున భూమిలోనే ఉండిపోయి భూమి ఆరోగ్యాన్ని నశింపచేస్తున్నాయి, భూములను నిస్సారం చేస్తున్నాయి. పంటకు మేలు చేసే పురుగులు లేదా పక్షులు లేదా చేపలు లేదా తేనెటీగలు వంటి వాటిని కూడా నాశనం చేయడం వలన జీవుల మధ్య ఉండే సమతుల్యత, అనగా బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతిని పంటకు హాని చేసే పురుగులు మరియు తెగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి. పంట దిగుబడిని తగ్గిస్తున్నాయి. పంట దీని వలన అధికంగా పురుగు మందులు, రసాయనాలను వాడడం వల్ల పంట సాగు ఖర్చు పెరుగుతుంది, రైతుకు గిట్టుబాటు ధర రాదు. ఈ అధికంగా వాడుతున్న పురుగులు, తెగుళ్ళు, కలుపు మందుల వాడకం వ్యవసాయంలో కూడా చెడు ఫలితాలను ఇస్తున్నాయి. అవి ఏ విధంగా అంటే, ఒకే రకమైన మందులు పదే పదే అధిక మోతాదులో వాడడం వల్ల కీటకాలు, తెగుళ్ళు మరియు కలుపు మొక్కలు ఆ పురుగు మందులకు నిరోధక శక్తిని పెంచుకుంటున్నాయి. దీని వలన వీటి నియంత్రణ చాలా కష్టమవుతున్నది. కొత్త మందులను, వివిధ మిశ్రమాలలో మందులను వాడాల్సిన అవసరం వస్తున్నది. ఇది సాగు ఖర్చును పెంచుతున్నది. దీనితో రైతుకు గిట్టుబాటు ధర రాక క్రమంగా పంటలు వేయడం వదిలేస్తున్నారు, సాగును కూడా వదిలేస్తున్నారు. దీనిని మనం ప్రస్తుతం గమనిస్తున్నాం. ఇవి కాక మన దేశం నుండి జరుగుతున్న ఆహార లేదా వ్యవసాయ పదార్థాల ఎగుమతుల్లో ఈ మందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటున్నాయి. దీని వలన ఈ ఎగుమతులు విదేశాల నుండి తిరస్కరింపబడి వారి దేశంలోకి అనుమతింపబడక వెనుకకు పంపబడుతున్నాయి. ఇలా పంపబడిన ఈ పదార్థాలు స్థానిక మార్కెట్లకు చేరుతున్నాయి. ఈ స్థానిక మార్కెట్లో చేరిన ఈ వ్యవసాయ పదార్థాలు అధికంగా సరఫరా ఉండడం వల్ల వాటి యొక్క రేటు తగ్గుతున్నది. సరఫరా అధికమైతే, అనగా సప్లై ఎక్కువైతే వాటి యొక్క డిమాండ్ తగ్గి రేటు కూడా తగ్గుతుంది. ఇది సాధారణం. దీనితో మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతుకు తక్కువ రేటు అందడం వల్ల ఆ పంటను అమ్ముకోలేని పరిస్థితి వస్తున్నది. ఇది రైతులకు నష్టమును మిగులుస్తున్నది. దీని వలన రైతులు తక్కువ రేటుకు తమ పంటను అమ్ముకోలేక రోడ్ల పక్కన నిస్సారంగా పంటను వదిలి వెళ్ళిపోతున్నారు. పోయిన సంవత్సరం మామిడి పంట రేటు తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణం. దీని

రైతు సోదరులు గమనించగలరు. కావున ఇన్ని నష్టాలను కలుగచేస్తున్న ఈ విష అవశేషాలను మన ఆహార పదార్థాల వ్యవసాయ ఉత్పత్తుల్లో తగ్గించడానికి ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలను తెలుసుకుందాం. అందులో మొదటిది పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను పంట కోసే సమయంలో ఎప్పుడూ పిచికారీ చేయరాదు. పిచికారీ చేయడానికి, పంట కోత కోయడానికి కొంత సమయం ఉండాలి. అనగా కనీసం 10 నుండి 15 రోజుల సమయమైనా ఉండాలి. దీని వలన రైతుకు సాగు ఖర్చు తగ్గుతుంది. ఏ విధంగా అంటే చివరిసారి వేసే పురుగు మందును వాడకం ఖర్చు మరియు దాని కొనడానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. మరియు ఆహార పదార్థాలలో వీటి యొక్క అవశేషాల పరిమాణం పూర్తిగా తగ్గుతుంది. రెండవది, పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను సిఫార్సు చేసిన మోతాదులోనే, సిఫార్సు చేసిన సమయంలోనే, వాడవలసిన పంట దశలోనే, అవసరాన్ని బట్టి మాత్రమే పిచికారీ చేయాలి. దీనికోసం ఆ విషయాలలో సరైన శిక్షణ పొందిన వ్యవస్థ నుండి మాత్రమే రైతన్నలు సలహాలు పొందాలి. అలా కాక శిక్షణ లేని వ్యాపారస్తుల నుండి ఇచ్చిన సలహాల మేరకు వారి నుండి పొందిన సలహాలను స్వీకరించి పిచికారీ చేసినట్లయితే పురుగులు, తెగుళ్ళ మందులు తెగుళ్ళు పోవడమే కాకుండా, అనగా నివారణ జరగకపోగా అవి తమ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. దీనివల్ల ఖర్చు అధికమవుతుంది. భవిష్యత్తులో వీటిని నివారణ చెయ్యలేము. మూడవది, సాధ్యమైనంత వరకు తక్కువ విష ప్రభావము కలిగిన, తక్కువ కాలం విష ప్రభావాన్ని చూపే రసాయనాలను వాడుకోవాలి. లేదా జీవ నియంత్రణ మందులను మొదట వాడి చివరిసారిగా, చివరి అస్త్రంగా వాటిని వలన పురుగులు నివార కాకపోతే అప్పుడు మాత్రమే రసాయన మందులను వాడుకోవాలి. ఈ విషయమును రైతులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సమగ్ర సస్యరక్షణ, కలుపు నివారణ చర్యలతో పాటు చివరి అస్త్రంగా మాత్రమే, అనగా అనేక వివిధ మార్గాలను ప్రయత్నించిన తరువాత నివారణ కానప్పుడు అవి మన పంటకు నష్టాన్ని కలిగించే పరిమితి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను వాడుకోవాలి. సులభంగా లభిస్తాయని ఎటువంటి ఇతర సమగ్ర సస్యరక్షణ చర్యలను, అనగా ఉదాహరణకు విత్తన శుద్ధి చేయడం, లింగాకర్షక బుట్టలను పెట్టడం, జిగురు అట్టలను వాడడం, ఎర్ర పంటలను వేయడం, కంచె పంటలను వాడడం, రాత్రిపూట చిన్న చిన్న మంటలను వేయడం, కాలిబాటలను తీయడం, యూరియా వంటి ఎరువులను ఎక్కువగా వాడకుండా సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి తగిన మోతాదులోనే, తగిన సమయంలోనే, సరైన పద్ధతిలోనే వాడడం, జీవన ఎరువులను వాడడం, జీవ కీటక శిలీంద్ర నాశులను వంటి వాటిని వాడడం, ఇటువంటి పద్ధతులను వేటిని పాటించకుండా నేరుగా సులభంగా లభిస్తాయని, సులభంగా పిచికారీ చేయవచ్చని ఉద్దేశంతో పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను వాడరాదు. ఇకపోతే గృహములో కూరగాయలు వాడేటప్పుడు వంట చేయడానికి ముందు 2% ఉప్పు ద్రావణం, అనగా 20 గ్రాముల ఉప్పును 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ద్రావణాన్ని తయారు చేసి ఆ ద్రావణములో మనం తెచ్చిన కూరగాయలను 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత బాగా కడిగి వాడినట్లయితే ఈ విష అవశేషాలు చాలా వరకు ఆహార పదార్థంలో తగ్గుతున్నాయి. ఈ విషయం మీతో చర్చించడానికి కారణం ఈ పురుగులు, రసాయనాలు వాడిన పంటలను, అనగా ముఖ్యంగా కూరగాయలను రైతు మొదటగా మార్కెట్ కన్నా మొదట తన ఇంటికే చేరుస్తున్నాడు, అనగా తన కుటుంబానికే మొదట విషాన్ని అందిస్తున్నాడు. ఈ విషయాన్ని రైతులు గమనించగలరు. అందువలన ఈ విష ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈ విధంగా ఉప్పు ద్రావణములు కడిగిన కూరగాయలను వాడినట్లయితే విష ప్రభావం మన కూరగాయల్లో కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి వాటికి విపరీతంగా రసాయనాలను వాడుతున్నారు. వీటిని కొని మనం వండుకునేటప్పుడు వీటిని ఉప్పు ద్రావణములో కాకుండా వెనిగర్ ద్రావణములో, అనగా 40% అసిటిక్ ఆమ్లం ద్రావణం, ఇది మార్కెట్లో లభిస్తుంది. ఈ వెనిగర్ ద్రావణములో ఉంచి 20 నిమిషాలు కడిగి వాడినట్లయితే ఈ విష అవశేషాలు మనం వండే కూరగాయలలో క్రమంగా తగ్గుతాయి. ఇది రైతులు గమనించగలరు. ఇకపోతే రైతన్నే దేశానికి వెన్నెముక అంటారు. దీనికి కారణం రైతు మంచి ఆహారాన్ని పండించి తన కుటుంబంతో పాటు సమాజానికి అందిస్తే ఆ ఆహారం తీసుకున్న సమాజం

లేదా దేశం మంచి ఆలోచనలతో సంపూర్ణ ఆరోగ్యంతో సమాజానికి అందిస్తే ఆ ఆహారం తీసుకున్న సమాజం దేశం మంచి ఆలోచనలతో సంపూర్ణ ఆరోగ్యముతో దేశ ప్రగతికి తోడ్పడగలదు. ఎప్పుడైతే రైతు పండించే ఆహారము అధిక ఎరువులు రసాయనాల వల్ల కలుషితమై శక్తి విహీనమవుతుందో మరియు విషతుల్యమవుతుందో దాన్ని ఆహారంగా తీసుకున్న రైతన్న కుటుంబము మరియు సమాజంలోని ఇతర కుటుంబాలు మరియు దేశంలోని కుటుంబాల వలన అన్నీ శక్తి విహీనమవుతాయి. దీనివల్ల సమాజము దేశము కూడా శక్తి విహీనమవుతుంది. ఇది చాలా ప్రమాదకరం. దీనితో పాటు భూమి తన ఆరోగ్యాన్ని కోల్పోయి తన ఉత్పాదక శక్తిని కోల్పోతుంది, అనగా పంటని ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతుంది మరియు వాతావరణంలోని జీవము బతకడానికి అనుకూలం కాకుండా తయారవుతుంది. ఇది చాలా ప్రమాదం. మంచి ఆహారమే మంచి ఆరోగ్యానికి, మంచి ఆలోచనలకు, మంచి భావాలకు, తద్వారా మంచి కుటుంబ వ్యవస్థకు పునాది. ఇదే సమాజ శ్రేయస్సుకు, దేశ శ్రేయస్సుకు ఆధారం. కావున దేశానికి రైతన్నే ఆధారమని అన్నారు. మంచి పంటను, అధిక పంటను ఎటువంటి పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులు లేకుండా లేదా అతి తక్కువగా ఉండేటట్టుగా చేసి పండించాలని రైతన్నలు అధికంగా పురుగులు, తెగుళ్ళు, పురుగు మందులను మరియు కలుపు మందులను మితిమీరి వాడుతున్నారు. కావున రైతన్నలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, పురుగులు, తెగుళ్ళు, కలుపులు కూడా ప్రకృతిలో ఒక భాగమే. వీటిని పూర్తిగా మనం నిర్మూలించలేం. మనతో పాటు వాటికి కూడా భూమి మీద బతకడానికి అధికారం కలదు. కావున మనం చేయగలిగింది, చేయవలసింది కేవలం వాటిని మనకు నష్టం కలిగించనంత వరకు నియంత్రించడమే, నిర్మూలన కాదు. ఇది అదే శ్రేయస్కరం. పూర్తిగా నియంత్రణ చేయడం సాధ్యం కాదు. మనం చేయగలిగినది కేవలం నియంత్రించడం మాత్రమే. కావున ఈ విషయాన్ని రైతన్నలు గుర్తు పెంచుకుని విష అవశేషాలున్న ఆహారమును సమాజానికి ఇచ్చేదానికన్నా ముందు తన కుటుంబానికి అవసరానికి వాడుకుంటున్నాడు. ఇది గమనించాల్సినది. అంటే విష అవశేషాలున్న ఆహారాన్ని మొదట తాను తీసుకుని తన కుటుంబానికి కూడా అందిస్తున్నాడు. ఇది తన ఆరోగ్యమునే కాక తన కుటుంబ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నది. దీనివల్ల తాను కష్టపడి సంపాదించిందంతా తనకు తన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తులో వాడాల్సి వస్తే తాను తన తర్వాత తరానికి ఏమి ఇస్తున్నట్లు, ఏమి దాచినట్లు, తర్వాత తరానికి ఏమి ఇస్తున్నట్లు, అంటే రైతన్నలు కష్టపడి పండించి ఏమి మిగిల్చినట్టు మొత్తం ఆసుపత్రికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందది. ఈ విషయాలను గురించి ఆలోచించి కనీసం సమాజం కోసం కాకపోయినా తన కుటుంబ అవసరాల నిమిత్తమైనా తనకున్న భూమిలో కొంత భాగంలోనైనా ఎటువంటి రసాయనాలను వాడకుండా లేదా అతి తక్కువ మోతాదులో వాడుతూ ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ నాణ్యమైన విషరహితంగా పంటలను పండించుకొని తింటే తనకు తన కుటుంబానికి మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడవుతాడు. మరియు కొంత భూమి మరియు వాతావరణం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాడవుతాడు. ఈ విధంగా రైతన్నలంతా ఆలోచించి కొంతలో కొంత ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంకు దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావితరాలకు ఆహార ఆరోగ్య భద్రతను ఇచ్చిన వాడవుతాడు. మరియు తనకు పిత్రార్జితంగా లభించిన భూమిని కాపాడి తన తర్వాతి తరాలకు ఉపయోగపడే విధంగా తయారు చేసి అందించిన వాడవుతాడు. కావున రైతన్నలంతా ఈ విషయాలను అర్థం చేసుకుని సమగ్ర సస్యరక్షణ మరియు సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటిస్తూ పంటలు పండిస్తే తన కుటుంబానికి, తద్వారా సమాజానికి మంచి ఆహారాన్ని అందించి దేశ అభివృద్ధిలో తోడ్పడతారని కోవాల్సి వస్తుంది. సో మంచి ఆహారాన్ని అందిస్తే దేశ అభివృద్ధిలో తోడ్పడిన వారు అవుతారని, ఆ విధంగా సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఆశిస్తూ మీ జి వేణుగోపాలరావు, వ్యవసాయ అధికారి, జిల్లా వనరుల కేంద్రం, తిరుపతి.

ఇంతవరకు పల్లెసీమల కార్యక్రమంలో అధిక పురుగు, తెగులు మరియు కలుపు మందుల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీ జి వేణుగోపాలరావు గారి ప్రసంగం, అలాగే జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ

0: శ్రీమతి గడ్డడి సంధ్యారాణి గారితో పరిచయం. పరిచయకర్త సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
1: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, వాటికి సంబంధించిన రుణాల గురించి మనకు వివరించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాల గురించి, డ్వాక్రా సంఘాలకి ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయి, మరియు డ్వాక్రా సంఘాలు ఈ రుణ సదుపాయాల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: మేడం, మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి పత్రాలు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడానికి, ఒక బృందం ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా?
2: మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే సమూహంలో ఉన్నటువంటి వాళ్ళతోని సంఘంగా ఏర్పాటు చేస్తాం సార్. కనీసము 10 నుంచి 20 వరకు మనం సంఘంలో సభ్యురాలుగా ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒకే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళతోని ముఖ్యంగా సంఘాలు అనేది చేస్తూ వచ్చాము. ఇది మన జిల్లాలో 2002 నవంబర్లో స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,110 సంఘాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో 2,52,000 మంది సభ్యురాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొత్తగా మేము అంటే మనకు ప్రయారిటీ అనేది 18 నుంచి 59 అనేది ఉన్నట్టు వరకు ఉండేది సార్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా వృద్ధులు అవుతున్నారు, వాళ్ళకు గ్రామాలలో చూస్తే నిరాశ్రయాలుగా ఉంటున్నారు, ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు. అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వృద్ధుల సంఘాలు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. దాంతోపాటుగా గ్రామాలలో ఎవరైతే వికలాంగులు ఉంటారో, 5 వికలాంగులు, మహిళలు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు, పుట్టిన బేబీ నుంచి పడితే డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో కూడా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కావాల్సింది ఒక 10 కలిసి కట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటు అయ్యి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టుకుని ఆ పేరు మీదే బ్యాంకులో అకౌంట్ తీస్తారు సార్. వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో బ్యాంకు ఉంటుందో ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారు. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల పాటు పొదుపు వేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ స్తోమతను బట్టి నెలకు 30 రూపాయల నుంచి 100-200 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా అప్పులు కూడా ఇచ్చుకోవాలి. అంటే ప్రతి నెల 30 రూపాయలు పొదుపు చేసుకున్నారు అనుకోండి, 10 ఆ సంఘంలో ఉంటే 300 రూపాయలు అవుతుంది. ఆ 300 రూపాయలని కూడా ఎవరికైతే అవసరం ఉందో మిగతా సభ్యులకు వాళ్ళు అప్పులుగా ఇచ్చుకోవాలి 6 నెలల్లో. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే సంఘము పంచసూత్రాలు పాటిస్తుందో, అంటే ప్రతి నెల పంచసూత్రాలు అనేది పాటించాలి సార్. సంఘము ఖచ్చితంగా ఒక సమావేశం ఉండాలి నెలకు ఒకసారి. ప్రతి నెల పొదుపు వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్పులు ఇచ్చుకోవాలి, తిరిగి రికవరీ చేసుకోవాలి, తర్వాత పుస్తకాల్లో రాసుకోవాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ సంఘము మంచి సంఘంగా మనము నిర్ణయిస్తాము. అయితే బ్యాంకర్ కూడా ఏం చూస్తారంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా అసలు రిపేమెంట్ అవుతుందా లేదన్నది ఈ 6 నెలల కాలంలోనే గమనిస్తారు. అంటే ప్రతి నెల బ్యాంకు వచ్చి వాళ్ళు పొదుపు చేస్తున్నారా లేదా, లేకపోతే తీసుకున్నటువంటి అప్పును తిరిగి కడుతున్నారా లేదా, ఆ నమ్మకంతోనే బ్యాంకులకు చూసుకుంటే సార్ ఫస్ట్ డోస్ కింద 100,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా సీనియర్ ఉన్న గ్రూప్స్ 20,00,000 రూపాయలు లోన్ తీసుకుంటున్నారు సార్. 20,00,000 రూపాయలు లోన్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అంటే పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత వివాహాలకు కావచ్చు, అనారోగ్యాలకు కావచ్చు, గృహోపకరణాలకు కావచ్చు, ప్రతి దానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 90% మగవాళ్ళు ఆడవాళ్ళ వైపే చూస్తున్నారు. అంటే ఒక ఉద్యోగస్తురాలుగా మేము 1,00,000 రూపాయలు లోన్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ, తర్వాత మాకు ఒక చెక్స్, ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే బ్యాంకర్ లోన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా సంఘాల్లో చూసుకున్నట్లయితే సార్ ఆ 10 యొక్క కమిట్మెంట్, వాళ్ళు తిరిగి కట్టే విధానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 99.9% రికవరీ పర్సంటేజ్ అనేది ఉంది సార్. ఎన్పిఐ అనేది చాలా తక్కువ ఉంది మన జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మన జిల్లాలో 19,969 సంఘాలకు 1,28,000 టార్గెట్గా ఉంది. కానీ ఇప్పటి వరకు 13,000 సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 1,150 కోట్ల వరకు ఇచ్చాము. ఇంకొక 80 కోట్లు ఇస్తే మన జిల్లా టార్గెట్ ఈ సంవత్సరానికి అయిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్క సంఘానికి లింకేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితము ఫార్మేషన్ అయినటువంటి సంఘాల్లో కొంతమంది మహిళా సభ్యురాలు చనిపోవడం జరిగింది, కొంతమంది పిల్లల చదువు కోసం హైదరాబాద్ లో వెళ్లి సెటిల్ అవుతున్నారు, కొంతమంది వృద్ధులైపోయినారు. అంటే రకరకాల కారణాలతో కొన్ని సంఘాలు డిఫాల్ట్ గా ఉన్నాయి. ఆ డిఫాల్ట్ అయినటువంటి సంఘాలను కూడా రెగ్యులర్ చేస్తున్నాము. ఈ రెగ్యులర్ చేయడానికి కూడా మాకంటే ఒక కమిటీ ఉంటుంది సార్, గ్రామ స్థాయి నుంచి జిల్లా

0: ఈనాటి కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు వారి స్వావలంబనకు రుణ సదుపాయం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
1: మహిళా స్వయం సహాయక సంఘాలు స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్

0: స్థాయి వరకు, గ్రామస్థాయిలో చూసుకున్నట్లయితే వివోఏ అంటాము, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఆ గ్రామ సంఘమే వాళ్ళని నియమిస్తుంది. ఒక నాలుగైదు గ్రామ సంఘాలు కలిపి క్లస్టర్ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఆ మండలానికి ఒక నాలుగైదు క్లస్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటంటే ఏపీఎం అనేది వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అని. జిల్లా స్థాయిలో చూసుకుంటే మేము ఆరుగురు డిపిఎంస్ ఉంటాం సార్. అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి రుణం ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. డిఫాల్ట్ సంఘాలను రెగ్యులర్ చేస్తున్నాము, ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేస్తూ ఉన్నాము. నిజంగా టోటల్గా మైగ్రేషన్ ఉందంటే కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఆ సంఘాలను ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు, కొంత అవుట్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బ్యాంకర్ కన్వీన్ అయితే ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఓటీఎస్ చేస్తున్నాము. అంటే ఇట్లా సంఘాలను ముందుకు తీసుకెళ్లడంలో మన డిఆర్డీఏ పాత్ర చాలా ఉంది సార్. ముఖ్యంగా దీనికి అడిషనల్ పీడీ గారు, సాయిగౌడ్ సార్ గారు, అడిషనల్ పీడీ గారు మధుసూదన్ సార్ ఉన్నారు. తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో దివ్యా దేవరాజన్ సీఓ మేడం వచ్చారు సార్. మేడం వచ్చినాక చాలా కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్స్, ఇవన్నీ కూడా రుణ సదుపాయం కల్పిస్తూ మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నారు సార్. ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగింది అంటే తను ఒక 10 నుంచి 15 మందికి ఉపాధి ఇస్తున్నారు. అంటే తను డెవలప్ అవడమే కాకుండా ఒక కుటుంబంగా డెవలప్ అవుతున్నారు. అంటే ఒక మహిళ అక్కడ లోన్ తీసుకున్నది అంటే ఆ కుటుంబంలో పిల్లలకు ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 80% డిపెండెన్స్ మహిళా సంఘాల వైపే చూస్తున్నారు. వాళ్ళకు క్రాప్ లోన్ కావాలన్నా, తర్వాత బిజినెస్ పరంగా కావాలన్నా, ఒక గేదె కొనాలన్నా, మేకలు కొనుక్కోవాలన్నా, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ఉంది సార్. నిజంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే పేదరిక నిర్మూలనలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్స్గా జాయిన్ అయ్యాము సార్. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వరకు ఎదిగాము. అంటే ఈ సంస్థ ద్వారానే మాకు ఎదుగుదల అనేది వచ్చింది. అంటే ఒకవైపు సంస్థను బలోపేతం చేస్తున్నాము, ఒకవైపు సంఘాలను కూడా బలోపేతం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏంటంటే సార్, ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ సభ్యురాలు చనిపోయింది అనుకోండి, ఆ లోన్ మొత్తం కూడా కుటుంబం పైన పడుతుంది. వాళ్ళ భర్త కానీ పిల్లలు కానీ దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్ బీమా కింద సభ్యురాలు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా కింద కూడా మనం వర్తింపజేస్తుంది. తర్వాత అనుకోకుండా చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోయినరు లేదా పాము కట్ట వల్ల చనిపోయినరు, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి లోన్కు దోఖా ఉండదు సార్, ప్రతి రూపాయి కూడా అక్కడ తిరిగి రీపేమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ లోన్ అనేది పరిమితం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి ఒక సభ్యురాలు, నెలకు 4000 రూపాయలు కడుతున్నారు మనకి. ఆ 4000 రూపాయలు ఆదాయం రావాలి అంటే కన్జంప్షన్ కోసం వాడితే రావట్లేదు. అంటే వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మట్టుకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ పైనే చూస్తున్నారు సార్. అంటే ఏదో ఒక చిన్న ఉపాధి పెట్టుకుంటే పిల్లలకు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ఉపాధి పెట్టాలనేది చూస్తున్నారు. కొంతవరకు మాత్రమే కన్జంప్షన్ కోసం వాడుతున్నారు. కాబట్టి ఈ లోన్స్ తీసుకోవడంలో చాలా వరకు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి సార్. దాంతోపాటుగా కుటుంబాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక మహిళా కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా పిల్లలు, ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్, అక్కడ భార్యాభర్త కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో అంటే మైక్రో ఫైనాన్స్ సైడ్ పోకుండా ఉంటుంది సార్. మేము గతంలో సీసీలుగా జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉంది అంటే 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకొని అప్పులు కట్టేవాళ్ళు. ఆ అప్పుల బారి నుంచి తగ్గించుకోవడానికి మనం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఆర్థికాభివృద్ధి చెందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్లు అనేవి చాలా వరకు తగ్గినాయి సార్. నాకు తెలిసి 80-90% మైక్రో ఫైనాన్స్లు తగ్గినాయి. మొత్తం కూడా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, తర్వాత గ్రామ సంఘం ద్వారా కూడా కొంత డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్, సిఏఎఫ్ రూపంలో. ఆ డబ్బుల్ని కూడా రుణాలుగా ఇస్తున్నారు. అంటే ఒక్క మహిళా సంఘంలో ఉన్నది అంటే దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఈజీగా లోన్ తీసుకోగలుగుతున్నారు, తిరిగి కట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ మనం రెండు ఉన్నాయి సార్, బ్యాంకర్ నమ్మాలంటే తిరిగి రీపేమెంట్ జరగాలి. ఈ రోజుల్లో బ్యాంకర్కి మెయిన్ బిజినెస్ ఏంటంటే మన ఎస్ఏజీని. 99% రికవరీ అనేది దేంట్లో కూడా లేదు సార్. యాక్చువల్గా మన మహిళా సంఘాల్లో తీసుకున్నటువంటి రుణాల ద్వారానే 99% అనేది జరుగుతుంది.
1: మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారు
0: సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఒక సభ్యురాలు 430 రూపాయలు చెల్లించే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సార్. దాంతోపాటుగా పిఎంఎస్బీవై ప్రధానమంత్రి సురక్ష

0: బీమా యోజన పథకం కింద కేవలము 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇదేంటంటే సంఘ సభ్యులు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంచడానికి ఇష్టపడతలేరు సార్. కానీ ఈ స్కీమ్ కింద మేము కొంత అవేర్నెస్ ప్రతి మీటింగ్లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కానీ మన జిల్లాలో కొంత అంటే చాలా వరకు సంఘాలు ఇష్టపడతలేవు. ఆల్రెడీ మాకు లోన్ బీమా 2 లక్షలు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు అదనంగా చేసుకోవాలనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ బీమా అనేది సంఘానికి వెళ్ళిపోతుంది సార్, ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్కి లోన్ బీమా అనేది 2 లక్షల వరకు వర్తిస్తుంది. కానీ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భర్త కూడా కొన్నిసార్లు హెడెడ్ ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది. అంటే భార్య చనిపోయిన క్షణంలో భర్తకు అక్కడ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అటువంటిప్పుడు ఆ మహిళ సంఘంలో ఉన్నందుకు, అంటే ఇది సంఘంలో ఉన్న మహిళకే కాదు సార్, అందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది. 2 లక్షల రూపాయలు అనేది నిజంగా సభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నాం సార్. దాంతోపాటుగా ఇప్పుడు అంటే లోన్స్ పరంగా చూసుకున్నట్లయితే ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ముద్రా లోన్ల కిషోర, కౌమార, తరుణ్ ప్లస్ అని రకరకాల లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. వాటిలో కూడా సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా బిజినెస్ అంటే ఎంటర్ప్రినర్గా ఎదగాలి. ఒక వ్యాపారవేత్తగా మహిళలు, మహిళా సంఘాలు ఉన్నారు, కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు తను అభివృద్ధి చెందుతూ ఒక 45 మహిళలకు కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మహిళా సాధికారత అనేది ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటేనే అంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది సార్.
1: మా ఆకాశవాణి స్టూడియోకు మీరు ఇచ్చేసి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఎలా ఏర్పడవచ్చు, ఈ సంఘాలకు రుణ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలకు ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయనే అవగాహన ఎవరు ఏర్పరుస్తారు, మరియు అట్లాగే వీటికి సంబంధించిన విషయాలన్నీ కులంకుశంగా మీరు మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్, నాకు కూడా ఇది మొదటి అవకాశము, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నా సర్వీస్ వచ్చేసి దాదాపు 2002లో జాయిన్ అయ్యాను, అప్పటి నుంచి ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ సార్ ఆకాశవాణిలో. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆకాశవాణికి, మీ బృందానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. డిఆర్డీఏ తరఫున, ఆఫీస్ తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం శ్రీ మానెడ్డి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగా హెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8 గంటలు. చిత్రకుసుమాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, చిత్రకుసుమాలు కార్యక్రమంలో మధురమైన సినీ గీతాలు ఎన్నో మీకోసం రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ముందుగా గోదావరి చిత్రం నుండి ఉన్ని కృష్ణన్ చిత్ర పాడగా, వేటూరి కళ్ళ నుంచి జాలువారిన అద్భుతమైన పదాలతో కెఎం రాధాకృష్ణన్ స్వరమాంత్రికడగా చేసినటువంటి ఆ మాయాజాలం మీరు కూడా వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్.

0: ఆరంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తరువాత మీకోసం వస్తున్న పాట హ్యాపీ డేస్ చిత్రం నుంచి. కార్తీక్ సుమధురంగా పాడగా వనమాలి అందించినటువంటి అద్భుతమైన పదాలతో మికీ చే మేయర్ అందించిన స్వరాలు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మరి ఆ పాట మీ అందరి కోసం వస్తోంది, విందామా?

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత మీకోసం వస్తున్న పాట నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి. ఈ పాటను పాడినవారు అనిరుద్ధ్, ఇన్నో గాంగ, రాసినవారు కూడా ఇన్నో గాంగ. ఈ అద్భుతమైనటువంటి పాట మీ అందరి కోసం వస్తోంది, విందామా మరి.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తరువాత మీకోసం వస్తున్నటువంటి పాట వీడొక్కడే చిత్రం నుంచి. ఈ చిత్రంలో ఎంతో అద్భుతమైనటువంటి పాటలను అందించారు హారిస్ జయరాజ్. అలాగే మీకోసం వస్తున్నటువంటి ఈ పాట పాడిన వారు చిన్మయి రాహుల్ నంబియార్. ఎంతో అద్భుతంగా ఆలపించి భువన చంద్ర గారు రాసినటువంటి ఈ పాట మీ అందరి కోసం వస్తోంది. విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత మీకోసం వస్తున్నటువంటి పాట ఇందిరా చిత్రం నుండి. ఉదిత్ నారాయణ్ అలాగే చిత్ర గారు పాడగా భువనచంద్ర గారు అద్భుతమైనటువంటి స్వరాలు అందించగా మణిశర్మ మ్యూజిక్ అందించినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్య సమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితిలో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న

0: భారీ వర్షాల కారణంగా పన్యూర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇక వార్తల వివరాలు. వీఐపీ కల్చర్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ న్యూఢిల్లీలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజా కేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, అలాగే రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందని అన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను భారతదేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయటానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని అన్నారు. పాలన అధికార వ్యవస్థకు అనుగుణంగా కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ,
1: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
0: ఐక్యరాజ్య సమితి వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తటస్థంగా వ్యవహరించాల్సిన సహాధ్యక్ష హోదాను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఆసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ప్రతిస్పందిస్తూ, జమ్మూకశ్మీర్పై భారతదేశం దీర్ఘకాలికంగా కొనసాగిస్తున్న వైఖరిని పునరుద్ఘాటించింది. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని ఆయన స్పష్టం చేస్తూ,
2: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel
0: అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో భాగమైన UN80 ఫ్రేమ్వర్క్ కింద ఐరాసా ఆదేశాల పునఃసమీక్ష ప్రక్రియ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రక్రియ ద్వారా ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో సామర్థ్యాన్ని పెంచడం, సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ఉందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న గోదాం పైకప్పు కూలిన ఘటన కోల్కతాలోని తారాతల ప్రాంతంలో ఈరోజు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ KMC నివేదికను సిద్ధం చేస్తోందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో వెల్లడిస్తామన్నారు. ప్రాథమిక దశలో స్థానిక ప్రజలు కూడా రక్షణ చర్యల్లో భాగస్వామ్యం చేసిన అగ్నిమాపక సిబ్బంది, NDRF సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. సహాయక రక్షణ చర్యల్లో భారత సైన్యం, జాతీయ విపత్తు స్పందనా దళం NDRF, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 4 కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి త్రిపురలో చేపట్టనున్న 96 రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం 211 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 160 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఆమోదించిన ప్రాజెక్టుల ద్వారా త్రిపురలోని 96 ఆవాస ప్రాంతాలకు తొలిసారిగా అన్ని కాలాల్లో ఉపయోగించగలగ రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెరుగైన రహదారి అనుసంధానం వల్ల పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ మార్కెట్లు వంటి ప్రాథమిక సేవలకు ప్రజలకు సులభమైన ప్రాప్యత లభిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు త్రిపుర రాష్ట్రంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 1594 రహదారి పనులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని, వీటి ద్వారా 6,284 కిలోమీటర్ల రహదారులు, 66 వంతెనల నిర్మాణం చేపట్టగా మొత్తం 4,479 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్టు

0: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్ల నేపథ్యంలో భారత్ దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి విలువలు, పరస్పర విశ్వాసం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో సియోల్ నగరంలో సమావేశమయ్యారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో విశ్వసనీయ భాగస్వాముల మధ్య సహకారం గతంలో కంటే మరింత కీలకంగా మారిందని జైశంకర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: Minister particularly requires, I think, countries that are like-minded, countries with shared values, countries who have to work with each other. From our side, there is a full commitment. Many of us feel there's a lot that remains to be realized, that we would strive to do that. I do want to also take the occasion to recognize your personal commitment to the relationship. From the very moment you assumed this post, you have been sending that strong signal, which I hope I have equally strongly reciprocated.
0: ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు, నౌకా నిర్మాణం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, సంస్కృతి, ప్రజా సంబంధాలు వంటి రంగాల్లో కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించినట్టు జైశంకర్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే స్టార్టప్లు, ఫిన్టెక్ రంగాలు బహుపాక్షిక వేదికల్లో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా చర్చించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఋతుపవనాల ప్రభావం మరింత పెరిగే, వర్ష పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మధ్య భారతదేశంలో రేపు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త శశికాంత్ మిశ్రా వెల్లడిస్తూ,
2: The storm and this colubrinous orange cloud is given to Rajasthan. Heavy rainfall is likely over central India, especially south Madhya Pradesh and Vidarbha, and also over Maharashtra, including Marathwada. And very heavy rainfall likely over coastal Maharashtra, and heavy rainfall over south Gujarat region and south Saurashtra. And heavy rainfall also likely over Odisha, Gangetic, West Bengal, Sikkim, and Arunachal Pradesh, Assam, Meghalaya, and Nagaland, Manipur, Mizoram, Tripura. And heavy rainfall over south India, especially Telangana, Karnataka, and Kerala, likely today. Heat wave condition over east Uttar Pradesh, adjoining Bihar.
0: అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా పన్యోర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. యాజాలి సర్కిల్ పరిధిలోని పూసా సమీపంలోని నీప్కో ప్రాజెక్టు కాలనీ వద్ద వరద ప్రవాహానికి పలువురు గల్లంతయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు పెరగడంతో అస్సాం ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాలన ప్రజా అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేస్తోందని భారత్ విమర్శించింది. కోల్కతాలో గోదాం పైకప్పు కూలిన ఘటనలో 5 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 8:40. సో మీ అందరి కోసం ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో మధురమైన పాటలు వినపోతున్నారు. ముందుగా ఆ చిత్రం నుండి రమ్య, సాయి శివాని, రాహుల్ నంబియార్ పాడగా రామజోగయ్య శాస్త్రి గారు రచనలో వచ్చిన మిక్కీజే మేయర్ సంగీతం అందించినటువంటి ఒక ఎనర్జెటిక్ సాంగ్ మీ అందరి కోసం రాబోతోంది. ఆ పాట మరి విందామా?

చిత్ర కుసుమాలు కార్యక్రమంలో అద్భుతమైనటువంటి పాటలు వింటున్నారు కదా. తరువాత మీకోసం రాబోతున్నటువంటి పాట నిన్ను కోరి చిత్రం నుండి. గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో, రామజోగయ్య శాస్త్రి రచనలు, చిన్మయ శ్రీపాద, కార్తీక్ అద్భుతంగా పాడినటువంటి పాట మీ అందరి కోసం వస్తోంది. మరి పాట విందామా?

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత మీకోసం రాబోతున్నటువంటి పాట ఛాంపియన్ చిత్రం నుండి. ఈ పాటను రాసినవారు కాసల శ్యామ్, పాడినవారు రామ్ మిర్యాల. మికీజే మేయర్ మ్యూజిక్లో వచ్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్ర కుసుమాలు కార్యక్రమంలో తర్వాత మీకోసం వస్తున్నటువంటి పాట కొత్త బంగారు లోకం చిత్రం నుండి. కార్తీక్ పాడగా అనంత శ్రీరామ్ రచనలో మికీజే మ్యూజిక్ అందించినటువంటి ఈ పాట మీ అందరి కోసం విందామా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి కోసం నాటిక రచన శ్రీ పిసిపాటి నాటిక.
2: నిద్ర రావటం లేదా సుగుణా? నిద్ర నిద్రలా పడుతుంది. మనసు సందిగ్ధంగాను అలకల్లోలంగాను ఉంటే ఎందుకో ఎందుకేమిటి? నా మనసువి, నా మనసులోని మనసువి. నీకు తెలీదా నా అంతఃచేతలోని మూగభావ తరంగాలు? తెలుసుండాలే నీకు. ఎందుకు తెలీదు? నేను నీలోని నేనును కదా. కానీ ఇంత అర్ధరాత్రి కూడా నిద్ర పట్టక దేన్ని గురించి ఆలోచిస్తున్నావో తెలుసుకుందామని. తెలుసుకునేం చేస్తావు? నువ్వేమన్నా ఆర్చేదానివా తీర్చేదానివా? మనసు పట్టం అంటే మాయలో పట్టమని ఉత్తినే అన్నారా? అయితే మనస్సున్న మనిషికి సుఖం లేదన్న తీర్మానానికి నువ్వు వచ్చావన్నమాట. అవునులే, ఇంతకీ నిన్నడిగేం ప్రయోజనం?

0: అస్సలు నువ్వు మనసున్న దానివైతేగా, అంటే నువ్వు నన్ను పారేసుకున్నావుగా. ఎప్పుడు ఎక్కడ నువ్వు నన్ను పారేసుకున్నావుగా, ఎప్పుడు ఎక్కడ
1: నన్నే అడుగుతున్నావే, నువ్వే గుర్తు తెచ్చుకో.
0: ఆవేళ ఆఫీస్లో చేరిన మొదటి రోజే

0: If I am not mistaken, you are Miss Suguna.
1: Yes, sir.
0: Please take your seat.
1: Thank you, sir.
0: Good. Very good. కాసైన అన్ని పరీక్షల్లోనూ ఫస్ట్ క్లాస్లే అన్నమాట.
1: ఎస్ సార్, ఏ రకంగానూ జీవనాధారం లేని వాళ్ళకి చదివే కదా ఆధారం.
0: అంటే చదువు తర్వాత ఉద్యోగం ఆధారం అంటాం.
1: అంతేకా సార్.
0: చిన్నదానిమైనా పెద్ద ఫిలాసఫీ చెప్పావు, నాకు నచ్చావు. చూడమ్మా, నీలాంటి స్ఫూర్తి గలవాళ్ళు, జీవితం విలువ తెలిసిన వాళ్లే ఈ సంస్థ కావలసింది. బైదవే, నా పేరు మన్మథరావు, బాసుకు ప్రైవేటు సెక్రటరీని. ముందేలాగూ నేమ్ ప్లేట్ ఉందిగా మళ్లీ చెబుతాడేమిటి అనుకోకు. చెప్పడం నా కర్టసీ. ఇదిగో జాయినింగ్ రిపోర్ట్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టు.
1: థ్యాంక్ యూ సార్.
0: పద, నీ సీటు చూపిస్తాను. చూడమ్మా సుగుణా, ఇతను ఆనందరావు.
2: హలో మిస్ సుగుణా, వెల్కమ్ వెల్కమ్. హౌ డు యు డు?
1: అంత మీద పడిపోతే షేకండి పోతాడేమిటి?
0: రెచ్చిపోగు ఆనందం. మనం ఉన్నది ఆంధ్రాలో, అమెరికాలో కాదు. బైదవే అమ్మా సుగుణ, ఇతను సత్యం.
3: నమస్కారం అండి.
1: నమస్తే, నా పేరు సుగుణ.
0: ఇవాళే మన ఆఫీసులో జాయిన్ అవుతుందో? అవుతుందేమిటి నా బొందా, ఇప్పుడే జాయిన్ అయింది.

0: ఏం కాదంటావా? ఆనాటి తొలిచూపులోనే సత్యం నిన్ను ఆకర్షించలేదా?
1: ఏమో, అప్పటి కదా ఆకర్షణ నాకు తెలీదు.
0: పోనీ, రోజులు గడుస్తున్న కొద్దీ అతను నీతో పరిచయం పెంచుకోవాలి అన్నట్టుగా దగ్గరవుతున్నప్పుడు నువ్వు ప్రోత్సహించలేదా?
1: ఏమో, అది ప్రోత్సాహం అని నాకు తెలీదు. అతని ప్రవర్తన నా వ్యక్తిగత గౌరవానికి మర్యాదకి భంగకరంగా లేదు. అందుకని మౌనంగా చిరునవ్వుతో మిన్నకుండిపోయాను.
0: మరి అదే ఆనందరావు నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నించబోతే?
1: ఆ రాస్కెల్ సంగతి నా దగ్గర ఎత్తకు. అతను ఎటువంటి వాడో నీకు తెలీదా?

0: చూశారా కుటుంబరావు గారు, ఆ కొత్త పిల్ల చేతి వేళ్ళు ఆ టైప్ మిషన్ మీద ఎలా నాట్యమాడుతున్నాయో. టకటక టకటక, అబ్బా అబ్బా, అవి వేళ్ళ మెరుపు తీగల.
1: గట్టిగా అనకయ్యా, ఆ పిల్ల వినగలదు.
2: ఇప్పుడు నా చెవిని పడినట్టు నేను విన్నట్టు. కానివ్వండి కానివ్వండి, ఈ వెకిలి బాకుడికి ఎప్పుడో ఆనకట్ట వేయక మాన్నం.
0: హలో సుగుణు గారు, ఏమిటి చుట్టూతా ఇన్ని ఫైళ్ళు? ఆఫీసు పనంతా మీ మీదుగానే పోతున్నట్టుంది.
2: ఏదోలేండి, జీతాలు తీసుకుంటూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చునే సీనియారిటీ ఇంకా రాలేదు కదా.
0: అమ్మా దెబ్బ పెట్టారే, మొత్తానికి మాటలు నేర్చిన చిలకి.
2: అంతేకాదు, పాఠాలు నేర్పే పులిని కూడాను.
0: అమ్మా అమ్మా, మళ్ళీ ఇంకో దెబ్బ. ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతూ కాలక్షేపం చేస్తారా? నా దగ్గర నుంచి హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? ఇదిగో ఈ ఫైల్స్ అన్ని చదివి నేను డ్రాఫ్ట్ రాసి పెట్టరా?
2: ఆ సంగతి తర్వాత. కానీ అంత దగ్గరగా నిలబడకపోతేను, చేతులకు వేళ్లు తగిలించకపోతేను మీరు మాట్లాడలేరా?
0: అదేంటండి సుగుడి గారు అలా అంటారు? నేనేదో మీకు దగ్గర అవుదామని ప్రయత్నిస్తుంటే.
2: మిస్టర్ ఆనందరావు, నాకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు అడుగుతాను. ప్రస్తుతానికి మీ సీట్లో కూర్చుని మీ పని చేసుకోండి.

0: ఆ ఆనందరావుదే అతికనుమన్నమాట నీ లెక్క ప్రకారం. అయితే సత్యాంది సరసము అనురాగమా? ఏమో నాకేం తెలుసు, కానీ అతని సాన్నిధ్యంలో ఒక హాయి, ఒక నిశ్చింత ఆనందం, ఈ భావాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి. పిచ్చిదానా, అవే అనురాగ బీజాలు. ఏమో అది నాకు తెలీదు. ఈ మగాళ్ళంతా ఇంతే, జన్మంతా అర్థం కారు. చచ్చినా నమ్మలేం. అవసరానికి లొంగినా పురుషాహంకారంతో ఎప్పుడు అణగదొక్కుతారో, ఎప్పుడు మోసం చేస్తారో తెలీదు.
1: ఓహో అలాగే, మరి నీ పుట్టినరోజు నాడు జరిగిన సంగతి?

0: హలో సుగుణాదేవి గారు. ఏమిటి ఇవాళ స్పెషల్గా మెరిసిపోతున్నారు? ఎక్కడన్నా అందాల పోటీ పెడుతున్నారా లేక అప్సరసలతో తలబడబోతున్నారా?
1: అదేం లేదు కానీ మీరేమిటి ఎదుటి వాళ్ళని పొగడ్డంలో పోటీ పడుతున్నారు?
0: బాగుందండి, అందమైన గులాబీని నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం కూడా పొగడ్తేనా?
1: ఏది ముల్లును కూడా లెక్క చేయకుండా
0: ముందు మీరు గులాబీని అని ఒప్పుకోండి. ముల్లు నేనవుతాను. ఒక్క మగయ్య కూడా మీ చారికి రాకుండా నేను చూసుకుంటాను.
1: ఎంత స్వచ్ఛంగా ఎంత అందంగా మాట్లాడతాడు. పువ్వు మీద వాలే పోతు తేనెటీగలాంటి ఆనందరావుకి ముల్లునై సంరక్షకుడుగా నిలుస్తానని ఈ సత్యానికి ఎంత తేడా.
0: ఏమండోయ్, ఏదో ఆలోచనలో పడిపోయారు, జవాబు ఇవ్వలేదు. ఇవాటి స్పెషాలిటీ ఏమిటో చెప్పనే లేదు.
1: చెప్పను, చెప్పాననుకోండి అయితే మీకు ఇవాళ ఎన్నో ఏడు వెళ్ళి ఎన్నో ఏడు వచ్చింది అని అడుగుతారు.
0: ఆహా, తెలిసిందిలేండి.
1: తెలిసిందిగా, ఇక ఊరుకోండి, ఏమీ అడగకుండా.
0: ఏమీ అడగకుండా ఎలా ఊరుకుంటానండి? వయసు అయితే అడగను గాని పార్టీ అడగనా ఏమిటి?
2: ఏమిటర్రా పార్టీ పార్టీ అంటున్నారు, టీ పార్టీనా లేకపోతే మీరిద్దరూ ఒక పార్టీనా?
0: రండి మనోహర్రావు గారు రండి, సమయానికి వచ్చారు. ఇవాళ ఈవిడ్ని వయసు అడగకూడని పండగ.
2: వయసు అడగ, ఓహో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా.
0: అయ్యో అదేమిటండి బాబు, పార్టీ తీసుకోకుండానే బెస్ట్ విషెస్ చెప్తారు.
1: అవును సార్, మాతో పాటు మీరు కూడా రండి క్యాంటీన్కి.
2: ఓ యువజంట మధ్యన మన్మధుడు ఉండాల్సిందే కానీ కనబడకూడదు. మీరిద్దరూ వెళ్ళండి క్యాంటీన్కి, వెడుతూ వెడుతూ నా ఆశీస్సులను కూడా తీసుకెళ్ళండి. దట్స్ ఆల్, ప్రొసీడ్.
1: అప్పుడు మీ మధ్య మొలకెత్తింది అనురాగ బీజాలే. నువ్వు నన్ను మోసం చేయలేవు, నేను నువ్వు మోసం చేసుకోలేవు. ఇది మోసం కాదు, కేవలం అనుమానం. ఆచితూచి అడిగేసే ఆడపిల్ల ముందు జాగ్రత్త. సత్యం ఆకర్షణకు చిహ్నం కావచ్చు, కానీ అర్థం కాని వాళ్ళు, మనసుకు నచ్చని వాళ్ళు ఆఫీసులో బోలెడంతమంది ఉన్నారు. ఆనందరావు సంగతేగా నువ్వు చెప్పేది? ఒక్క ఆనందరావే కాదు, మా బాస్ మాత్రం ఆయన. ఆయనకే సమర్థుడు ఐశ్వర్యవంతుడు, అచ్చాలా? ఉన్న సమాజం పట్ల, కట్టుకున్న భార్య పట్ల నిబద్ధత ఉన్నవాడైనా ఆ సంగతి ఆనాడే తేలిపోలా.
3: ఎవ్రీబడి కమ్ ఆన్ గ్యాదర్ హియర్, కమ్ ఆన్ ఐ సే, కమ్ క్లోజ్ జస్ట్ అరౌండ్ మీ, వెరీ గుడ్.
1: ఏమిటి సార్ మన్మథరావు గారు, బాస్ ఏమిటి ఇంత ఆనంద మేఘాల మీద తేలిపోతున్నారు?
4: ఏముంది, ఆయనకి ఏదో కొత్త కాంట్రాక్ట్ దొరుకుతుంది లేదా ఏదో ఓ కొత్త ఇండస్ట్రీకి లైసెన్స్ శాంక్షన్ అయి ఉంటుంది.
3: లిజన్ ఎవ్రీబడి, you are going to get 1 month bonus.
1: Bonus ah? Bonus endukandi
0: malli number gaane tagilindemo.
1: Number ah? Number emti inta pedda industrialist lottery aatlaadtaada?
0: Number tagalatam ante adi kadu.
3: Today by the grace of God I am being blessed with a baby boy, my eighth son. నాకు 8 మంది మగపిల్లలు.

0: అమ్మ బాబోయ్, మన బాస్కి 8 మంది పిల్లలా?
1: మరేమనుకున్నావు? ఆయనకి ఒక్కొక్క పిల్లాడు పుట్టినప్పుడల్లా ఒక్కొక్క కొత్త ఇండస్ట్రీ పెడతాడు. ఇప్పుడు కూడా కావాలని చూసుకో, ఏదో ఒకటి అనౌన్స్ చేస్తాడు. పందెం,
2: కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ, కమ్ ఆన్ ఐ సే, హావ్ ది స్వీట్ ప్యాకేజ్, క్యారీ ఆన్.
1: సార్, ఇలా వరసగా మగపిల్లల్ని కనేసుకుంటూ పోతున్నారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కాలని మీ ఉద్దేశం?
2: పోయా మన్మథం, నీది మరీ పడాయి. రికార్డ్స్ ముఖ్యం కాదు మన్మథం, భగవంతుడు ఇస్తున్నాడు, మనం అంగీకరించడం అంతే.

0: పిల్లలేరు, నన్ను చూడు. ఒక్కొక్క పిల్లాన్ని కనగానే వాడి పేర ఒక కొత్త ఇండస్ట్రీ స్థాపిస్తున్నాను ఒక్కొక్క జిల్లాలో. ఇప్పుడు అంతే, ఇప్పుడు పుట్టిన పిల్లాడి పేరు మీద ఇంకో జిల్లాలో బ్యాటరీల ఇండస్ట్రీ అనౌన్స్ చేస్తున్నాను.
1: చక్రవర్తుల సార్వభౌమారావు, చక్రవర్తుల సార్వభౌమారావు.
0: థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. నా ఫిలాసఫీ ఒకటే, దరిద్రం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం. పిల్లలు, ఐశ్వర్యం, ఈ రెండు కూడా భగవత్ ప్రసాదాలే. వాటిని పెంచుకుంటూ పోవడమే మానవ కర్తవ్యం.
2: అంటే ఏమిటి, అలా డజన్ల కొద్దీ పిల్లల్ని కంటూ పోతాడా?
3: సమర్థుడు ఏదైనా చేయగలడు. వినండి ఏం చెప్పబోతున్నాడు.
0: నా పేరే చక్రవర్తుల సార్వభౌమారావు. నా ఆశయం ఒకటే, నేను సార్థక నామధేయుణ్ణి కావాలని. ఒక్కొక్క పిల్లాడు పేరు మీద ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిశ్రమ స్థాపిస్తూ పోతే ఇటు మన సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది, అటు మీలాంటి వాళ్ళకి బోల్డ్ ఉద్యోగాలు దొరుకుతాయి.
2: ఇదెక్కడ చోద్ది ఆర్గ్యుమెంట్?
3: పోనండి, అది మన మంచికేగా. మనకి మన పిల్లలకి తరతరాల ఉద్యోగాల గురించి వెతుక్కునే పనే ఉండదు.
0: నా మీద చూపించే ఈ భక్తి విశ్వాసాలే నా పిల్లల మీద కూడా చూపించి వారి పురోభివృద్ధికి, వారి వారి పేర్ల మీద నడిచే సంస్థల పురోభివృద్ధికి మీరంతా పాటుపడతారని ఆశిస్తున్నారు.
1: తప్పకుండా సార్.
0: ఈ శుభ సందర్భంలో ఇందాక అనౌన్స్ చేసినట్టు మీ అందరికీ ఒక నెల జీతం బోనస్ ప్రకటిస్తున్నాను. అందుకోండి, అనుభవించండి, ఆనందించండి, క్యారీ ఆన్.
1: హలో, ఎస్ ఉన్నారు? ఉన్నారు, ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడండి సార్.
0: ఎస్,
1: మీకు ఫోన్ సార్.
0: హలో, ఓహో డాక్టర్ గారా, ఏమిటి విశేషం? వాట్, ఓ మై గాడ్, వస్తున్నా భయసేస్తున్నా.
2: ఏమిటి సార్ మన్మథన్ గారు, ఏమైంది?
1: కామ్రేడ్స్, ఒక బ్యాడ్ న్యూస్. మన బాస్ భార్య గారు కొద్ది నిమిషాల క్రితమే కన్నుమూశారు.

పిచ్చి సుగుణ, బెదిరిపోయావు కదూ ఆనాటి సంఘటనకి. బెదురా, ఆ చేదు సంఘటన ఈనాటికి మింగుడు పడకుంటేను. డబ్బుంది కదా అని పిల్లల్ని కంటూ పోవడమేనా? దానికి అంతమంటూ లేదా? పైగా సత్యం ఆయన నైజానికి వంతపాటమా? సమర్థుడట సమర్థుడు, సమర్థుడు ఏం చేసినా చెల్లుతుందట. ఆ లెక్కన కుటుంబరావు ఏం సమర్థుడని అలా ప్రవర్తిస్తున్నాడు? చచ్చి, తలుచుకుంటేనే ఒళ్ళు కంపరమెత్తుతుంది. నువ్వనేది హిట్లర్కు కుటుంబరావు గురించేనా? అవును. పాపం, ఆ వెర్రి ఇల్లాల్ని తలుచుకుంటేనే జాలేస్తుంది.

0: ఏంటి ఇక్కడ మా నాన్నగారు ఎక్కడుంటారు?
1: ఎవరు పాపా నువ్వు? ఎవరు మీ నాన్నగారు?
0: హెడ్ క్లర్క్ అండి, కుటుంబరావు గారు.
1: ఓ అదిగోనమ్మా, అక్కడ ఉంటారు. చూసావా, అదిగో ఆ ఫ్యాన్ కింద.
0: అమ్మా అదిగోనే, నాన్న అక్కడున్నాడే. నాన్న, అమ్మ వచ్చింది నీకోసం.
2: ఎవడా నీకు నాన్న? పాడు ముఖమా.
1: అదేమిటండి పిల్లదాన్ని కసురుకుంటారు? వారం రోజుల ఇంటి మొహం చూసి ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పిల్లల ఆకలితో నకనకలాడుతున్నారు, మీ గురించి బెంగపడుతున్నారండి. రోజు ఆఫీస్కి వచ్చి తిరిగిపోతున్నాను, ఇంటికి రాక ఆఫీస్కి రాక ఎక్కడ తిరుగుతున్నారండి?
2: నా ఇష్టం, నాకు సుఖం దొరికే చోట తిరుగుతానా? నీకెందుకే ఆడపిల్లల కోడి పెట్ట? ఇంటికి రావాలి, ఇంటికి వస్తే సుఖమేముంది? పేరుకు సంతాన లక్ష్మి, ఒక్క మగ నలుసన లేదు కడుపున. చే నా బతుకంతా నా

0: చేశాం. ఇంటికి వస్తే ఏముంది, అన్నీ మీ ఆడవాళ్ళే. పైగా అది కావాలి ఇది కావాలి అంటూ పీక్కు తింటారు. నేను ఎందుకు రావాలి, నేను ఎందుకు రావాలి ఇంటికి? నేను రాను, నేను రాను.
1: అదేమిటండి, మీరే ఇంటికి రాకపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీవేమైపోతాం చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే, మీరు పోషించదలుచుకోకపోతే మాకింత విషయం ఇచ్చి చంపండి. ఆ తర్వాత హాయిగా మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి. మగ పిల్లవాడు పుట్టకపోవటం నా తప్ప, దేవుడి కొని పాపానికి నన్ను నా సంసారాన్ని ఎండగట్టారా? ఏమండి ఏమండి, చూడండి ఇక్కడ ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇది తప్పని ఒక్కళ్ళు చెప్పలేరా?
0: చెప్పారు, చెప్పినా నేను విన్నా.
2: ఇంట్లోనే కాక ఆఫీస్ లో అందరి ముందు కూడా కొడుతున్నావా అమ్మని? నువ్వు మంచి నాన్నవి కాదు.
0: అవునా, నేను మంచి నాన్న కాదు, మేము మంచి పిల్లలు కాదు. ఇది మంచి పిల్లం కాదా కాదా కాదు, లేకపోతే ఇంట్లో నార్మల్స్ అరుండక ఆఫీస్కి వచ్చి అల్లరి పెడతారా? నిన్ను నిన్ను
2: అమ్మ చూడే, నాన్న కొడుతున్నాడే.
1: ఎందుకండి ఆ పిల్లదాన్ని కొడతారా అలాగా? ఏమండి ఎందుకండి ఇవా మళ్ళంతా నీలా హింసిస్తారు? మీకేం ఆనందం అండి?
0: ఇంట్లో వంశోద్ధారకం లేకుండా మీరందరూ నన్ను కాల్చికి తింటల్లా, అటువంటి ఆనందమేది?
3: మిస్టర్ కుటుంబరావు, ఆఫీస్ లో ఏం చేసిన ఆటలు తాగుచ్చావు ఆఫీస్కి? హౌ డేర్ యూ. ఏడవకు పాప, ఏం జరిగింది?
2: మా నాన్న ఎప్పుడు సరిగ్గా ఇంటికి రాడండి, వచ్చిన తాగొచ్చి మా అమ్మని మిమ్మల్ని కొడతాడండి.
1: సంతాన లక్ష్మణి పేరు పెట్టుకుని ఒక్క మగ నష్టన ఇవ్వలేదని ఎప్పుడు సాధిస్తూ హింసిస్తూ ఉంటారండి. ఇంకో పెళ్లి కూడా చేసుకుంటారట. మా కడుపుకి ఎప్పుడూ సరిగ్గా ఇంత అన్నం పెట్టిన పాపాన పోలేదండి. ఇంట్లో మూడు నెలల పసిగుడ్డు జ్వరంతో బొళ్ళరకుండా పడి ఉందండి. మొన్న ఆఫీసులో బోనస్ ఇచ్చారట, అప్పటి నుంచి ఇంటి మొహం చూడటం లేదండి. ధర్మ ప్రభులు మీరే న్యాయం చెయ్యండి.
3: చూడు మన్మథం, ముందే మీకు 1000 రూపాయలు ఇచ్చి పంపించు.
4: ఎస్ సార్.
3: ఇక నుంచి ఈ కుటుంబరావు జీతం ఇతని చేత సంతకం పెట్టించుకొని ఆవిడ చేతికి.
4: అలాగే సార్.
3: చూడమ్మా, ఇతను ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే నాతో చెప్పు, నేను చూసుకుంటాను.
1: ఆడదాన్నయ్యండి, ఇలా బరి తెగించి ఆఫీస్కి వచ్చి మీకు ఇబ్బంది కలిగించినందుకు నన్ను క్షమించండి సార్.
2: నన్ను కూడానండి.
3: బలేదానివి పాప, పెద్దల కళ్ళు తెరిపించిన పెద్దదానివి. మీ జీవిత సమస్య మూలాన నాలో కొత్త ఆలోచనలు తెగే అవకాశం ఇచ్చావు. మై స్వీట్ కిసెస్ టు యూ. వెళ్ళిరా అమ్మా.
2: థ్యాంక్ యూ అంకుల్.

0: కంటికి కునుకే దూరమైన పిచ్చిపిల్ల, ఎందుకు అర్ధరాత్రి నీకు ఈ జ్ఞాపకాల దృశ్యాలు? తెలియనట్టే అడుగుతావే. తెల్లవారితే వనభోజనాలు, పిక్నిక్, సత్యం నన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోమని అడిగేస్తాడు. అప్పుడు నేనేం జవాబు చెప్పేది? నీ మనసులో మాటే చెప్పు. సత్యమంటే నీకు ఇష్టమేగా, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావుగా. ప్రేమ ప్రస్తుతానికి ప్రవర్తన నచ్చింది. మన్మథం గారి ప్రోత్సాహంతో కొంత ధైర్యం వచ్చింది. అంతమాత్రాన్నే ప్రేమదంట అన్న ముద్ర వేయించుకుని భవిష్యత్తులోకి గుడ్డిగా దూసుకుపోవాలా? ఆశలు, ఆశయాలు, ఉద్దేశాలు, గమ్యాలు, వీటన్నిటి గురించి వివరంగా చర్చించుకోకుండానే కేవలం కంటికి నచ్చినంత మాత్రాన కళ్యాణ మండపం ఎక్కేసే అంత చిన్న వయసులో ఉన్నామా?
1: ఏమోనమ్మా, నువ్వు నాకే అర్థం కావడం లేదంటే నీ మనస్సు నీకే తెలియదన్నమాట. నాకెందుకు వచ్చిన గొడవ? నీ బుద్ధి నువ్వు నమ్ముకో. నేను విశ్రమిస్తాను.

0: కమాన్ కమాన్ కొలీగ్స్, అందరూ దిగండి అయ్యా, దిగండి
1: దిగండి. సుగుణ గారు, ఏది మీ బ్యాగ్ ఇలా ఇవ్వండి, నేను తీసుకొస్తాను.
2: నో థ్యాంక్స్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్.
3: ఇవ్వమ్మాయ్, కుర్రాళ్ళ ఉత్సాహం మీద చన్నీళ్లు చలితే ప్రేమ కథలు ముందుకెళ్ళవు.
2: ఊరుకోండి మన్మథం గారు, మీరు మరీ నువ్వు

0: రండి సుగుణ గారు. అలా అదిగో ఆ దూరంగా కనపడుతున్న జలపాతం దగ్గరికి షికారుగా వెళ్ళొద్దాం.
1: వెళ్ళిరన్నమ్మాయి, భావాలు తీరికపడి మనసులు మరికొంచెం దగ్గర కావచ్చు. వెళ్ళిరండి.

0: రండి కుటుంబరావు గారు, ఇదిగో ఇక్కడ ఈ పొదల మాటిన సీట్లు అవుదాం.
1: తొందరగా తీవయ్యా బాటలు, బస్సు ఎక్కినప్పటి నుంచి నోరూరుతోంది. అప్పా అందులోనూ విదేశీ సరుకన్నావు.
0: సీలు తీసేంతవరకు సీలు తీస్తే అంత అఫెన్సే.
1: కానీ అఫెన్సే కానీ. ఓహో ఓహో, వాసన తగులుతుంటేనే కిక్కు నశాలానికి ఎక్కుతుందయ్యా.
0: కానీయండి మరి.
2: ఈ మాట్లాడడానికేనే ఇంత దూరం తీసుకొచ్చింది.
3: నీకంతా నవ్వులాటగానే ఉంటుంది. ఈ మాట అడగడానికి ఎన్నాళ్ళుగా ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చిందో తెలిసేందుకు ఇవాళ ఎలాగైనా సరే అడిగేయాలనుకున్నాను, అడిగేశాను. రాత్రంతా నిద్రపట్టలేదు తెలుసా?
2: నిద్ర పట్టంది మీ ఒక్కరికేనే.
3: ఓహో, అయితే మీకు కూడా అన్నమాట అమ్మ ప్రేమ దొంగ.
4: కుటుంబం గారు, అదో ఆ జలపాతం దగ్గర ఆ చెట్టు కింద ఆ జంటెవరో గమనించారా?
5: ఇంకెవరు, మన ఆఫీసు ప్రేమ పక్షులు అక్కడికి వెళ్ళి కువకువలు ఆడుకుంటున్నట్టున్నాయి.
4: పిట్ట ఓ పక్క పిచ్చెక్కిస్తూనే వాడి ముందు నన్ను తక్కువ చేసి చూస్తూ కసిపెచ్చుతుంది.
5: ఓ పట్టుబట్టి ఆ పిట్ట మీద కసిని మసి చేస్తే పాలా కానీ ఆనందో బ్రహ్మ.
4: నేను అదే అనుకుంటున్నాను. ఎదురుగా చక్కని అఫెన్స్ చొక్క పదటి గురారావు చూపు చూద్దాం.
5: మరే వాడు ఎక్కువేమిటో మన తక్కువేమిటో చూద్దాం.
2: స్టాప్ స్టాప్, అంతటితో ఆగండి మహాశయ. ప్రేమ జపం, పెళ్లి మంత్రం వీటితోనే జీవితం సరిపోదు. ఇంకా మాట్లాడుకోవలసినవి బోలెడున్నాయి.
3: అమ్మో చచ్చం, ఇంకా బోలెడున్నాయా? ఇవేం ట్రంక్ రోడ్డు మీద మైలురాళ్ళ బోలెడుండడానికి? ఇద్దరం ఒకరికొకరు నచ్చాం కదా.
2: నచ్చితే చాలా. ఇద్దరము ఒకటయ్యాక భవిష్యత్ జీవితాన్ని ఎలా గడపాలి అన్నది ముందుగానే చర్చించుకోవద్దా?
4: హలో మై డియర్ లవ్ బర్డ్స్, హౌ ఆర్ యూ?
5: సత్యమా సార్, కొంచెం అసింత జరుగు. మీ ప్రేమ సింహాసనం మీద కాస్త మాకు కూడా చోటు ఇవ్వండి సార్.
3: రాస్కెల్స్, ఏం కూశారు? ఇవాళ మీ అంతు చూస్తాను. ఆఫీసులో మా మీద గుసగుసలు రేపింది చాలక, ఇప్పుడు మీద చేయడానికి వస్తారా?
5: నువ్వు పక్కదమ్మగా, ఆ అమ్మాయితో నన్ను మాట్లాడాలా?
6: మిస్టర్ ఆనందం, మిస్టర్ కుటుంబరావు, స్టాప్ ఇట్! వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? మీరు చదువుకున్న ఉద్యోగస్తుల అనాగరికి అడుగు మనుషుల. చూడు మన్మథం, దే ఆర్ ఇన్ ఎ డ్రింకిన్ స్టేట్. ఇటువంటి వాళ్ళక నేను ఉద్యోగాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నది.
3: అందరూ అటువంటి వాళ్ళే కాదు బాస్.

0: సత్యం సుగుణాలాంటి ఉత్తమాశయాలు సత్ప్రవర్తన కలవాళ్లు ఉన్నారు. వాళ్లు ప్రేమించుకుని ఒకటెవరం చూడలేకే వీళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
1: ఏమిటి, మన సంస్థలో ప్రేమ ఆదర్శ వివాహాలు కూడానా?
2: ప్రేమలు లేవు, ఆదర్శాలు లేవు. నన్ను వదిలేయండి, నన్ను వెనక్కు పంపించేయండి. నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండను. మీలో ఏ ఒక్కరికి సరైన అవగాహన బాధ్యత లేదు జీవితం అంటే. ఐశ్వర్యం ఉంది కదా అని మగపిల్లలకనే చక్రవర్తి గారు, మగపిల్లడు కోసం ఆడపిల్లని కంటూ పోయే కుటుంబరావు గారు, ఆడదాన్ని ఆటబొమ్మగా చూసే ఆనందరావు గారు, మీ మధ్య ఏ ఆడపిల్లైనా ప్రేమకి పెళ్లికి ఎందుకు సాహసిస్తుంది? స్త్రీ వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని పట్టించుకునేవారు మీలో ఒక్కరన్నా ఉన్నారా?
1: నన్ను క్షమించమ్మా సుగుణ, మొన్న నా భార్య పోయినప్పటి నుంచి నా మనసులో రగిలే ఆవేదనని నీ ఉద్రేకం బద్దలుకొట్టింది. ధనవంతుణ్ణి అన్న అహంతో సామాజిక బాధ్యతని, నా భార్య ఆరోగ్యాన్ని పట్టించుకునే నాకు ఆమె మరణంతో కళ్ళు తెరుచుకున్నాయి.
2: మరణించి ఆ కళ్ళు తెరుచుకుంటే ఏం లాభం అండి?
1: లాభం సంగతి కాదమ్మా, నేను ప్రాయశ్చిత్తం గురించి ఆలోచిస్తున్నాను. ఈ సంఘటన మూలాన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మారిన మనిషిగా మీ వివాహం నా చేతుల మీదుగా చేయనివ్వండి.
2: లాభం లేదండి, మా చర్చలు ఇంకా వివాహం వరకు చేరుకోలేదు. నేను నిన్నటి మహిళని కాదు, నేటి మహిళని కాదు, రేపటి మహిళని. సత్యం గారితో వివాహానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆయన మీ అందరి ముందు నాకు హామీ ఇవ్వాలి.
0: ఏమిటమ్మా అది?
2: మాకు ఒకే ఒక సంతానం ఉండాలి, ఆ తర్వాత బంద్. ఆ బిడ్డ మగబిడ్డైనా ఆడబిడ్డైనా ఒక్కరే. ఆ హామీ ఇవ్వకపోతే ఎవరితో వారిది.
3: సార్, ఆవిడ మాట నా మాట. ఆవిడ కండిషన్కి నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. మేమొకటే, మాకొకరే.
1: చూశావుటమ్మా, కుర్రాన్ని అనవసరంగా బెదగొట్టేశావు. నీ అడుగుజాడల్లో నడిచే భర్త లభించడం ఎంత అదృష్టం. ఈ శుభ సందర్భంలో, ఈ సంతోష సమయంలో మరొక చిన్న అనౌన్స్మెంట్. నేను నా పిల్లల మీద, సామ్రాజ్య విస్తరణ మీద మమకారం చంపుకుని మన సంస్థల్లో పనిచేసే జంటల్లో ఒకే సంతానంతో ఫుల్ స్టాప్ పెట్టే వారికి వాటా ఇవ్వదలుచుకున్నాను. ఇవాటి నుంచి ఈ సంస్థలు నా వ్యక్తిగత ఆస్తి కాదు, శ్రమించే చిన్న సంసారాల వాళ్ళందరిదీను. సత్యం సుగుణలు, వారి ఆశలు ఆశయాలు.
4: మీరింతవరకు రేపటి కోసం నాటికి విన్నారు. రచన శ్రీ పిశ్వాటి ఉమామహేశ్వరం. ఇందులో శ్రీమతి బుర్రా విజయదుర్గ, శ్రీమతి మందలపు ఇందిర, శ్రీ ఏవిఎస్ పిశ్వాటి వెంకటేశ్వరరావు, జిఎస్ కుమార్, గేదెల రామారావు, చిరంజీవి లక్ష్మి, శ్రీ ఎస్వీ రావు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
5: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ ఎమ్మెల్ఎన్ రాజుగారు మృదంగం. కీరవాణి రాగం తానం, ఆనందపూర్ణ బోధోహం, శివోహం, సచ్చిదానంద అనే పల్లవి. మిశ్రత్రిపుట తాళం, పల్లవి ప్రారంభం సమం నుండి రెండు అక్షరాలు వదలి.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం విన్నారు. శ్రీమతి బీవీ దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇంతవరకు రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి విన్నారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం ఆపాత మధురాలు. ఆపాత మధురాల్లో మొదటిగా మీ అందరి కోసం వస్తున్నటువంటి పాట గుండమ్మ కథ చిత్రం నుండి ఘంటసాల పింగళి గారు ఎంతో అద్భుతంగా రచించిన అద్భుతమైనటువంటి పాట మీ అందరికోసం వస్తోంది. విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరి కోసం ఆపాత మధురాలలో తరువాత వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పాట కుశలమ అంటూ ఎస్పి బాలుగారు, సుశీల గారు ఎంతో చక్కగా పాడగా దేవులపల్లి రచనలో చక్రవర్తి స్వరాలు అందించగా మీ అందరి కోసం వస్తున్నటువంటి ఈ అద్భుతమైన పాట నీలాల నింగిలో చిత్ర నుంచి మీ అందరి కోసం వస్తోంది. విందామా మరి.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8

0: 35 నిమిషాలకు
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఆపాత మధురాలు కార్యక్రమంలో తరువాత మీకోసం వస్తున్నటువంటి పాట రాజకోట రహస్యం చిత్రం నుండి. ఘంటసాల గారు, సుశీల గారు పాడగా సిఎన్ఆర్ రచనలో విజయ కృష్ణమూర్తి స్వరాలు అందించినటువంటి ఓ మధురమైన పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మీ అందరి కోసం ఆపాద మధురాల్లో తరువాత వస్తున్నటువంటి పాట ఇంద్రధనస్సు నుంచి. ఎస్పి బాలుగారు పాడగా ఆత్రేయ గారు రచించిన ఓ అద్భుతమైన పాట విందామా మరి.

ఇంతవరకు ఆపాతమధురాలు కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు విన్నారు కదా. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెచ్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. నిలయంలో సమయం 11 గంటలు. ఇవి శ్రోతలు, ఈనాటి మా ఆకాశవాణి తిరుపతి ప్రసారాలు తిరిగి రేపు ఉదయం 5:53 మా ఆకాశవాణి ప్రసారాలు తిరిగి ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.